ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 17వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 9వ తేదీ శుక్రవారం. మూడు వందల 23.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రపురంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5 గంటల 57 నిమిషాల 16 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం దేశ్ హమారా దేశ్ రచన బాణి వాణి బిఎన్ నారాయణ గారు.

0: The end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖ.

ధ్యానలక్ష్మి కుమారి స్తోత్రద్వయం విన్నారు. ఇప్పుడు నాట్య కళం. కార్యక్రమంలో ధ్యానలక్ష్మి స్తోత్రం అనంతరం ఇప్పుడు వినబోతున్నది కుమారి స్తోత్రం.

0: భక్తిరంజన్ విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత అబూ హజ్రత్ గారు.
1: అస్సలాము అలైకుమ్ రహ్మతుల్లాహి వబరకాతు. అల్లా పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండటం,

0: ఈరోజు ఈ విషయమై చెప్పుకోవడం జరుగుతుంది. సూరే బకరా సూక్తి 152, వజ్కురుని అజ్కురుకుం వజ్కురులి వలా తక్ఫురున్. దీని భావం ఏమిటంటే, అందుకే నన్ను స్మరించండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను, నాకు కృతజ్ఞులై ఉండండి, కృతజ్ఞతకు పాల్పడకండి. అలాగే సూరే ఇబ్రాహిం 21 సూక్తిలో ఇలా చెప్పబడింది, దాని భావం ఏమిటంటే, మీరు గనక నాకు కృతజ్ఞులైగా మెలిగితే నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను, ఒకవేళ మీరు గనక చేసిన మేలును మర్చిపోతే నిశ్చయముగా నా శిక్ష కఠినమైనది. సూరే జుమర్ సూక్తి 7లో మీరు దాని భావం ఏమిటంటే, మీరు గనక కృతజ్ఞతాపూర్వకంగా మసులుకుంటే దాన్ని ఆయన మీకోసం ఇష్టపడతాడు. సూర నహల్ సూక్తి 18 యొక్క భావం ఇలా చెప్పబడింది, ఒకవేళ మీరు అల్లా అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు, నిశ్చయంగా అల్లా అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. అదేవిధంగా సూర్య తకాసుర్లో సూక్తి 8లో ఇలా చెప్పబడింది, దాని భావం ఏంటంటే, మరి ఆ రోజు దేవుని అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. మనము ఇప్పటి వరకు చెప్పుకున్న ఖురాన్ సూక్తుల యొక్క భావాన్ని గమనించినట్లయితే మనకు అర్థమయ్యేది, దేవుడు మనపై ఎన్నో అనుగ్రహాలను మేలును కురిపించాడని, వాటిని మనం వినియోగిస్తూ ఆయనకు కృతజ్ఞులుగా మెలగాలని ఈ విషయం గుర్తు చేయబడింది. ఆయన మనకు లెక్కలేనన్ని మేలు చేశాడని, వాటిని మర్చిపోరాదని, తాను చేసిన మేలు గురించి ఒకరోజు ప్రశ్నించడం జరుగుతుందని, దాని గురించి కఠినంగా లెక్క తీసుకుంటాడని, తర్వాత ఆయన సరిగ్గా చేయకపోయినట్టయితే అతను శిక్షించడంలో కూడా కఠినుడని కూడా మనకు ఈ యొక్క ఖురాన్ సూక్తుల్లో మనకు తెలుస్తుంది. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా వివరించారు, తీర్పు దినాన ప్రతి ఒక్కరూ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. మనకు ఇచ్చిన జీవిత కాలం గురించి ప్రశ్నించబడుతుంది. జీవితాన్ని మంచికి, పుణ్యకార్యాలకు, ఇతరులకు మేలు కొరకు ఖర్చు చేశామా, లేక విలాసాలకు, భోగభాగ్యాలకు, విచ్చలు విడితనానికి ఖర్చు చేశామా అనేది లెక్క తీసుకోబడుతుంది. అలాగే నీ యవ్వన దశ ఎలా ఖర్చు చేశావు, నీ బలాన్ని, నీ సామర్థ్యాన్ని చెడులకు, అన్యాయాలకు, అక్రమాలకు వినియోగించావా, లేక ప్రాణుల సేవలు లేదా దైవ చింతనలో, పాప భీతిలో గడిపావు అనేది ప్రశ్నించబడతావు. ధనాన్ని ఎలా సంపాదించావు, ఏ విధంగా సంపాదించావు, కష్టించి న్యాయబద్ధంగా సంపాదించావా లేదనేది కూడా లెక్క తీసుకోబడుతుంది. ధనాన్ని ఎలా ఖర్చు చేశావు అని కూడా లెక్క తీసుకోబడుతుంది. దుబారా ఖర్చు చేశావా, చెడు మార్గంలో ఖర్చు పెట్టావా అనేది కూడా మనల్ని ప్రశ్నింపబడుతుంది. అలాగే దేవుడు మనకిచ్చిన జ్ఞానము, తెలివితేటలు, బుద్ధి జ్ఞానాల గురించి కూడా ప్రశ్నించబడుతుంది. నీ యొక్క తెలివితేటలు, జ్ఞానాన్ని మంచికి వినియోగించావా, చెడుకు వినియోగించావా అనేది ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి మన ఆయుష్, మన జీవిత కాలము, మన యవ్వనము, మనం ధనము, అలాగే జ్ఞానము కూడా దేవుని ద్వారా మనకు ప్రాప్తించిన వరాలుగా భావించాల్సి ఉంటుంది. ఆ వరాలకు, ఆ మేలుకు మనము న్యాయం చేసినప్పుడే నిజంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పే వాళ్ళం అవుతాము. అస్సలాము అలైకుమ రహమతుల్లాహి వబరకాతు.
1: హజరత్ అబు గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

వింటున్నాం. నేల సంరక్షణ అనేటువంటి పదం. నేలను సంరక్షించుకునేది ఏముంటుంది? నేల ఉంది, ఆ భూమి అక్కడ ఉంటుంది, అడిగిపోతుంది అనేటువంటి అనుమానం చాలామందిలో ఉంటుంది. కానీ చాలా విలువైనటువంటి పదం అది. నేల మనకు తెలియకుండానే కొట్టుకుపోతుంది. ఎలా కొట్టుకుపోతుంది అది అంటే, సాధారణంగా మనకు వచ్చేటువంటి ఈ వానలకి గాలులకి అది జరుగుతూ ఉంటుంది. మన కళ్ళకు కనిపించకపోవచ్చు, ముఖ్యంగా వానలు. గతంలో సీజన్ల వారీగా ఎంత వాన పడాలో అంతే వాన పడేది. కానీ ఇప్పుడు అట్ట కాదు. ఒక్కసారి సీజన్లో వానలే పడవు, ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి కుంభవృష్టి వరుసగా 2 రోజులు 3 రోజులు పడతాను ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఏమవుతుంది? అదనంగా పడ్డటువంటి వాన మామూలుగా నేల పీల్చుకోవటానికి సరిపోయేదానికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ నీరంతా కూడా ఎటు వాలుంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అది కూడా పడేటువంటి వాన ఒకటేసారి ఎక్కువ ఒత్తిడితోటి ఎక్కువ స్పీడ్తోటి పడిందనుకోండి, ఆ మట్టి రేణువులకు తగిలేలేకే అక్కడ బురద నీరు ఎక్కువ అవుతుంది. అంటే మట్టి అంతా కూడా నీళ్లలో కలిసిపోయి బురద నీళ్ళు తయారవుతుంది. చిన్నగా వాన పడ్డప్పుడు అంత సమస్య ఉండదు, కానీ చాలా ఎక్కువగా ఒకటేసారి వాన పడ్డప్పుడు ఈ బురద అంతా సిద్ధమయ్యి ఆ బురద నీరు ఎటు వాలుంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వెళ్ళిపోయినటువంటి ఆ బురద నీరంతా కూడా వెళ్ళిపోయి దగ్గరలో ఉన్నటువంటి చెరువులోనో కుంటల్లోనో ఆగుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, పైన ఉన్నటువంటి పొర మన వ్యవసాయానికి చాలా చాలా ముఖ్యమైనటువంటి పొర. ఎందుకంటే అక్కడే పోషకాలన్నీ ఉంటాయి. మనం వేసినటువంటి ఎరువులు ఇంకా మిగిలిపోయింది ఏదన్నా ఉంటే అక్కడే ఉంటుంది. అలాగే మనం వేసినటువంటి సేంద్రీయ పదార్థం కూడా చాలా వరకు అంతా కలిసిపోయి పైభాగంలోనే ఉంటుంది. ఇదంతా కూడా మరి నేలలో కలిసి పోషకాలన్నీ వెళ్ళిపోతే పంటకి దెబ్బ. అలాగే ఇలా ఎక్కువ కాలం జరిగిందనుకోండి, పైన ఉన్నటువంటి పంటకు పోయబడేటువంటి పొరంతా కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి పోషకాలు లేనటువంటి సత్తు లేనటువంటి నేల ఉంటుంది. ఇంకా కావాలంటే కింద గులకలతో కూడినటువంటి నేల మిగులుతుంది. అప్పుడు పంట పండించుకోవడం చాలా కష్టం. మామూలుగా చదరంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కాస్త తక్కువ ఉన్నాయి సమస్య. మనకి ఏజెన్సీ ప్రాంతం ఉంది కదా, కొండ వాళ్ళు ఎక్కువగా ఉంటాయి. అక్కడ గనక మనం పడ్డటువంటి వాన వేగాన్ని గనక మనం ఆపుకోకపోతే ఆ నీరంతా మన నేలతో పాటుకు వెళ్ళిపోద్ది. తర్వాత పంటలు వేసుకోవడానికి కూడా మనకు వీలు కాదు. ఇది మటుకు ఖచ్చితంగా గమనించుకోవాలి. అలాగే మనకున్నటువంటి నేలను సంరక్షించుకోవడానికి మనం ఏం చేయొచ్చు అనేది గమనిస్తే, దీనికి సంబంధించి చాలా సంవత్సరాల నుంచి మన వ్యవసాయ శాఖ వాళ్ళు నేల సంరక్షణ కార్యక్రమాల కోసం ప్రత్యేకమైనటువంటి శాఖనే పెట్టి రైతు సోదరులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళు ఏదో చేస్తారనే ఉద్దేశంతో ఎక్కువ మంది రైతు సోదరులు ఉంటున్నారు, కానీ వాళ్లకు వాళ్ళు వాళ్ళ నేలను కాపాడుకోవాలా అనేటువంటి అవగాహన మటుకు ఇంకా రావాల్సి ఉంది. ప్రధానంగా వాలు గట్లు అలవాటు చేసుకోవాలి రైతు సోదరులు. అలాగే పంట వేసేటప్పుడు కూడా వాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాలుకు అడ్డంగా నాటుకోవటం కూడా అలవాటు చేసుకోవాలి. అది అలవాటు చేసుకోకపోతే ఏమైందంటే, ఈ మట్టి కొట్టుకుపోవటం, నీరు కొట్టుకుపోవటం ఇదంతా కూడా సహజంగా జరిగిపోయింది. ఎప్పుడైతే వాలుకు అడ్డంగా మనం నాట్లు వేసుకున్నామో లేకపోతే మొక్కలు నాటుకున్నామో, ఈ మొక్కల వేర్లు మన నీటి వేగాన్ని ఆపుతాయి. ఎప్పుడైతే ఆపుతుందో కాస్త నీటి మోతాదు భూమిలోకి వెళ్ళటానికి కూడా వీలవుతుంది. అప్పుడు భూగర్భ జలం కూడా పెరుగుతుంది. ఇదొకటి. అలాగే నేలల్లో మనం కనుక ఏదైనా సేంద్రీయ పదార్థం కాస్త కొస్త కలుపుతూ ఉంటే వచ్చిన నీరు వెళ్ళిపోకుండా నేలను సంరక్షించుకోవటానికి, అలాగే నేలలో ఉన్నటువంటి తడిని సంరక్షించుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి అది చేయాలి. మనం విడిగా వేసుకోవడానికి అవకాశం లేనప్పుడు పచ్చి రొట్టె పంటలను కానీ పచ్చి ఆకును కానీ భూమిలో తొక్కేటువంటి కార్యక్రమం ప్రతిసారి పెట్టుకుంటే తక్కువ ఖర్చుతోటి మనకి నేల సంరక్షించబడుతుంది. దానివలన ఎన్నో రకాల ప్రయోజనాలు, పంటకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలన్నీ కూడా మన నేలలో దొరుకుతాయి. ఎప్పుడైతే నేలలో సరైనటువంటి మోతాదులో సరైనటువంటి పరిస్థితుల్లో లేవో అప్పుడు రకరకాలైనటువంటి సమస్యలు, సరిగ్గా మొలకలు రావు, మొలకలు వచ్చినా దిగుబడులు రావు, ఇలాంటి సమస్యాత్మక భూములు కూడా సంరక్షించుకోవాలి, మంచిగా మెరుగుపరుచుకోవాలంటే మనం ఆ మట్టిని కాస్త కొస్త అప్పుడప్పుడు పరీక్షింపజేసుకోవాలి. ఈ పరీక్ష కనుక పంపిస్తే మన నేల లక్షణాలు ఏంటి, దాన్ని
సరిగ్గా కాపాడుకోవాలంటే

0: లేకపోతే మెరుగుపరుచుకోవాలంటే, పంటలు పండించుకోవాలంటే ఏం చేసుకోవాలనేది వాళ్ళు మనకు చెప్తారు. దాన్ని బట్టి మనం దాన్ని బాగు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అన్నిటికన్నా మించి నేలలో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని మనం కాపాడుకోవాలి. దీని మీద ఇంకా రైతు సోదరులకు అవగాహన రావాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంది. నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు చాలా చాలా అవసరం. నేల జీవంతో ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అనేది చాలామంది ఇంకా అవగాహన పరచుకోవట్లా. మనలో దాని మీద అవగాహన పెంచుకున్న వాళ్ళు చక్కగా భూమిని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దీని మీద అవగాహన లేని వాళ్ళు పూర్తిగా రసాయనాల మీద ఆధారపడి పంట ఎంత వస్తా అంత వస్తుంది అనేటువంటి ఆలోచనతో చేస్తున్నారు. కానీ ఎక్కువ తరాలకి మన నేల ఉపయోగపడాలంటే నేలలో జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. చెప్పుకోదగిందేం లేదు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అమరావతి విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.

0: జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భూ సమస్యలు లేని రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్ట అభివృద్ది, ఆర్థిక పరిస్థితి, వ్యవసాయం, సాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నీటి లభ్యత పెరుగుతుందని తెలిపారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నిన్న ప్రారంభించారు. అనంతరం ఫ్లైఓవర్పై ప్రయాణించి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆర్ఓబీ నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన మంత్రి మిగిలిన పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేసి దసరా నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
1: జిల్లాని సర్వసుందరంగా తయారు చేయాలి, జిల్లాకి పెట్టుబడులు కావాలి, జిల్లాలో సమస్యలు లేకుండా చేయాలి, ఈ ఒక్క ఆలోచనతోనే, ఈ తపతలతోనే మేమందరం కూడా కృషి చేస్తున్నాం. మేము మరింత ఉత్సాహంగా, మరింత బలంగా మేము పనిచేయాలంటే మీ తాలూకా సహకారం మాకు ఎల్లప్పుడూ కూడా ఉండాలని మళ్లీ మళ్లీ సభాముఖంగా కోరుకుంటున్నాం. దేశ విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగాలు చేసి తెలుగు వారి కీర్తిని, ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపిస్తూ వాళ్ళందరూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి.
0: వస్తుసేవల పన్ను జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన నిన్న పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ పన్నుల ఆదాయంలో జీఎస్టీ వాటా సుమారు 35% ఉందని, ఈ ఆదాయం తగ్గితే సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని అన్నారు. పన్నులు చెల్లించేవారికి అనుసరణ ప్రక్రియను సరళీకరించాలని, పన్ను ఎగవేతకు పాల్పడేవారిపై కఠిన చర్యలు కొనసాగించాలని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలులో స్పష్టత, ఏకరూపత కోసం అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలనా విధానాన్ని జీఎస్టీ కౌన్సిల్ ప్రత్యేకంగా ప్రశంసించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విధానాన్ని అభినందించారు. జీఎస్టీ పరిపాలన, పన్నుల ఎగవేత గుర్తింపు, ఆదాయ వనరుల పెంపులో ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్న తీరును కౌన్సిల్ ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరించవచ్చని జీఎస్టీ కౌన్సిల్ సూచించింది. 2027 మార్చి నాటికి ప్రభుత్వ పరిధిలోని భూ సమస్యలను పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ను భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: కొట్టుగుడిపాడు కన్సాన్పండి గ్రామాల్లో పట్టాదార పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. అనాదిగా రెవెన్యూ సమస్యలతో సతమతమవుతున్న పేదవాళ్ళకి ఎంతో మంది ఉపశమనం కలిగే విధంగా ఈ రెవెన్యూ సమస్యల పరిష్కారం చాలా త్వరితగతిన జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎటువంటి అన్యాయం జరిగినా కూడా దాన్ని పరిశీలించి రెక్టిఫై చేయడానికి రెవెన్యూ శాఖ ప్రభుత్వం సిద్ధంగా కూడా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భాన్ని తెలియజేస్తాను.
0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి గతశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు.

0: ఇందులో భాగంగా జిల్లాలోని జరుగుమల్లి మండలం నర్సింగోలులో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. తరువాత పార్టీ శ్రేణులతో సమావేశమవుతారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ,
1: సబ్స్టేషన్స్ అన్ని కూడా వేగంగా పూర్తి చేసి ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తా ఉన్నాం. మన పవర్ జనరేషన్ ఒక అయితే జనరేట్ అయిన పవర్ ని గ్రామాల్లో ప్రజలకు గాని వ్యవసాయానికి గాని దాంతో పాటు పరిశ్రమలకు గాని ప్రజలకు గాని సక్రమంగా 24 గంటలు అందించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. 4 సబ్స్టేషన్స్ మళ్ళీ రిక్వైర్మెంట్ ఉందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 6,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ సబ్స్టేషన్స్ కట్టడానికి ఖర్చు పెడుతున్నాం.
0: హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ను తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి ఇతిహాసాల్లో విలువిద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. విలువిద్య వంటి క్రీడలతో యువతలో ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన సహకారం అందిస్తుందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలో ప్రముఖ మారిటైమ్, పోర్ట్, లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మహారాష్ట పోర్టులు, మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణేతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రీన్ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, షిప్ బిల్డింగ్, లాజిస్టిక్స్ రంగాల అభివృద్దిపై ఇరువురు మంత్రులు చర్చించారు. మారిటైమ్ రంగంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఉత్తమ విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. సంక్షేమం, అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బాపట్ల జిల్లా పడచూరులో 75 కోట్ల రూపాయల అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మంత్రి తెలియజేశారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు దైనందిన జీవితంలో తపాలా సేవల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1874 అక్టోబర్ 9 స్విట్జర్లాండ్లోని బెర్న్ నగరంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 9 ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి, విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రచాజ. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य नवदिल्ल्यां महिला बाल विकास विभागीय शिखर सम्मेलनस्य

7:15 నేటి మాట. ఈరోజు టెరిటోరియల్ ఆర్మీ డే. ప్రాదేశిక సైనిక దినోత్సవం సందర్భంగా దానికి సంబంధించిన వివరణ. రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికను డాక్టర్ పూజిత జోస్యుల గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. అనంతరం బాపూజీ స్మృతిచిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న కార్యక్రమం గాంధీ మార్గం, పుష్పాంజలి, సమాచారవాణి ప్రకటన. వార్తా వ్యాఖ్య 8:30, 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ గారి వయలిన్ వాదనం, మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. తరువాత పాటల పల్లకి. 10:00 ప్రత్యేక కార్యక్రమం. సాధినేని యామిని శర్మ గారితో కె రాణిగారు జరిపిన పరిచయ కార్యక్రమం. అంశం ప్రజాసేవతో దేశసేవ, ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్పై ఈ కార్యక్రమం. అదైన తర్వాత పాటల పల్లకి ఉంటుంది. మధురిమ 11:00, మధుమంజరి 12:15, హిందీ పాటలు 12:40, మహిళావాణిలో జ్ఞాపకాలలో ఉత్తరాలు. శ్రీమతి ద్వయం డివి మానస డి శ్రీదేవుల సంభాషణ. 2:31, శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ గారి వయలిన్, మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. సాయంత్రం 5:00 రెండో ప్రసారం మొదలు. యువవాణిలో క్రీడా ప్రపంచంతో ఎన్ సుందరరాజన్ గారి రచన. సాయం సమీరంలో సాయంకాలం 6:30, శ్రీ బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మ గారి మృదంగలయ విన్యాసం. పల్లె పల్లెసీమలు. ఉత్తరాంధ్ర ముఖ్య పంటలలో పంట దిగుబడులు ప్రభావితం చేస్తున్న రైతుల యాజమాన్య పద్ధతులు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ నీలవేణి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. దార్శనిక భారత్. మదనపల్లిలో ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి వణిపెంట కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగర బాలకృష్ణ గారితో శ్రీ సుగవాసి గంగాధర్ గారు జరిపిన పరిచయ కార్యక్రమం కడప కేంద్ర సౌజన్యంతో. ఆపాత మధురాలు రాత్రి 10:00 నుంచి 11:00 వరకు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు.

0: న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 2వ టీ20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. నిన్న ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్టాల నుంచి మహిళా శిశు అభివృద్ది రంగానికి చెందిన రాజకీయ నాయకులు అధికారులు పాల్గొంటున్నారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో సహా పోషకాహారం, ప్రాథమిక విద్య, బాలల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాల వారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు పంచుకునేందుకు, అమలులో ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వాములు ఒకచోట చేర్చడంతో పాటు మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన కొత్త విడత జీఎస్టీ సంస్కరణలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. నేర విముక్తి, సరళమైన విధానాలపై కౌన్సిల్ సిఫారసులు ఎంతో సానుకూల ప్రభావం చూపుతాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వేగవంతమైన నిర్ణయాలు, తక్కువ సమ్మతి ఖర్చులు, ఆటోమేటెడ్ ఆఫీసులు, అలాగే నమ్మకం ఆధారిత పాలనపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. జీఎస్టీని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, స్నేహపూర్వకంగా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలకు ఈ సంస్కరణలు అనుగుణంగా ఉన్నాయని మోదీ వెల్లడించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో భారత వాయుసేన 94 వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్ వారియర్స్ మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. భారత వాయుసేనలో MiG-21 విమాన సేవల ముగింపును పురస్కరించుకుని ఒక స్మారక పోస్టల్ స్టాంపును రాష్టపతి విడుదల చేశారు. జీఎస్టీ నిబంధనల్లో పన్ను అధికారులకున్న అరెస్ట్ చేసే అధికారాలు ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా 2 విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థాన నిర్ణయాలకు వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులో ఆలస్యం చేసినా, పొరపాట్లు దొర్లినా లేదా చెల్లింపులో పెండింగ్లు ఉన్నా పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామస్యా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ వస్తు సేవల పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
1: The council recommended removing arrest powers under GST. Council recommended raising the prosecution threshold from 1 crore to 5 crore. So prosecution is not going to happen for anything below 1 crore. Till now that's been the threshold. Now it's taken up to 5 crores.
0: అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డ్కు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో నౌకా నిర్మాణానికి అనుకూల వాతావరణాన్ని తమ మంత్రిత్వశాఖ సృష్టిస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ షిప్ బిల్డర్స్ అపార విశ్వసనీయతను సంపాదించేందుకు ఇతర దేశాల నుంచి వస్తున్న ఇలాంటి ఆర్డర్స్ నిదర్శనమని సోనోవాల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టెక్నాలజీ, టెలికాం ఆపరేటర్లు, పరిశ్రమల అధిపతులు, విద్యావేత్తలు, పరిశోధనా సంస్థలు హాజరయ్యారు. కమ్యూనికేషన్ సాంకేతికతలు అభివృద్ది చేయడంలో సహకారం పెంపొందించడం, భారత్ 6G ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ గ్లోబల్ ఇండస్టీ వర్గాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ 6G అలయన్స్ 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. పరిశోధన, ఆవిష్కరణ, ప్రమాణాల అభివృద్ది, టెక్నాలజీ అమలు, తదుపరి నెట్వర్క్స్ రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సదస్సులో వివిధ అంశాలపై చర్చలు జరగనున్నాయి. గ్లోబల్ 6G విజన్, స్టాండర్డ్స్, ట్రయల్స్, AI నేటివ్, సస్టైనబుల్ నెట్వర్క్ స్పెక్ట్రమ్, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాంచీలో గర్ ఖటాంగాలో ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీలో వివిధ నూతన సౌకర్యాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. అడ్మిన్ కమ్ స్కూల్ భవనం, బిర్సముండా బహుళ ప్రయోజన హాల్, జైపాల్ సింగ్ ముండా స్పోర్ట్స్ కాంప్లెక్స్, నెక్స్ట్ జెన్ బ్రీడింగ్ సౌకర్యం వీటిలో ఉన్నాయి. అలాగే 119 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణానికి

శంకుస్థాపన చేశారు. జార్ఖండ్లో శాస్త్రీయ వ్యవసాయం, మెరుగైన విత్తనాలు, సమగ్ర వ్యవసాయం, ఆధునిక సాంకేతికతల ప్రాముఖ్యతను మంత్రి చెప్పారు. సాంప్రదాయ విజ్ఞానంతో పాటుగా ప్రస్తుత వ్యవసాయ సవాళ్లు ఎదుర్కొనేందుకు శాస్త్రీయ పద్దతులు అవలంబించాలని కోరారు. పరిశోధనా సంస్థల నుంచి సరైన సాంకేతికత రైతుల పొలాలకు చేరవేయాలని సూచించారు.

0: తెలిపారు. మహిళా సాధికారత, శిశు అభివృద్ది, పోషకాహారం, భద్రత, సంక్షేమంపై ప్రధాన చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. వివిధ రాష్టాల మహిళా శిశు అభివృద్ది మంత్రులతో పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారని అన్నపూర్ణదేవి వెల్లడించారు. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ గరిష్ట రిటైల్ ధరలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చర్య ద్వారా మందుల ధరలు 70% వరకు తగ్గుతాయని, దీనివల్ల క్యాన్సర్ రోగులకు ఏటా 2500 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని రసాయనాలు ఎరువుల మంత్రిత్వశాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలో అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా, ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయని మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలో పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేస్తే ఆపరేషన్ సమయంలో 4 సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. బేడ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలార్మడుగు క్యాంపు సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జగదల్పూర్ నుంచి వినీషియన్ టెక్నీషియన్ బృందం, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఈ పనికి పేలుడు పదార్థాలు నిర్వీర్యంచేసే ప్రక్రియలో భాగంగా సమీపంలో పేల్చిన ఒక పేలుడు పదార్థం తూట తాలూకు శకలం తగలడంతో 4 సిబ్బంది గాయపడ్డారు. వీరులిద్దరికి తీవ్ర గాయాలు కాగా మరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. 4 సిబ్బందికి ప్రాథమిక చికిత్స అందించాక మెరుగైన చికిత్స కోసం కోంటాలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ప్రముఖ నటుడు నానా పటేకర్ భౌతికకాయానికి పూణే సమీపంలో దోంజలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ నానాచివాడిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానుల సమక్షంలో రాత్రి 11:30 ఆయన కుమారుడు మల్హార్ పటేకర్ అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియలకు ముందు నటుడికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. నానా పటేకర్ పార్థివ దేహం పూణే విమానాశ్రయం చేరుకున్నాక ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఇగ్నాస్ షిండే, సునీత్ర పవర్ ఘన నివాళులు అర్పించారు. నానా పటేకర్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హిందీ, మరాఠీ చిత్రసీమకు ఆయన చేసిన సేవలు, చిరస్మరణీయ పాత్రలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, లక్షద్వీప్, సిక్కింలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. సౌదీ అరేబియాలో రియాద్లో ఉన్న అబా అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడిని భారత్ ఖండించింది. ఈ దాడిలో సామాన్యులు మరణించడం, గాయపడడం పట్ల విచారం వ్యక్తం చేసింది. 5 టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 పాటు జరిగే 3 అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 2 టీ20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉదయ సమీరాలు.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ, నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

వీరగంధం పూసిన కుంకుమ తిలకం దిద్దిన అనుక్షణం ప్రతిక్షణం భారతదేశానికి రక్షణం, అదే దీక్ష. అందుకే ప్రతి ఏడాది అక్టోబర్ 9వ తేదీ జాతీయ ప్రాదేశిక సైనిక దినోత్సవాన్ని, టెరిటోరియల్ ఆర్మీ రైజింగ్ డే మనం జరుపుకుంటున్నాం. స్వతంత్ర భారతదేశ ప్రథమ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి గారు 1949 అక్టోబర్ 9న మొదటి ప్రాదేశిక సైనిక శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించారు. దాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ రోజున ప్రాదేశిక సైనిక దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఎందుకిది? పౌర సైనికులు అంటే సాధారణ పౌరులు, ఉద్యోగులు లేదా వ్యాపారులు, ఇతరులు ఎవరైనా తమ రోజువారీ వృత్తులను కొనసాగిస్తూనే అదనపు సమయంలో దేశ రక్షణ కోసం స్వచ్ఛందంగా పనిచేసే వినూత్న వ్యవస్థ. ఇది 2వ రక్షణ శ్రేణి. భారతీయ రెగ్యులర్ సైన్యం తర్వాత దేశానికి ఇది 2వ రక్షణ శ్రేణి. దీనికి ఒక అధికారికమైన నినాదం అంటే మోటో, సావధానివా శూరత, విజిలెన్స్ అండ్ వాల్యూ, అంటే అప్రమత్తత పరాక్రమం. శాంతి భద్రతలు కాపాడడం ఒక్కటే కాదు, దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయక చర్యలు అందించడం, ముఖ్య సమయాల్లో పౌర పరిపాలనకు అండగా నిలవడం, యుద్ధ సమయాల్లో అంటే 1962, 1965, 1971 యుద్ధాల్లో సైన్యానికి సహాయకంగా ప్రాదేశిక సైన్యం కీలక పాత్ర పోషించిన విషయం గమనార్హం. పర్యావరణ పరిరక్షణ, ఎకాలజికల్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా పర్వత ప్రాంతాల్లో అడవుల పెంపకం, నదుల పునరుద్ధరణ, గంగానది ప్రక్షాళన ఇందులో భాగమే. ఇలాగా వీటన్నిటికీ కృషి చేసేది ఈ టెరిటోరియల్ ఆర్మీ అంటే ప్రాదేశిక సైన్యం. ఈరోజు అందుకే తత్సంబంధ సైనిక దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం.

0: నేటి మాట విన్నారు. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికనే రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ పూజిత జోష్యుల గారితో శ్రీమతి గుడివాడ నందినీదేవి గారు జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు.
1: మానసిక వైకల్యం అనగా ఒక వ్యక్తిలో ఆలోచన విధానం.

0: సామర్థ్యం, భావోద్వేగాలు, ప్రవర్తనలో ఏర్పడే తీవ్రమైన బలహీనత. ఇది వారి దైనందిన జీవిత కార్యకలాపాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలియజేయడానికి విశాఖపట్నంలో మానసిక వైద్యులుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పూజిత జోసిల గారు వీరు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. వీరితో మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ పూజిత జోసిల గారు.
1: నమస్తే అండి.
0: డాక్టర్ పూజిత గారు, మీతో ఇంటర్వ్యూ అనగానే నేను మానసిక సమస్యతో బాధపడే వారిలో కొందరిని కలిశాను. వారితో చాలా సమయం గడిపాను. నేను వారితో గడిపిన అనుభవాలనే మాటలుగా అడుగుతాను. నేను చూసినంత వరకు కొందరు మామూలుగానే ఉన్నారు అని అనిపించింది. ఎందుకంటే వారికి ఏం కావాలో తెలుసు, ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా తెలుసు. నేను చూసిన వారిలో కొందరు ఉద్యోగాలకు వెళ్లిన వారు ఉన్నారు. వారికి అవసరమైన వస్తువులను జాగ్రత్తగా సర్దుకుంటున్నారు. అంటే మానసిక సమస్యలనేవి ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటాయా? ఒక వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నారు అని ఎలా తెలుసుకుంటారు?
1: ఒక వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతున్నారనేది ఒక బ్రాడ్ స్టేట్మెంట్ అండి. మనలో చాలామంది ఏమనుకుంటారంటే చిన్న చిన్న సింప్టమ్స్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సరిగ్గా నిద్ర పట్టకపోవడం, లేదా విపరీతమైన టెన్షన్ రావడం, ఆకలి వేయకపోవడం, సోషల్ విత్డ్రాయల్ అంటే మనుషులతో కలవలేకపోవడం, విపరీతంగా ఏడ్చేయడము, కోపం కంట్రోల్ చేసుకోలేనంత వచ్చేయడము, విపరీతంగా అనుమానం పడుతూ ఉండడం, సీజనల్ చేంజెస్ అంటే వింటర్ వల్ల, లేదా ఇంట్లో ఎవరైనా హెల్త్ ప్రాబ్లం వల్ల, లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, ఇలాంటి వాటి వల్ల కూడా ఇలాంటి సింప్టమ్స్ రావచ్చు. కాకపోతే ఇది ఒక మానసిక సమస్య అని తెలుసుకోవడానికి డిఫరెన్స్ ఏంటంటే ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ. ఇవే సింప్టమ్స్ 6 మంత్స్ ఆర్ మోర్. బేసిక్గా మనం ఫస్ట్ 3 మంత్స్ తీసుకుంటాం. సో 3 మంత్స్ కంటిన్యూస్గా ఆన్సెట్ ఉంది, డెఫినెట్గా అదొక మానసిక సమస్య కింద పరిగణించి, అంటే ఇక్కడ టెర్మినాలజీ మనం వాడే పదాలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దానివల్ల ఒక మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళడానికి జనాలు భయపడిపోతున్నారు. సో ఏదో ఒక ప్రాబ్లం ఉంది, మనకి పొట్టల నొప్పి ఎలాగో వస్తుందో మనకి మెంటల్ హెల్త్ ఇష్యూ అంతే ఈజీగా తీసుకొని మనం ప్రొఫెషనల్లీ సంప్రదించాలి.
0: అంటే ఒక వ్యక్తి మానసిక పరిస్థితి బాగాలేదు అని అతని ప్రవర్తన బట్టి నిర్ణయిస్తారా?
1: బిహేవియర్ అనేది అబ్జర్వబుల్ సింప్టమ్ అంటాం, మనకు కనిపిస్తుంది. కానీ ఆ బిహేవియర్ అనేది డెఫినెట్లీ ఒక ప్రాబ్లం వల్ల ఉందా లేదా అనేది ఒక ప్రొఫెషనల్ కంప్లీట్ 360 డిగ్రీస్ మెంటల్ హెల్త్ అసెస్మెంట్ చేస్తే గానీ తెలియదు.
0: ఓకే డాక్టర్. అంటే ఇప్పుడు ఇలా అవ్వడానికి కారణం, అంటే దీనికి మూలం ఎక్కడ ఉందంటారు? అంటే శరీరంలో ఏదైనా అవయవం కావచ్చు అంటారా?
1: చాలా రీజన్స్ ఉంటాయండి. అవి న్యూరలాజికల్ రీజన్స్ అంటే బ్రెయిన్కి ఎప్పుడైనా యాక్సిడెంట్లో పడిపోయి సీజర్స్, వీటి వల్ల కూడా సడన్గా కొట్టేసుకుంటూ ఉంటారు, పెరాలిటిక్ స్ట్రోక్స్ ఇలాంటి వాటి వల్ల రావచ్చు, లేదా హార్మోనల్ ఇష్యూస్, ఎండోక్రైన్ ఇష్యూస్, వీటి వల్ల కూడా చాలా సార్లు మానసిక సమస్యలు స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ గ్లూకోజ్ లెవెల్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, సడన్ గా థైరాయిడ్ హార్మోన్ స్పైక్ వచ్చిన వాళ్ళలో, వైటమిన్ డెఫిషియన్సీస్, వైటమిన్ డి ఇలాంటి డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళలో కూడా మానసిక సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
0: అంటే బ్రెయినే కాదు, శరీరంలో చాలా మార్పులు జరగడం వల్ల కూడా రావచ్చు. డాక్టర్, ఇప్పుడు గర్భధారణ సమయంలో శిశువు పుట్టిన సంవత్సరంలో మెదడు పూర్తి స్థాయిలో ఎదగకపోవడం వల్ల కూడా మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందా? అంటే మెదడులోని నరాలు ఒకదానితో ఒకటి సరిగ్గా అనుసంధానం కానప్పుడు ఇలాంటివి సంభవించవచ్చు అంటారా?
1: ఒక సైకాలజిస్ట్ గా మేమేం చెప్తామంటే అన్ని హిస్టరీ తీసుకుంటాం, అంటే శిశువు కడుపులో ఉన్నప్పటి నుంచి ఆ తల్లి ఎలాంటి సిట్యుయేషన్స్ లో పెరిగారు, ఆ తల్లి ఎలాగైనా పడిపోయారా, లేదా ఏమైనా యాక్సిడెంట్స్ ఉన్నాయా, మానసిక పరమైన అండ్ శారీరక పరమైన స్ట్రెస్ కి లోనయ్యారా, నార్మల్ డెలివరీయా కాదా, ఇవన్నీ కూడా తీసుకుంటాం. అంటే మీరు అంటున్నది పోస్ట్ నాటల్, పుట్టేసిన తర్వాత ఇలాగేమైనా జరిగితే డెఫినెట్లీ అవి బ్రెయిన్ కి సంబంధించి న్యూరలాజికల్ ఇష్యూస్ అయితే ఒక సైకియాట్రిస్ట్ అయితే డెఫినెట్లీ సంప్రదించాలి. లేదు అదొక నార్మల్ డెలివరీ, ఏమి ప్రాబ్లం లేదనుకుంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళచ్చు. చాలా సార్లు ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అరుచుకుంటున్నా, ఇంట్లో ఫ్రిక్షన్ ఉన్నా, గొడవలున్నా, ఇవన్నీ కూడా మనం అనుకుంటాము ఓన్లీ తల్లి మీద పడతాయని, అది పెరుగుతున్న బిడ్డ మీద కూడా అండ్ పుట్టిన తర్వాత వాళ్ళ తాలూకా మానసిక ఆరోగ్యం మీద కూడా చాలా చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుందండి.
0: చాలా ప్రభావం చూపిస్తుంది.
1: చాలా ప్రభావం చూపిస్తుంది.
0: అంటే పిల్లలు పుట్టక ముందు నుంచే చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: అందుకే అంటారు కదా ప్రశాంతంగా ఉంచాలి అని, ట్రెడిషన్స్ చెప్తాయి, కొంతవరకు అది నిజం.
0: ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు

0: బ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం. అంటే బ్రెయిన్లో జరిగే మార్పుల వలన కూడా ఇలా జరగవచ్చు అని. అంటే మరి బ్రెయిన్కి మీరు ఏమైనా స్కాన్ చేయిస్తారా? అంటే ఎలాంటి పరీక్షలు చేయిస్తారు వీళ్ళకి?
1: మేమైతే ఓన్లీ అబ్జర్వబుల్ సిమ్టమ్స్ బిహేవియర్ ద్వారా వచ్చినవి మేము తీసుకుంటాం. లేదు బ్రెయిన్ స్కాన్స్ ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ ఒక ఐదర్ న్యూరాలజిస్ట్ ఆర్ బ్రెయిన్ సర్జన్ చేయాలి, లేదా ఒక సైకియాట్రిస్ట్ రిఫర్ చేయాలి ఒక న్యూరాలజిస్ట్ కి కానీ న్యూరో సర్జన్ కి కానీ.
0: బ్రెయిన్ లో సమస్యలు అని అనుకున్నాం కదా, బ్రెయిన్ కి స్కాన్ చేయడం ద్వారా ఈ సమస్య యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉన్నది తెలుసుకోవచ్చు అంటారా? అలాగే బ్లడ్ టెస్ట్లు కానీ,
1: బ్లడ్ టెస్ట్ చెప్తాం మ్యామ్, సిబిసి కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్ తీసుకుంటాం.
0: అంటే
1: అంటే
0: ఎలాంటి బ్లడ్ టెస్టులు చేపిస్తారండి?
1: నార్మల్ థైరాయిడ్, డయాబెటీస్, విటమిన్ డి, విటమిన్ బి, అన్ని, విటమిన్ కే, అన్ని, కాల్షియం, ఎందుకంటే గట్ హెల్త్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మెంటల్ హెల్త్.
0: అంటే విటమిన్స్ లోపం వలన మానసిక పరిస్థితి రావచ్చు అని అంటున్నారు.
1: డెఫినెట్లీ 100%.
0: మరి బ్రెయిన్ పాత్ర ఎక్కువ లేనట్లేనా?
1: బ్రెయిన్ ఎఫెక్ట్ 100% ఉంటుంది. ఇక్కడ సెరటినిన్ అనేది గట్లో ప్రొడ్యూస్ అవుతుంది, అంటే మన పొట్టలో సరిగ్గా పోషకాహారం తీసుకోకపోతే కాగ్నిషన్ ఉండదు, పర్సెప్షన్ అనేది పోతుంది. నేను అది చెప్తున్నాను.
0: డాక్టర్, మరి మందుల ద్వారా మానసిక సమస్యలను తగ్గించుకోవచ్చా? ఒకవేళ తగ్గించుకోవచ్చు అనుకుంటే మందులు అనేవి ఎంతకాలం వాడాలంటారు?
1: సైకియాట్రిస్ట్ రిఫర్ చేసింది వాడాలండి. మా దగ్గరికి, సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మేము ప్రతిదీ తీసుకుంటాం, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ వాడుతున్నారు, మెడికేషన్ తీసుకుంటున్నారు, ఇవన్నీ. సో ఎంతకాలం వాడాలి, ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి అనేది వాళ్ళు దాన్ని బట్టి వాడుకోవాల్సి ఉంటుంది.
0: అంటే డాక్టర్, ఇప్పుడు ఏ మందులకైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్ ఉంటాయి, మానసిక సమస్యతో బాధపడే వారికి ఇచ్చే మందుల్లో ఎంత మోతాదులో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయంటారు?
1: మీరు చెప్పింది 100% కరెక్ట్, అది కూడా ఉంది. కొన్ని మందులకు ఉండొచ్చు, కొన్ని మందులకు ఉండకపోవచ్చు. కొన్ని డ్రగ్స్ ఇస్తారు, కొన్ని మెడికేషన్స్, అవి కొంచెం డ్రౌజీనెస్ ఇవ్వచ్చు.
0: మానసిక సమస్యతో బాధపడే వారికి ఇచ్చే మందుల్లో నిద్రను కలిగించే స్వభావం మాత్రమే ఉంటుందా?
1: అది మిత్ అండి, అది అలాగేం కాదు. కొన్ని మందులకి స్లీపినెస్ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ కింద ఉండొచ్చు. మీకు అలాగే ఎక్కువ అనిపిస్తుంది అంటే వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఈ మందు వాడడం వల్ల నాకు ఇలా ప్రాబ్లమాటిక్ గా ఉంది అని మీరు డిస్కస్ చేసుకుని వాడాలి.
0: అంటే ఈ మందులు వాడేవారు మత్తు వలన వాళ్ళు కామ్ గా ఉంటారా? మిగిలిన టైంలో అలా ఉండరు కదా.
1: అంటే నిద్ర పట్టట్ల, అలాంటప్పుడు నిద్ర కోసమే వాళ్ళు వెళ్ళి అడిగారంటే అలాంటి మాత్రలు ప్రిస్క్రైబ్ చేయొచ్చు. అసలు మందులే తీసుకోలేదు అనుకోండి, వాళ్ళ మానసిక ఆరోగ్యం అనేది చెడిపోవచ్చు.
0: ఇప్పుడు మనం మందుల గురించి మాట్లాడుకున్నాం కదా డాక్టర్, వీరు వాడే డ్రగ్ మోతాదు అనేది శరీరంలో ఎక్కువైతే యూరిన్ లో ఫ్లష్ అప్ అవ్వాలి అంటే ఏం చేయాలి?
1: మీరేమీ చేయకూడదు. మామూలుగా వాటర్ తాగడం, హైడ్రేషన్ అనేది ఎప్పుడు ఇంపార్టెంటే, నా హెల్దీగా తినడం అనేది ఎప్పుడు ఇంపార్టెంటే. ఇవన్నీ కాకుండా బాడీలోంచి డ్రగ్ వెళ్ళిపోవాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎక్కువ వాటర్లు తాగడం, ఇంకేవో చిట్కాలు అవన్నీ చదివేసి ఇవన్నీ చేయడం వల్ల ఏం యూస్ ఉండదు. నార్మల్ గా హైడ్రేట్ అవ్వండి, ఎంత మోతాదులో తాగాలో వాటర్ తాగండి.
0: మీరు చెప్పినట్లుగా ఇప్పుడు వాటర్ కనుక ఎక్కువ తీసుకోకపోతే ఈ డ్రగ్స్ అనేవి అంటే వేరే వేరే అవయవాల్లో చేరి అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అని అంటారు, నిజమేనా?
1: సైడ్ ఎఫెక్ట్స్ అన్ని డ్రగ్స్ కి వస్తాయండి, సైడ్ ఎఫెక్ట్స్ చాలా డ్రగ్స్ కి వస్తాయి,
0: అవును.
1: కానీ మనం అలా చెప్పలేం, ఎందుకంటే ఇప్పుడు కొన్ని రకాల మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి తప్పనిసరిగా మందులు వాడాల్సి వస్తూ ఉంటుంది, కొన్నిటికి అక్కర్లేదు.
0: ఈ మధ్య నేను ప్రభుత్వ మానసిక వైద్యశాలను సందర్శించినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయి చాలా అందంగా స్టైలిష్ గా ఉంది. అమ్మాయిని చూడగానే పేషెంట్ అనుకోలేదు, పేషెంట్ ని చూడటానికి వచ్చింది అనుకున్నాను. కానీ అమ్మాయి గాల్లో చేతులు ఆడిస్తూ కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు అర్థమైంది, ఓ ఈ అమ్మాయి పేషెంట్ అని. వెంటనే పక్కనున్న అటెండర్ని అడిగా, ఏమైంది అమ్మాయికి, చాలా అందంగా ఉంది కదా అని. వాళ్ళ మదర్ చిన్నప్పుడే చనిపోయారు, అయితే వాళ్ళ మదర్ కూడా ఉంది అని చెప్పారు. తినకెందుకు ఎలా వచ్చింది అన్నప్పుడు వాళ్ళ మదర్ చనిపోవడంతో వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు ఈ అమ్మాయి పర్సనల్ విషయంలో జోక్యం కలిగించుకోవడం వలన అది ఈ అమ్మాయికి నచ్చలేదు, ఒక అబ్బాయిని ఇష్టపడడం ఇలా ఆ విషయాల్లో దూరం పెట్టడం వలన ఈ అమ్మాయికి ఆ షాక్ తగిలింది అని. అయితే తను ఇప్పుడు కూడా కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎంత చక్కగా మోడర్న్ గా డ్రెస్అప్ అయ్యేదో ఇప్పుడు కూడా తన డ్రెస్సింగ్ అలాగే ఉంది, అంతే స్టైల్ గా రెడీ అయింది. అంటే ఆ అమ్మాయి కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎలా రెడీ అయ్యేదో ఇప్పుడు కూడా అలాగే రెడీ అవ్వాలి అనేది అమ్మాయికి తెలిసినప్పుడు మానసికంగా ముందు ఎంత బలంగా ఉన్నారో అంతే బలంగా ఇప్పుడు ఎందుకు ఉండాలి అని అనుకోలేకపోతున్నారు, ఉండలేకపోతున్నారు?
1: చాలా ఉంటాయండి, డయాగ్నోస్ చేయలేం. మీరు అన్నట్టు వాళ్ళ పాస్ట్ హిస్టరీ, ట్రామా ఏమైనా ఉందా, సెక్షువల్ అబ్యూస్ ఏమైనా ఉందా, సెక్షువల్ అసాల్ట్ ఉందా, ఇలాంటివి కొన్ని ఉంటాయి. పేరెంట్స్ నుంచే

0: ఏమైనా హెరాస్మెంట్ ఉందా, పేరెంట్స్ నుంచి ట్రామా ఉందా. ఫిజికల్ ట్రామా ఎలాగో మెంటల్ ట్రామా కూడా అలాగే. మన నర్వస్ సిస్టమ్కి షాక్ ఏదైనా తగిలితే అది ట్రామా కింద మారిపోతుంది. మన బ్రెయిన్ తట్టుకోలేనంత పెద్ద విషయం, షాకింగ్ విషయాన్ని సడన్గా విన్నారనుకోండి, దాన్ని డైజెస్ట్ చేసుకుంటారు కొంతమంది, ఒకళ్ళు డిప్రెస్ అయిపోతారు.
1: అంటే ఎలా కాదు డాక్టర్, ఇప్పుడు మదర్ కూడా ఉంది అంటే ఇది జెనెటిక్ అని అనుకోవాలి.
0: డెఫినెట్లీ హెరిడిటరీగా కూడా కొన్ని ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి.
1: అంటే నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు డాక్టర్, పోనీ వాళ్ళ మదర్కు ఉంది కదా అందుకే తినుకు వచ్చిందా అనటానికి, తినికి న్యాచురల్ గా రాలేదు, ఒక షాక్ వల్ల వచ్చింది, అప్పుడు అది జెనెటిక్ గా ఎలా తీసుకుంటారు అని.
0: ఇక్కడ నేచర్ వర్సెస్ నర్చర్ అనే క్వశ్చన్ మళ్ళీ రేజ్ అవుతుంది. బేసిక్ గా తన స్వభావమే అదా. నర్చర్ అంటే పుట్టిన తర్వాత వాళ్ళకి హెల్దీ ఎన్వైర్న్మెంట్ లో పెరిగారనుకోండి, ఆ సింప్టమ్స్ అనేవి బయటికి రావు.
1: డాక్టర్ మరి ఇప్పుడు ఇది మందులతో కాకుండా యోగా ధ్యానం వీటి ద్వారా ఏమైనా నివారించుకోవచ్చు అంటారా?
0: యోగా కానీ మెడిటేషన్ కానీ లాఫింగ్ థెరపీ కానీ, డాక్టర్ మదన్ కటారియా అని చెప్పి ఈజ్ అ లాఫింగ్ కోచ్, అతను ఒక మెడికల్ డాక్టర్, ముంబైలో ఒక 10 మందితో పార్క్ లో స్టార్ట్ చేశారు ఆయన. రియల్ స్టోరీ ఇది. మన శ్రోతలందరూ గూగుల్లో డాక్టర్ మదన్ కటారియా అని కొడితే అతని వెబ్సైట్ అది ఓపెన్ అవుతుంది, జాయిన్ అవ్వచ్చు. సో నవ్వడం వల్ల కూడా చాలా వరకు మనకి ప్రశాంతత లభిస్తుంది.
1: డాక్టర్ ఇప్పుడు జెనెటిక్ అయితే ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఉందంటారా?
0: అలా చెప్పలేం, రీసెర్చ్ కూడా దాన్ని సపోర్ట్ చేయదు.
1: కొంతవరకు ఏమైనా
0: 50-50 అనుకోవచ్చు. కొన్ని టైప్ ఆఫ్ మెంటల్ హెల్త్ డిజార్డర్స్, మెంటల్ హెల్త్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, కొన్ని టైప్స్ అనేవి రావకపోవచ్చు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, అంటే కడుపులో ఉన్నప్పుడే హెల్దీ ఫుడ్ తీసుకోండి. కానీ ఎవరు చెప్పని విషయం ఏంటంటే, మంచి ఆలోచనలు మెదడుకు మేత. మీ మెదడుకి ఏం డైట్ చేస్తున్నారు? సో మీ బ్రెయిన్ అనేది హెల్దీగా ఉంచుకోండి, పాజిటివ్ థాట్స్.
1: ఇప్పుడు ఇలాంటి సమస్యతో ఉన్న వారి సమస్యను దాచి పెళ్లి చేస్తారు, కానీ ఆ సమస్య వారికి ఉంది అని తెలియకుండా వారు చాలా చక్కగా మేనేజ్ చేస్తారు. అన్ని తెలిసిన వీరు వారి సమస్యను వారు ఎందుకు పరిష్కరించుకోలేరు?
0: ఇక్కడ మీరు అడిగింది బాగుంది, క్వశ్చన్ చాలా బాగుంది. వాళ్ళకి అన్ని తెలుసు, అంటే సైకో అనాలిసిస్ అనేది వాళ్ళు చేసుకోగలుగుతారు, దానిలోంచి బయటికి రావడం కూడా తెలుసు, కానీ బయటికి రాలేరు. అదొక ఊబి, పక్క వాళ్ళు సపోర్ట్ కావాలి. ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ కావాలా, ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలా, వాళ్ళ గైడెన్స్ తీసుకోవచ్చు. చాలా సార్లు ఏమవుతుందంటే అండి, వీళ్ళని గైడ్ చేసేంత పాజిటివ్ గా ఉండకపోవచ్చు. వీళ్ళని ముందుకు నడిపించే బదులు వీళ్ళకి కిందకి తోసేసే టైప్ లో ఇస్తా ఉంటారు, గైడెన్స్ కానీ కౌన్సిలింగ్ కానీ. అలాంటప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ ఒకటి నేను స్టిగ్మా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన ప్రతి వాళ్ళు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిన ప్రతి వాళ్ళకి పిచ్చున్నట్టు కాదు. 100% హెల్దీగా ఉన్న పర్సన్ కూడా వెళ్ళొచ్చు. ఫీవర్ వచ్చింది, టెస్ట్ చేసుకోవడానికి వెళ్తారు, మలేరియా టెస్ట్. అంతే నార్మల్ గా మీరు మెంటల్ హెల్త్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి.
1: అవును, మానసిక సమస్య ఉన్నవారు సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ వీరిలో ఎవరిని ఎప్పుడు కలవాలంటారు?
0: సైకాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? మీకు నార్మల్ గా మీ లైఫ్ లో 3 మంత్స్ ఆర్ మోర్ కొన్ని సింప్టమ్స్, ఆకలి, ఎక్కువ పడుకుని పోతారు, హైపర్సామ్నియా, ఎక్కువ పడుకోవడం కూడా ప్రాబ్లమ్. బాగా యాక్టివ్ గా ఉన్న వాళ్ళు సడన్ గా డల్ అయిపోయినప్పుడు, అన్కంట్రోలబుల్ గా ఏడుపు వచ్చేస్తున్నప్పుడు, మెమరీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, సో ఇవన్నీ ఉన్నప్పుడు ఒక సైకాలజిస్ట్ ని కలవండి. ఇది సైకియాట్రిస్ట్ ఎప్పుడు అంటే, దాని మీద మీరు యాక్ట్ చేస్తున్నారు అంటే వస్తువులు బదులు కొట్టడం, రియాలిటీ నుంచి కంప్లీట్ గా డిటాచ్ అయిపోవడం, వీళ్ళ తప్ప అందరూ ఇబ్బంది పడతారు చుట్టుపక్కల.
1: అంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటేనా?
0: వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే.
1: మానసిక సమస్యతో బాధపడే వారికి మీరిచ్చే సందేశం ఏంటండి?
0: మానసిక ఆరోగ్యం బాగుండాలంటే మన చుట్టూ ఉండే మనుషులు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఒక షార్ట్ జర్నీ కాబట్టి హాయిగా ఉండండి, వీలైతే పక్క వాళ్ళని హాయిగా ఉంచండి. సో మీరు ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా ఉన్నంతసేపు ఎలాంటి మానసికమైన జబ్బులు రావు, మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజుకి 30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, అది వాకింగో రన్నింగో జిమ్కి వెళ్ళడమో డాన్సో ఏదో ఒకటి
1: వారికి నచ్చింది,
0: వాళ్ళకి నచ్చింది. మెంటల్ హెల్త్ ఎక్సర్సైజ్, ఇది మజిల్ అంటాం బాడీకి ఉన్నది, ఇది కూడా మజిలే. మీ మెంటల్ మజిల్ ని కూడా ట్రైన్ చేసుకోండి. సో ఒంటరిగా రూమ్ లో ఉండిపోతే రోజుకి 20 సిగరెట్స్ స్మోక్ చేసినట్టు, ఇది ఏం చెప్పట్లేదు, రీసెర్చ్ మొన్న వచ్చింది.
1: అవును డాక్టర్, చాలా చక్కగా చెప్పారు. అంటే వారి చుట్టూ ఉన్న వాతావరణం, మనుషులు ప్రశాంతంగా ఉంటే వారు, వారి మెదడు, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేసినందుకు మీకు

0: మా ఆకాశవాణి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు డాక్టర్ పూజిత జోషిల గారు.
1: థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ.
2: మీరు ఇంతవరకు డాక్టర్ పూజిత జోషుల గారితో శ్రీమతి గుడివాడ నందినీదేవి గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన సందర్భం రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం.

గుప్పెడు మనసు చిత్రం నుండి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు బాపూజీ స్మృతిచిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న కార్యక్రమం గాంధీ

అంగవైకల్యం గురించి బాపూజీ వికలాంగులతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఓ సందర్భంలో ఓ మాట అన్నారు. వికలాంగులన్నా కుంటి గుడ్డివారన్నా బాపూజీకి ఎంతో ప్రేమ. ఆయన తన సొంత పద్ధతిలో వారందరినీ సంతోషంగా ఉండేలా చేసేవారు. ఓసారి బాపూజీకి ఓ లేఖ వచ్చింది. రాసిన వ్యక్తి 70 ఏళ్ల ముదుసలి. అందులో ఆమె, నేను చాలా సంవత్సరాలుగా మీరు చేస్తున్న సేవ గురించి తెలుసుకుంటున్నాను. నాకు గుడ్డి చెముడు, అయినా మీ పన్ను చూసి నాకెంతో సంతోషం కలుగుతోంది. నేను ఈ ఉత్తరం తప్పులతో టైప్ చేశాను, మీరు ఇది చదవగలుగుతారే అని అనుకుంటాను అని రాసింది. బాబు తనకు వచ్చిన వందలాది ఉత్తరాల్లో ఆ ఉత్తరానికే ముందు సమాధానం ఇస్తూ, మీరు అంధులు కారు, బధిరులు కారు, మీరు మీ అంతరాత్మ ద్వారా అన్నీ చూడగలరు అని సమాధానం రాశారు. నిరాడంబరులైన వారిని, కష్టాల్లో ఉన్నవారిని ఆదరించడానికి గాంధీజీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. మరోసారి బాపూని పార్థ దగ్గరున్న మగన్వాడి దగ్గర 17 ఏళ్ల కుర్రాడు ఒకరు కలుసుకున్నాడు. అతడు కాళ్ళు చేతులు అస్తమానం వణికే సెయింట్ విటస్ డ్యాన్స్ అనే నరాల రోగంతో బాధపడుతున్నాడు. అంచేత అతనికి ఏ పని దొరకట్లే. నిస్పృహతో బాపు వద్దకు వెళ్ళి మీతో ఉంటాను అన్నాడు. బాపు మొదట పంపేద్దాం అనుకున్నారు, కానీ మనసు మార్చుకొని నేను ఇతన్ని పంపించేస్తే ఆయన ఎక్కడికి వెళ్ళగలడు అని ఆలోచించి తనతోనే అట్టే పెట్టుకోవాలని నిశ్చయించారు. అతన్ని వంటింట్లో కూరలు కరగడానికి నియమించారు. ఆ బాలుడు రోజు పనిచేయడం వల్ల చేతులు వణుకుతున్నా కూరలు తరగడం కూడా నేర్చుకున్నాడు. కొద్ది నెలల తర్వాత అతని ఆరోగ్యం కుదుటిపడింది. అంచేత కూరలు కడిగి తరిగితే ఆరోగ్యం బాగుపడచ్చని చుట్టుపక్కల వాళ్ళు భావించారు కూడా. బాపు సాత్విక స్వభావం ఆదరణలతో ఆయనకి ఆరోగ్యం బాగుపడింది. తన మనోబలంతో ఆ బాలుడు వ్యాధి పోగొట్టుకున్నాడు. వికలాంగులంటే బాపూజీకి ఎంత ఆదరణ, అభిమానం. అంతేనా, అంతర్గతంగా బాహ్యంగా ఎవరైతే పరిశుభ్రంగా ఉంటారో వారికి జబ్బులు రావు. అన్నిటికన్నా ప్రమాదకరమైంది అంగవైకల్యం కాదు, మనోవైకల్యం. మానసికంగా పుట్టే దుర్బుద్ధులు, ఈర్ష్యాసూయలు, ఇటువంటి వాటితో వికలమైన మనస్సు ఉన్నవారి జీవితం కకావికలమవుతుంది, కానీ అంగవైకల్యం వల్ల కాదు. ఎవరైతే బ్రతకడం కోసం మాత్రమే తిని పంచభూతాలతో స్నేహంగా ప్రవర్తించి భగవంతుని ఆరాధిస్తారో అటువంటి వారు జబ్బు పడడానికి వీలు లేదు. ఇది బాపూజీ సిద్ధాంతం.

బాపూజీ స్మృతిచిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న కార్యక్రమం గాంధీ మార్గం విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు పుష్పాంజలి. పి లీలగళంలో పద్యం ఘంటసాల వెంకటేశ్వరరావు, స్వరంలో శ్యామలాదండకం, చిత్రం మహాకవి కాళిదాసు.

0: రహస్యం చిత్రం నుండి పి లీల గానం విన్నారు, పుష్పాంజలి విన్నారు. ఇప్పుడు
1: ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది.
0: సమయం 8 గంటలు.
2: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మై ముఖేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी नई दिल्ली में महिला और बाल विकास विभाग के शिखर सम्मेलन के समापन सत्र में शामिल होंगे. सरकार ने कैंसर दवाओं की आपूर्ति और बिक्री पर लाभ की सीमा 30% तय की, कीमतों में 70% की गिरावट की संभावना. तमिलनाडु, पुदुचेरी और पश्चिम बंगाल की 5 विधानसभा और असम की 1 लोकसभा सीट पर उपचुनावों की मतगणना शुरू. दिवंगत अभिनेता नाना पाटेकर का अंतिम संस्कार पुणे में राजकीय सम्मान के साथ हुआ. हुती विद्रोहियों ने सऊदी अरब के हवाई अड्डों पर हमले किए. भारत का अपने नागरिकों से सतर्क और सावधान रहने का आग्रह. और भारत और वेस्टइंडीज के बीच दूसरा T20 अंतर्राष्ट्रीय क्रिकेट मैच आज शाम रांची में. प्रधानमंत्री नरेंद्र मोदी आज शाम नई दिल्ली में महिला और बाल विकास विभाग के 2 दिन के शिखर सम्मेलन के समापन सत्र में शामिल होंगे. कल शुरू हुए सम्मेलन में सभी राज्यों के राजनीतिक नेतृत्व और महिला तथा

0: powering the hosts to the victory. The India Meteorological Department IMD has forecast heavy rainfall at isolated places over Kerala, Mahi, South Interior Karnataka, Tamil Nadu, Puducherry, Karaikal and Uttarakhand today. The weather agency has predicted thunderstorm accompanied with lightning and gusty winds over Bihar, Kerala, Mahi, Lakshadweep, Tamil Nadu, Puducherry, Karaikal and Uttarakhand during the day. Similar weather conditions are expected over Andhra Pradesh, East Madhya Pradesh, Jharkhand, Odisha, West Bengal and Sikkim during the same period. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Shagun. GST refund norms eased. Officers lose arrest powers, headlines The Hindu. The paper adds, 99% of GST rate and process issues addressed, says Finance Minister Nirmala Sitharaman after 57th meeting of the GST Council. Measures likely to come into effect from April next year. Operation Sindoor showed IAF's combat swiftness, says Air Chief Marshal AP Singh, writes Hindustan Times. Worst of El Nino yet to come. Peak likely in December, says UN body, reports the Indian Express. Anne Carson wins Literature Nobel for giving classics a modern twist, informs the Economic Times. India eyes $1 trillion exports despite global trade headwinds, says Piyush Goyal, leads the Statesman. And finally, as a front page homage, all the dailies lead with a front page tribute and dedicated special columns to Nana Patekar's memory, collectively hailing him as an irreplaceable icon who challenged the hero stereotype with unmatched raw intensity. And with that, it's back to you, Shagun.
0: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to participate in valedictory session of Departmental Summit on Women and Child Development in New Delhi today. Government caps trade margins on non-scheduled anti-cancer drugs at 30% of MRP. Prices may fall by up to 70%. Counting of votes begins for by-elections to 5 assembly constituencies in Tamil Nadu, Puducherry and West Bengal and 1 Lok Sabha seat in Assam. Last rites of veteran actor Nana Patekar performed with full state honours at his Pune farmhouse. Houthi launches fresh attacks on airports in Saudi Arabia. India asks its nationals residing in that country to remain alert and vigilant. And in cricket, second T20 international between India and West Indies to be played in Ranchi this evening. And with that, we end the morning news. Have a nice day.
2: आकाशवाणी से पेश है खबरनामा। आदाब, खबरनामे के साथ मैं अर्जुमंद अली खान। पहले इस वक्त की खास खास खबरें। वजीर आजम नरेंद्र मोदी आज नई दिल्ली में खवातीन और बच्चों की बहबूद के बारे में महकमा जाति सरबराह मीटिंग के इख्तितामी इजलास में शिरकत करेंगे। सरकार ने कैंसर की रोकथाम की गैर शेड्यूल्ड दवाओं पर ट्रेड मार्जिन की हद MRP की 30% तय की है, कीमतें 70% तक कम होने की
3: उम्मीद। పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నాయి. సురక్షితమైన రక్షణ వలయంతో పాటు మౌలిక వసతుల కల్పన, ఉపాధి, విద్య, వైద్యాన్ని విస్తరించడం ద్వారా ఈ ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తున్నారు. అటవీ కొండ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలను సమీప పట్టణాలతో అనుసంధానించేందుకు వేల కిలోమీటర్ల మేర పక్కా రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నారు. రక్షణ దళాల సమాచార వ్యవస్థతో పాటు స్థానిక ప్రజలకు డిజిటల్ సేవలు అందించేందుకు వేలాది 4G 5G మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు. వేలాది పోస్టాఫీసులు, బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను నియమించి ప్రభుత్వ పథకాల నిధులను నేరుగా లబ్దిదారులకు జమ చేస్తున్నారు. రహదారులు, తాగునీరు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తదితర మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రతి ప్రభావిత జిల్లాల్లో పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు, నైపుణ్యాభివృద్ది కేంద్రాలను నెలకొల్పి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. మారుమూల గ్రామాల్లో పోలీస్ స్టేషన్లు, CRPF క్యాంపులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విస్తృత భద్రతా చర్యలు, మౌలిక వసతుల అభివృద్ది వ్యూహాల వల్ల అనేక నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో హింస తగ్గి సాధారణ స్థితి నెలకొంటోంది. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావం కారణంగా అభివృద్ది కార్యక్రమాలకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. అయితే భద్రతా

చర్యలతో పాటు ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను విస్తరించడంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కొండలు, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలను సమీప పట్టణాలు, మండల కేంద్రాలతో అనుసంధానించేందుకు రహదారులు, వంతెనల నిర్మాణం చేపడుతున్నారు. విద్యుత్, తాగునీరు, మొబైల్ నెట్వర్క్, పాఠశాలలు, ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో గిరిజన ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు నేరుగా అందించడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో సుపరిపాలనను బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న ప్రాంతాల్లో 30కి పైగా కొత్త సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటయ్యాయి. దీనివల్ల రోడ్లు, నెట్వర్క్ విస్తరణ సులభమయ్యింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక ప్రకారం దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలో ఆపరేషన్ కాగర్ అత్యంత నిర్ణయాత్మకమైనదిగా చెప్పవచ్చు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాకుండా అడవుల్లో ప్రభుత్వ అభివృద్ది పథకాలు వేగంగా అమలు కావడానికి మార్గం సుగమం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నక్సల్ ప్రభావం పూర్తిగా తగ్గిపోగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ ప్రభావం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర విధానం వల్ల నక్సలిజం ప్రజల మద్దతును కోల్పోయి అంతిమ దశకు చేరుకుందనే చెప్పాలి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పటిష్టం చేయడంతో పాటు గిరిజనుల్లో నమ్మకాన్ని పెంచడానికి అటవీ హక్కుల గుర్తింపు చట్టం, పునరావాస విధానాలు అత్యంత కీలకమైన సాధనాలుగా పనిచేస్తున్నాయి. నక్సలైట్లు ప్రధానంగా గిరిజనుల భూమి, హక్కుల అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ప్రాబల్యం పెంచుకున్నారు. దీనికి పరిష్కారంగా అటవీ హక్కుల చట్టాన్ని వేగవంతం చేశారు. అడవుల్లో తరతరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాదారు పాసపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల వారికి భూమిపై చట్టబద్దమైన యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. అటవీ హక్కుల గుర్తింపు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పొందిన రైతులకు నేరుగా పీఎం కిసాన్, ఉపాధి హామీ పథకం, బోరుబావులు, బిందు సేద్యం వంటి సదుపాయాలను అందిస్తున్నారు. ఇప్పపూలు, తేనె, తమలపాకులు, చింతపండు వంటి అటవీ ఉత్పత్తులకు గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ది సమాఖ్య ట్రైఫెడ్ ద్వారా మద్దతు ధర ఇచ్చి దళారుల అక్రమాలను అరికట్టారు. స్థానిక ఎన్నికలు సజావుగా సాగడంతో గిరిజన గ్రామాలు నిధుల కేటాయింపుల్లో స్వయం నిర్ణయాధికారం సాధిస్తున్నాయి. హింస తగ్గుముఖం పట్టడం, సుపరిపాలన చేకూరడం వల్ల ఈ ప్రాంతాలు తీవ్రవాదం నీడ నుంచి బయటపడి వేగంగా అభివృద్ది పదంలో పయనిస్తున్నాయి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్దిపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ గారి వయలిన్ వాదనం, మావుడూరు సూర్యప్రసాదరావు గారి మృదంగం. తొలి అంశం, నాటరాగంలో మయూరం విశ్వనాథయ్యర్ రచన శ్రీ మహాగణపతి ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా కళ్యాణ వసంతరాగంలో త్యాగరాజస్వామి వారి సాహిత్యంతో నాదలోలుడై తాళం రూపకము.

మావుడూరు సత్యనారాయణ శర్మ గారి వయలిన్ వాదనం విన్నారు. మావుడూరు సూర్యప్రసాద్ గారు మృదంగం. ఇదే సమ్మేళనంతో కర్ణాటక సంగీత కార్యక్రమాన్ని ఈ మధ్యాహ్నం 2:30 వినొచ్చు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288 రెండింటికి ఒకటే కోడ్ 0891. హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: నా పేరు కంటపోతు రామనాయుడు, మధ్య గ్రామం, పట్టణ మండలం, విశాఖ జిల్లా.
0: చెప్పండి.
1: నాకు గడ్డి దొంగలు అని రెండు అక్షరాలు.

0: హలో,
1: హలో, నమస్తే సార్ జీ.
0: నమస్కారం
1: హలో
0: అండి.
1: అండి.
0: మీ పేరు
1: హరికుమారి ఫ్రమ్ గాజువాక.
0: చెప్పండి.
1: బాగున్నారండి.
0: చెప్పండి.
1: శివరామరాజు మూవీలో అమ్మ భవానీ

0: హలో
1: సాగరేనే,
0: హలో హలో హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నిన్ననే ముదిరమ్మ పాట వేశారు కదా మీరు,
0: చీర.
1: తీరు చాలా బాగా చెప్పారండి. వేషం బాగుంది, పాటలు అన్ని సూపర్ అండి. నా జీవితం ఆ పాటలు చాలా బాగున్నాయండి. ఊరు మాది రాయలమన్నామండి, పసలపూడి ఊరు చచ్చిరండి అండి. మీరు వాట్సాప్ నెంబర్ ఇచ్చారు కదా, 74 61 72 39, దానికండి మామూలుగా నాకు కొల్లు ఆనవండి. పేపర్ రాసి కొల్లు పెట్టించాను కానీ వస్తలేదు సార్.
0: పర్వాలేదండి, ఇప్పుడు మీరు ఇలా చెప్పారు కదా, మీ అభిప్రాయం ఆకాశవాణి కార్యక్రమాల మీద అలా చెప్తూ ఉండండి, పర్వాలేదు. మీకు ఆ ఇబ్బంది ఉంది కనుక.
1: నేను 1 గంట 1 గంట 24 సార్ అలా కట్ల ఇంకా సార్ లాంటి పాత్ర చాలా బాగున్నాయండి. ఆకాశవాణి మీకు ధన్యవాదాలు అండి.
0: ఆకాశవాణికే ధన్యవాదాలు, నమస్కారాలు. మరి మీకు ఇప్పుడు ఏ పాట కావాలి?
1: అదే సింహాసనాన్ని ఆకాశంలో ఒకసారి ఆ పాట వేయండి.
0: తప్పకుండా.

0: हेलो, हेलो,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి. ఏ సినిమా, ఏ పాట?
1: కదలదు వదలు చిత్రం నుంచి కట్టుకో కట్టుకో గళ్ళకోక,
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అది కాకి అప్పారావు అండి, చెంగల్రావుపేట తుమ్మలపల్లి వరవీధండి.
0: తప్పకుండా వినండి.
1: నేను కార్యక్రమం బాగుంది సార్.
0: చిరాయుష్మాన్ భవ. నచ్చిందా? చాలా చాలా
1: వాట్సాప్ పెడతాను సార్.
0: చాలా సంతోషం అండి. పాట
1: అలాగే
0: వినండి.
1: అండి, అలాగే అండి.

0: మాకు సేని మనసులో చిత్రం నుండి మమ్మీ మమ్మీ అనే పాట కావాలండి.
1: మీ పేరు?
0: రామలగూడ నుంచి వేరుపడ్డాను.

0: Hello, phone in live. చెప్పండి.
1: హలో,
0: ఏ సినిమా అండి?
1: నాకు అనుబంధ చిత్రంలో సార్
0: ఆ
1: మాకు అనుబంధ చిత్రంలో ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం.
0: మీ పేరు?
1: నా పేరు కందివల్లి సూరండి, భోగాపురం.
0: సరేనండి.
1: సార్ కందివల్లి సూరి భోగాపురం అండి, ఎయిర్పోర్ట్ భోగాపురం.
0: సరే, తప్పకుండా. ఆనాటి ఆ
1: సార్
0: స్నేహబంధం.
1: సార్ ప్రభాకర్ రెడ్డి గారు నాగేశ్వర గారు పని పట్టండి సార్. ధన్యవాదాలు సార్.
0: అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మాధవపేద రమేష్ గారు పాడిన పాట.
1: అవునండి, అంటే
0: ఆ
1: సినిమా
0: చిత్రీకరణ
1: పాడారు
0: జరిగింది.
1: అక్కడ
0: అవును
1: పాడారు.
0: అవును, వినండి.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. రేపు గుర్తుందిరా గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడవగాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: హలో,
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం
1: 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: హలో, ఏ సినిమా అండి? హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం. చెప్పండి, ఏ సినిమాలోంచి ఏ పాట?
1: పశు హృదయాల సాంగ్ అండి, కలల కన్నా రాధ.
0: పసి హృదయాలు.
1: పశు హృదయాలు.
0: మీ పేరేంటి?
1: విజయలక్ష్మి అండి,
0: ఎక్కడి నుంచి?
1: అగనపూడి నుంచి మాట్లాడుతున్నాను.
0: కలలు గన్న రాధ. సరేనండి, తప్పకుండా వినండి.
1: ఓకే అండి.

0: హలో హలో,
1: హలో శర్మ గారు, నమస్తే అండి.
0: నమస్కారం అండి. చెప్పండి, ఏ సినిమా, ఏ పాట,
1: సార్ ఆనంద నిలయంలో పాట అండి.
0: మీ పేరండి?
1: నా పేరు ఏఎస్ జేముళ్ళు, నర్సీపట్నం దగ్గర కొల్లబొడ్డేపల్లి అండి.
0: తప్పకుండానండి. ఆనంద నిలయం,
1: ఆనంద నిలయంలో 10 మంది పాట పాడిన.
0: అవునండి, తప్పకుండా. అది అంకితం ఎవరో ఒకరికి.
1: అవును సార్, నమస్తే అండి.
0: నమస్కారం.

పాటల పల్లకిలో కడపటి పాట వింటున్నారు. తిరిగి పాటల పల్లకి మిమ్మల్ని పలకరించే సమయం ఇదే ప్రసారంలో 10:15. సమయం 10 గంటలుగా వస్తోంది. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో.

0: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పై ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: శ్రోతలకు నమస్కారం. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ భారతదేశంలో మౌలిక వసతుల కల్పన, సమగ్ర అభివృద్ది కోసం అక్టోబర్ 13, 2021న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక బృహత్తరమైన డిజిటల్ ప్రణాళిక వేదిక. 100 లక్షల కోట్ల రూపాయల అంచనాతో ఈ పథకాన్ని రూపొందించింది. రైల్వేలు, రహదారులు, పోర్టులు, జలమార్గాలు, విమానాశ్రయాలు, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ వంటి 7 ప్రధాన రంగాలు పరస్పర సమన్వయంతో పనిచేసేలా చేయటం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉద్దేశం. మరి ఈ పథకం గురించి మరిన్ని విషయాలు మనకు వివరించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, అలాగే రాష్ట అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధినేని యామిని శర్మ గారు.
2: నమస్కారం.
1: యామిని గారు, గతంలో వేరువేరు రవాణా ప్రాజెక్టుల మధ్య సమన్వయం లోపించేది. పీఎం గతిశక్తి ప్లాన్ ద్వారా మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయంటారు?
2: భారతదేశ ఆర్థిక వ్యవస్థని తదుపరి అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్లడానికి మౌలిక వసతుల కల్పన ఏదైతే ఉందో చాలా అవసరం. ఏ దేశానికైనా సరే అది అభివృద్ధి సాధించాలంటే అది గ్రామమైనా, జిల్లా అయినా, ఊరైనా, రాష్ట్రమైన, దేశమైనా. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, అందరికి ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి బాగా అనుభవంలో ఉన్నటువంటిది. మన దగ్గర ఒక పెద్ద సమస్య ఉండేది, రోడ్ల శాఖ ఒక రోడ్డు వేసేవాళ్ళు, వచ్చి తెల్లారి చూసేటప్పటికీ టెలికాం శాఖ వాళ్ళు వచ్చి ఆ రోడ్డు వేసేవాళ్ళు కేబుల్ వేయడానికి అని చెప్పాను. లేదా మళ్ళీ వచ్చి వీళ్ళు ఆ రోడ్డు వేసేస్తారు, అంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఎప్పటికో వెంటనే వచ్చేవాళ్ళు కదా, ఎప్పటికో వచ్చి వేసేవాళ్ళు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ దాన్ని మురుగునీరు కోసం, డ్రైనేజీ పైపుల కోసం అని చెప్పని మళ్ళీ దూవుతూనే ఉండాలి. ఇలాగా శాఖల మధ్య సమన్వయం లేకుండా ఉండడం వల్ల అటు సమయము ఇటు డబ్బు వృధా అయ్యేది. అదంతా ప్రజల డబ్బే కదా, పైగా పనులు ముందుకు వెళ్ళేవి కాదు అసలు, అంటే ముందుకు సాగేవి కానే కాదు. అటువంటి పరిస్థితులలో ఈ శాఖల మధ్య ఉన్నటువంటి సమన్వయ సమస్యని తొలగించి పూర్తిగా అందరూ కూడా అంటే ఒకే టేబుల్ పైకి తీసుకుని వచ్చండి, ఒక చోటికి తీసుకుని రావడం అనేది దానికి తీసుకుని వచ్చి మౌలిక వసతుల యొక్క ప్రాజెక్ట్స్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మరింత వేగాన్ని జోడించడం కోసమే ప్రవేశపెట్టింది మనకి 2021 అక్టోబర్లో ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్. దాన్ని పీఎం గతిశక్తి అని కూడా అంటాం మనం. ఇదేంటంటే మల్టీ మోడల్ కనెక్టివిటీ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎలా అయింది అంటే, గతిశక్తి అనేది సుమారు 16కి పైగా

ప్రభుత్వ శాఖలను, మేజర్ ప్రభుత్వ శాఖలను, అందులో రైల్వేలు, రోడ్లు, రవాణా, షిప్పింగ్, విమానయానం, పెట్రోలియం మొదలైనవి, ఇలా 16 శాఖలను సమన్వయం చేస్తూ ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకుని వచ్చారు వాళ్ళని. అంటే దీని కిందకి ఏంటంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక చోట రోడ్డు వేస్తున్నారు ఈ ప్రాజెక్ట్స్ లో భాగంగా, అది రైల్వే వాళ్ళకి తెలుస్తుంది, కరెంటు వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. సో దట్ వెళ్ళగానే అది వేయగానే వచ్చి వీళ్ళు ముందే తవ్వి వేయరు. వాళ్ళ పనులు ఏవైనా ఉంటే గనక వాళ్ళందరూ సమన్వయం చేసుకుని వాళ్ళ పనులన్నీ వేసేసిన తర్వాత అప్పుడు రోడ్డు పూడ్చేవాళ్ళు. అంటే అలాంటిది ఉదాహరణకు చెప్తున్నాను, అలా సమన్వయం చేసుకోవడం అన్నమాట. ఇందులో భాగంగా ఏంటంటే ఒక బృహత్తర ప్రణాళిక, ఇది జిఐఎస్ ఆధారిత మ్యాపింగ్ టెక్నాలజీ తోటి జరుగుతుంది. దీనివల్ల ఏ ప్రాజెక్ట్ ఎక్కడ జరగబోతుంది అనేది అన్ని శాఖలకు కూడా ముందు తెలిసిపోతాయి. తెలియకుండా ఏ శాఖ ఉండదు, అందరికి తెలుస్తాయి. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే మల్టీ మోడల్ కనెక్టివిటీ, అంటే రోడ్డు మార్గము, రైలు మార్గము, జల మార్గం, వాయు మార్గాలు, ఈ నాలుగు ఒకదానితో ఒకటి అనుసంధానించబడతాయి. ఈ నాలుగే మనకి మార్గాలు. సో ఏదైతే ట్రావెల్ కి ఉంటుందో ఈ నాలుగు ఒకదానితో ఒకటి అనుసంధానించడం వల్ల ఒక పారిశ్రామిక ప్రాంతం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు విశాఖపట్నం ఇండస్ట్రియల్ జోన్ ఉంది అనుకుందాం. అక్కడ నుంచి ఆ ప్రాంతం నుండి వస్తువులు అనేవి డైరెక్ట్ గా పోర్ట్, విశాఖపట్నం పోర్ట్ కి వెళ్ళాలి. సో దానికి సంబంధించిన మొత్తము ఆ రోడ్డు అంతా కూడా అలానే కలిపి కడతారనమాట. అంటే ఇక్కడ నుంచి మొదలుకొని అక్కడికి, సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ అది రోడ్డు మీద వెళ్ళడానికి ఇబ్బంది పడి, అక్కడ నుంచి మళ్ళీ విమానాల దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఇబ్బంది పడి, అటువంటి వ్యవస్థ లేదు. అండ్ ఇది భారతదేశంలో అమలవుతున్నటువంటి అత్యంత ఒక అద్భుతమైనటువంటి నిజంగా ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఈ రోజున ప్రతి రోజు కూడా మీరు చూస్తే 22 కిలోమీటర్ల రైల్వే లైన్ అవుతుంది. ఒకప్పుడు కేవలం 1 కిలోమీటర్ కూడా రైల్వే లైన్ అయ్యేది కాదు, పూర్తి అయ్యేది కాదు. అలానే రోడ్లు కూడా చూడండి, ఎంత అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు. కాశ్మీర్ దగ్గర నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు, నార్త్ టు సౌత్, ఇటు వెస్ట్ టు ఈస్ట్ అన్నట్టుగా మొత్తం, అసలు అంతెందుకు చాలా కష్టమైనటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మౌలిక వసతుల ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. చాలా కష్టమైనటువంటి ప్రాంతాలు అవి. అక్కడ రైళ్లు బ్రిడ్జిలు కట్టడం కానీ, రోడ్డు ఇప్పుడు ఆర్మీ వాళ్ళు వెళ్ళడానికని అక్కడ మనకి బార్డర్ ఏరియాస్లో రోడ్లు అంత మంచుతో ఉంటుంది. అసలు అటువంటి చోట్ల కూడా మంచి రోడ్లు అంటే వేస్తూ ఉన్నారు. ఇంకోటి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే సమయమును అలానే డబ్బు ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో లాజిస్టిక్ ఖర్చులు, అంటే వస్తువులు రవాణా ఖర్చులు ఏవైతే ఉంటాయో దాదాపుగా జీడిపిలో 13-14% ఉన్నాయి. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో 7-8% మాత్రమే ఉంటుంది. సో మనకి మటుకు ఇది బాగా ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. అలానే రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల అంతర్జాతీయ వస్తువులు ధరలు బాగా పెరిగిపోయాయి. అక్కడ నుంచి వచ్చేవి, అంటే ఇంపోర్ట్ చేసుకుంటే దిగుమతి చేసుకునేవి, ఆ వస్తువుల యొక్క ధర, అధిక ధర మనకి వినియోగదారుల పైన పడేది. అలాంటిదంతా మొత్తం తగ్గించేసి ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్లో రేట్లు ఎంత పెరుగుతున్నా కూడా మన దగ్గరకు వచ్చేటప్పటికీ అటు స్పీడ్గా ఇటు తక్కువ ధరకి రావడానికి కూడా ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. పీఎం గతి శక్తి ద్వారా రవాణాలో ఉన్న అడ్డంకులు మొత్తం తొలగించేసి ఈ లాజిస్టిక్ ఖర్చులను మొత్తం సింగిల్ డిజిట్ కి, అంటే అడ్వాన్స్డ్ దేశాల్లో ఉన్నట్టుగా మన దగ్గర కూడా సింగిల్ డిజిట్ కి తీసుకొని రావాలనేది దీని యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే భారతీయ ఉత్పత్తులకి ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం పెరుగుతుంది. అంటే ఈరోజు చూడండి, ఈ కామర్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ కామర్స్ బాగా పెరిగిపోయింది. ఇందాక అనుకున్నట్టుగా వస్తువులు, బట్టలు, మనం ఆఖరికి చిన్న బొట్టు బిళ్ళలు, నెయిల్ పాలిష్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా చీపురు కట్ట దగ్గర నుంచి ఆన్లైన్లో పెడుతున్నాం. అసలు ఇక్కడే అమ్ముతున్నారు, ఇక్కడ తయారు చేస్తున్నారు అవి కాదు, ఎక్కడెక్కడో గుజరాత్లోనో, ఇంకెక్కడో ఢిల్లీలోనో, ఇంకెక్కడో జైపూర్లోనో, ఇంకెక్కడో వచ్చే వాళ్ళు కూడా మనం అవన్నీ కూడా చూసుకోం. అసలు మ్యానుఫ్యాక్చరర్ ఎక్కడున్నాడు అని కూడా చూసుకోము, డైరెక్ట్ గా ప్రోడక్ట్ నచ్చింది కొనేస్తున్నాం. రెండో రోజే వచ్చేస్తుంది, ఒకటో రోజు, 2 రోజులు, 3 రోజులకో మామూలుగా వచ్చేస్తున్నాయి అవన్నీ. ఇంత ఫాస్ట్గా ఎలా వస్తున్నాయి అంటే మెరుగైనటువంటి కనెక్టివిటీ వల్ల. దాని ద్వారా ఏంటంటే కాస్టింగ్ కూడా మనకు తగ్గుతుంది. లేదంటే ఒకప్పుడు రవాణా ఖర్చే చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు అది కూడా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ రహదారిని తీసుకోండి మీరు, మనకి ట్రావెల్ టైం ఎంత తగ్గుతుంది, చాలా తగ్గింది. ఒకప్పుడు 10 గంటలు 12 గంటలు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే, ఏదైనా జరిగిందంటే ఇంక అంతే సంగతి, ట్రాఫిక్ జామ్. అది ఇలా రకరకాలుగా అటు ఆరోగ్యము, ఇటు డబ్బు, అటు సమయము, మూడు కూడా ఇబ్బంది అయ్యేది. ఈ రోజున 3-4 గంటల్లో వచ్చేస్తున్నాం. అట్లాగా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి జలమార్గం ద్వారా వెళ్ళిపోతున్నాయి పెద్ద పెద్ద, ఒకేసారి 3 టన్నులు 5 టన్నులు వెళ్ళిపోతున్నాయి. అంటే కాస్ట్ కూడా తగ్గిందిగా, ఇప్పుడు మనకి మ్యాన్ పవర్ తగ్గింది, కాస్ట్ తగ్గింది, సమయం తగ్గింది. ఇలాగంటే ఉదాహరణకి చాలా జలమార్గాలు, పోర్టుల దగ్గర

0: చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ జరుగుతూ ఉన్నాయి. దీంతో మనకి మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో అది కూడా సక్సెస్ అవ్వడానికి ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కూడా చాలా ఉపయోగపడింది.
1: మేడం, అలాగే భారతదేశంలో వ్యాపార లాజిస్టిక్స్ రవాణా ఖర్చులను తగ్గించడంలో, సరుకు రవాణాను వేగవంతం చేయడంలో ఈ మాస్టర్ ప్లాన్ పాత్ర ఏ రకంగా కీలకంగా మారింది?
0: ఈ ప్రాజెక్టులో కేవలము రోడ్లు రైల్వేల నిర్మాణమే కాకుండా మామూలుగా మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లాజిస్టిక్స్ ఖర్చు, పెట్రోల్ అంటే డీజిల్ పెట్రోల్ కానివ్వండి, ముడి చమురు ఏదైతే ఉంటుందో తగ్గుతుంది. ఎందుకంటే స్లోగా ఉన్నటువంటి గుంతలు గుంతలు ఉన్నటువంటి రోడ్లపైన స్లోగా వెళ్తుంటే ఎక్కువ రోజులు ప్రయాణం చేస్తే ఎక్కువ మ్యాన్ పవర్ కాస్ట్, ఎక్కువ చమురు కాస్ట్ అవుతూ ఉంటుంది. అది వినియోగదారుడి పైన పడేది, వస్తువులు అంటే అది కంపెనీ పైన పడేది, కంపెనీలు వస్తువుల పైన వేసేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా చాలా త్వరితగతమైనటువంటి రహదారులు అనుకోండి, లేదంటే ఇప్పుడు మనకి అసలు ఇది ఎవరు ఊహించలేదు, ట్రైన్ గూడ్స్ రైలు అంటాం కదా ఉదాహరణకి, ఇది వరకు మొత్తం బొగ్గు తీసుకొని పోతూ ఉండేది. అలానే ట్రైన్ కంటైనర్ ట్రైన్స్ ఉంటాయి, రకరకాల పాలని అన్ని తీసుకొని వెళ్ళేవి, వస్తువులు తీసుకొని వెళ్ళేది. ఇప్పుడు డబుల్ డెక్కర్ వచ్చింది. అంటే మోదీ గారు ఆలోచన ఎలా చేశారు, ఆల్రెడీ ఒక రైలు ఒక టైంకి అలా వెళ్తూ ఉంది కదా, అదే డిస్టెన్స్ వెళ్తుంది, దానిపైన ఇంకొక దాన్ని కూర్చోబెడితే ఏమవుతుందని ఆలోచన చేసి డబుల్ ద కెపాసిటీ కదా, అంటే పెరిగినటువంటి రెట్టింపు అయినటువంటి కెపాసిటీ. డబుల్ డెక్కర్ ట్రాన్స్పోర్ట్ అంటే ఫ్రైట్ అంటాం, అట్లాంటి ట్రాన్స్పోర్ట్ భారతదేశంలో ఎవరు ఊహించారండి అసలు? అది జరిగింది చక్కగా, అలా ఒకటే సమయానికి రెట్టింపు సరుకుని తీసుకుని చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజల పైన ఖర్చుని, అదనపు ఖర్చుని ప్రభుత్వం పైన ప్రజల పైన తగ్గిస్తూ ఉంది. అండ్ ఇది మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈజ్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కావాల్సిన ప్రోడక్ట్ చాలా తొందరగా వస్తుంది, దాంతో ఈజ్ ఆఫ్ లివింగ్, వ్యాపార సులభతర అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవన్నీ కూడా బాగా మెరుగయ్యాయి. ఇంకోటి ఏంటంటే ప్రాజెక్టుల ఆలస్యం. అమ్మో, దీని గురించి చెప్పాలంటే గనక అసలు ఒక ప్రాజెక్ట్ 6 నెలల్లో పూర్తవుతుంది, దానికి ఒక 1000 కోట్లు బడ్జెట్ అని అనుకుంటే గనక ఒకప్పుడు మామూలుగా ఈ వాటిలోకి వచ్చి, ఇప్పుడు నేను ఒక బ్రిడ్జ్ కట్టాలి లేదంటే ఒక రోడ్ వేయాలి, దానికి ఒక 6 నెలల సమయము 100 కోట్లు అని అనుకుందాం దాని బడ్జెట్. ఈ దానికి తీసుకొచ్చే ముడి సరుకుని తీసుకొచ్చే వాటిలకి రవాణా లేట్ అవుతూ ఉంది అనుకోండి, అది 6 నెలల్లో కట్టాల్సింది, సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది. అండ్ 4 రోజుల్లో రావాల్సినటువంటి సరుకు లారీ 10 రోజులకు వస్తుంది. ఈ 10 రోజులు డ్రైవర్లకి, ఆ చమురుకి, అలానే కాస్ట్ ప్లస్ అక్కడ పనిచేసే ప్రాజెక్టులో పనిచేసే వాళ్ళకి లేబర్కి కాస్ట్, ఇలాగా గవర్నమెంట్స్ కూడా ప్రాజెక్ట్స్ చాలా వ్యయంగా మారిపోతుంటాయి. ఇవన్నీ చాలా తగ్గాయి అంటే దీని నుంచి వచ్చేటటువంటి లాభాలు అవి. మనం ఈ పీఎం గతిశక్తిని గనక చూస్తే భారతదేశ మౌలిక స్వరూపానికి ఇదొక, అంటే దాని శక్తిని మార్చేటటువంటి ఒక దిక్సూచి లాగానే మనం చూడవచ్చు. అలానే దాని ప్రాజెక్టుని గురించి చూస్తే నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది, ఎన్పీజీ అనేది, దాని ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటికీ మనకి 16.10 లక్షల కోట్ల విలువైన 352 ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆన్లైన్ ఉన్నాయి, అంటే జరుగుతున్నాయి. ఆల్రెడీ గతంలో చాలా పూర్తయినాయి, ఇప్పుడు 16 లక్షల కోట్ల ప్రాజెక్టులు. అందుకే మనం భారతదేశం ఏ మూలకి వెళ్ళినా రోడ్ వర్క్ జరుగుతూనే ఉంది, కొత్త రైళ్లు నెట్వర్క్ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ అవుతున్నాయి, కొత్త రైళ్లు వస్తూనే ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా పోర్టులు ఎంత బాగా జరుగుతుంది, మన మచిలీపట్నం తీసుకోండి, లేకపోతే ఎంత అభివృద్ధి విశాఖపట్నం పోర్టు తీసుకోండి, చాలా ఉన్నాయి అలాగ. పోర్టు కూడా బాగా జరుగుతుంది, ఎయిర్పోర్ట్లు మన రాష్ట్రంలోనే మనం చూస్తున్నాము, విజయవాడ కానివ్వండి లేదంటే ఇప్పుడు మొన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. ప్రతి చోట అంతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, అందరికీ కూడా మనం మంచి క్వాలిటీ లైఫ్ అని అనుకుంటున్నాం. ఏదైనా సరే అంత ఎంత మంచి నాణ్యమైనది దొరికితే మనకు అంత ఆనందంగా ఉంటుంది. అదే మౌలిక వసతుల్లో కూడా అంతే, ఎంత నీట్గా, ఎంత పాష్గా, అంటే ఎంత ఆధునికంగా, ఎంత అత్యాధునికంగా ఉంటే మనకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. సో అలానే డిజిటల్ విప్లవంలో 57 కేంద్ర మంత్రిత్వ శాఖలు, 36 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అండ్ యూటీలకు సంబంధించిన 1700కి పైగా జీఎస్ మ్యాపింగ్లు ఈ పోర్టల్లో జరుగుతున్నాయి. మనకి గతిశక్తి ప్లాట్ఫామ్ను ఉపయోగించి దాదాపుగా 8891 కిలోమీటర్ల జాతీయ రహదారులు మనకి ఈ ఈ పర్టికులర్ ఒక్క ప్రాజెక్ట్ ద్వారా, అంటే ఈ పథకం ద్వారా అనుకోవచ్చు, దీని ద్వారా ఇప్పటివరకు వేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మనకి 150,000 కిలోమీటర్ల రోడ్డు జాతీయ రహదారులు నిర్మించడం జరిగింది. అలానే 27,000 కిలోమీటర్ల పైగా రైల్వే లైన్లు ప్లాన్ చేశారు ఈ ఎన్ఐపీ ద్వారా, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు ద్వారా. మనకి ఉదాహరణ కొన్ని ముఖ్యమైనటువంటి జాతీయ ఉదాహరణ చూసుకుంటే గ్రీన్ ఎనర్జీ కారిడార్, లడాక్, లే లడాక్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి హర్యానా వరకు ఎక్కడ లడాక్, ఎక్కడ హర్యానా, అక్కడ వరకు కూడా గ్రీన్ కారిడార్ రోడ్లను నిర్మిస్తున్నారు. అలాగే మనకి ఇంధన ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, తర్వాత పెట్రోలియం

శాఖ నుంచి అంటే గ్యాస్ పైపులకు సంబంధించి అని అనుకోండి, ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి చెప్పాలంటే కనుక గతిశక్తి కింద ఇప్పటి వరకు దగ్గర దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలకి పైగా మనకి ప్రాజెక్ట్స్ జరిగాయి. దాంట్లో మనం చూస్తే 80,000 కోట్లతో రైల్వే ప్రాజెక్ట్స్ మనకి ఇప్పుడు

0: పోర్ట్ కారిడార్స్ ఎక్కడైతే పోర్ట్స్ ఉన్నాయో వాటి చుట్టూ కారిడార్స్ కడుతున్నారు. మనం చూస్తే జాతీయ రహదారుల చుట్టూరు మీరు అటు ఇటుగా రెస్టారెంట్లు లెక్కలేనని రెస్టారెంట్లు కానివ్వండి, బండ్లు కానీ, లేకపోతే కనుక ఇంకా ఆడుకునేవనుకోండి, షాపింగ్ మాల్స్ అనుకోండి, అవన్నీ స్థానిక ఉపాధిని బాగా పెంచుతాయి. పెద్ద పెద్ద వచ్చి వేరే వేరే వాళ్ళు ఎవరు రారు వాటి దగ్గర. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళే వెంటనే పెట్టేస్తుంటారు ఈ చివర ఆ చివర అని. ఈ రకంగా అటు ప్రాజెక్ట్స్ అవడమే కాకుండా ఇటు స్థానికంగా ఉపాధిని కూడా కల్పించడం కూడా జరుగుతుంది. మనకి కృష్ణపట్నం పోర్టులో లిక్విడ్ జెట్టీ, అది అలానే విశాఖ పోర్టులో కంటైనర్ టెర్మినల్ విస్తరణ పనులు 100% పూర్తి అయిపోయినాయి. అంటే ఆంధ్రకు సంబంధించి అయితే దీనికి ఇండస్ట్రియల్ కర్నూలు జిల్లాలో ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ అనుకోండి, కడప జిల్లాలో కొప్పర్తి, ఇవన్నీ కూడా మోదీ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. కొప్పర్తి ఇండస్ట్రియల్ క్లస్టర్లకి 450 కోట్లతో ఎక్స్టర్నల్ పనులు, అలానే వాటర్ సప్లైకి, ఆ తర్వాత రైలు సైడ్లింగ్ పనులు ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. అనంతపురంలో కియా మోటార్స్ ప్లాంట్ నుండి కార్ల రవాణా చాలా ఫాస్ట్గా రావడానికి, అలా ఎన్నో లెక్కలేనన్ని ఆర్ఓబీలు కట్టడం, కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్తున్నాను. ఇటువంటివన్నీ కూడా ఈ పనుల ద్వారా, ఈ పథకం ద్వారా జరుగుతున్నాయి.
1: మేడం, అలాగే పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఈ పథకం మన దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యానికి ఎలా దోహదపడుతుందంటారు?
0: ఖచ్చితంగా అండి. నేను ఇందాక ముందు చెప్పినట్టుగా ఎక్కడైతే మనకి అంటే పాతకాలం నుంచి వస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఎక్కడైతే నదీ తీరం ఉంటుందో, నది కానీ సముద్రం కానీ, అక్కడ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది అందరికి తెలిసింది, ఎందుకంటే వ్యాపారం చాలా ఫాస్ట్గా మిగతా చోట్లకు ఉండేది. అప్పట్లో రోడ్లు ఉండేవి కాదు కాబట్టి అడవులు అట్లాగా ఉండేది. అలానే ఎక్కడైతే ఏ దేశంలో అయితే గనక మౌలిక వసతుల పైన, అది రోడ్లు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, పోర్టు, ఎయిర్పోర్టు, మిగతా వాటర్వేస్, ఇట్లా ఏదైనా సరే బాగా డెవలప్ అవుంది అనుకుంటే గనక ఆ దేశము ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఒకటి ఫాస్ట్ అంటే స్పీడ్, చాలా త్వరితగతిన రవాణా సౌకర్యం జరుగుతుంది, సమయం ఆదా అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది, ఆరోగ్యం ఆదా అవుతుంది అంటే బాగుంటుంది, ఇట్లాంటివి ఖర్చు కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువ సమయం ఉందనుకో, మిగిలింది అనుకోండి, ఇంకో పని మీద పెడతాం మనం, అంటే పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఇంకో గంట ఎక్కువ అదనంగా పనిచేస్తాం, దేనిపైన పెడతాం. అలానే ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా సమన్వయ, ఇదివరకు ఆ సమన్వయ లోపంతో 1 కోటి రూపాయలు పూర్తి అవ్వాల్సింది, మీకు తడిసి తడిసి 3-4 కోట్లు అయ్యేది. నెలలో పూర్తి అవ్వాల్సింది దాదాపు 3 నెలలు 6 నెలలు పట్టేది. వేసిందే తీసి, వేసిందే తీసి. మన ఇంటి ముందే చూద్దాం, 1 కోటి రూపాయలు పెట్టి 1 కిలోమీటర్ రోడ్ వేశారనుకోండి, అది వచ్చి తవ్వేస్తూ ఉంటే మళ్ళీ దానికి, మళ్ళీ దాన్ని పూడ్చాలని అంటే రిపేర్ చేయాలని అంటే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కదా, మళ్ళీ కాంట్రాక్టర్కి చెల్లించాలి. అలాగే అటు ప్రభుత్వ ధనం అంటే మనదే, ప్రజలు కట్టేటటువంటి పన్నులే. సో అటు ప్రభుత్వ ధనాన్ని మిగులుస్తూ తొందరగా పూర్తయితే గనక చాలా ఈజ్ ఆఫ్ లివింగ్, మన జీవనం అనేది, జీవితము ఈజీగా అవుతుంది, సులభతరంగా ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే ఇటు ప్రజలకు కానీ అటు ప్రభుత్వానికి కానీ ఇది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేది మరింత పెట్టుబడులు తీసుకురావడానికి కూడా భారతదేశానికి ఈ రోజున అత్యధిక స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. రెండవది, భారతదేశము ఫారెక్స్ నిల్వల్లో 4వ స్థానానికి చేరుకుంది. అలానే అతిపెద్ద భారత ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఆల్రెడీ ఉంది. ఫారెక్స్ నిల్వలు, లిక్విడిటీ అంటాం కదా, ఆ నిల్వలు ఏవైతే ఫారెక్స్ ఉంటాయో అవి ఉన్నటువంటి 4వ దేశంలాగా ఉంది. అంటే ఎందుకు వస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్స్, అలానే ఎఫ్డీఐలు పెరుగుతూ ఉంటాయి, నమ్మకం పెరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే ఇక్కడ తయారు చేయించుకున్న వాళ్ళు వేరే ఎక్కడికైనా ఆర్డర్ ఇస్తే మాకు 2-3 రోజులు వచ్చేస్తుందన్న ఒక నమ్మకం ఉంటుంది. సరుకు ఎంత తొందరగా వెళ్తే అభివృద్ధి అంత ఫాస్ట్గా జరుగుతుంది. సో అందుకని ఎన్ఐపి దానికి బాగా ఉపయోగపడుతుంది.
1: పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ గురించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు యామిని శర్మ గారు.
0: థ్యాంక్ యూ.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి. ఈ కార్యక్రమంలో శ్రోతలు 2727244 లేదు అంటే 2727288 ఈ 2 నెంబర్లు ఏదైనా నెంబర్కి డయల్ చేసి వారికి ఇష్టమైన సినిమా నుంచి వారు మెచ్చే పాటను కోరి వినొచ్చు. విశాఖేతర ప్రాంతీయులైనట్లయితే 0891 అని యాడ్ చేసి 2727244 లేదు అంటే 0891272788 2 నెంబర్లు ఏదైనా నెంబర్కి ట్రై చేసి వారు కోరిన పాటను వినొచ్చు. ఇప్పుడు ఏ శ్రోత ఎక్కడి నుంచి కాల్ చేసి ఏ పాట వినాలని అనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. హలో.

0: సార్ గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ సార్, పాటల పల్లకి స్వాగతం. చెప్పండి, ఏ సినిమాలో పాట అంటారు?
0: గోరెం టాకు మూవీ సార్. కొమ్మ కొమ్మ కోసన్నాయి
1: ఆ సినిమాలో పాట ఉంటారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: అనంతపురం నుంచి మాయా సార్.
1: సరే మహేష్ గారు, మీరు అడిగిన అదే సినిమాలో నుంచి అదే పాటను వినిపిస్తున్నాం, వినండి.

0: పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: సార్, అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి సార్.
0: చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు, ఏ సినిమాలో నుంచి ఏ పాట విందాం అనుకుంటున్నారు
1: సార్? భర్త కన్నప్ప మూవీ నుంచి ఆకాశం దించాలా, నిలవంక తుంటాలనే సాంగ్ ఉంటుంది సార్.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నాను, వినండి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్
1: నమస్తే.
0: చెప్పండి సార్.
1: మాకు కక్ష మూవీలో కందిరీగతో చెప్పాను రా, ఈ పాట ప్రసారం చేయండి సార్.
0: మీరు ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్తారా?
1: మేము వనస్థలిపురం హైదరాబాద్ అండి. నేను బాలాజీని మాట్లాడుతున్నాను.
0: బాలాజీ గారు, మీరు అడిగిన అదే సినిమాలో నుంచి అదే పాటను వినిపిస్తున్నాం, వినండి సార్. థ్యాంక్ యూ.

0: కట్టానురా, ఒళ్ళంత కళ్ళుగా నిన్నెదురు చూసానురా. అద్దయ్య పొద్దు నువ్వు పొద్దుకో ముద్దు ఇవ్వు,
1: పొద్దుకో ముద్దని పెద్దవారు రాస్తారులే.

0: ముఖం మీద కాటేసి పోతానులే. అడిగితే చెప్పుకో కన్నది గని కాటు వేసిందని బొగ్గ వాచిందని.
1: శ్రోతలు పాటల పల్లకి కార్యక్రమంలో ఉన్నారు. హలో, హలో శ్రోతలు, 2727288 2727244 ఈ రెండు నెంబర్లు ఏదైనా నెంబర్కి డైల్ చేసి వారికి ఇష్టమైన సినిమా నుంచి వారు మెచ్చే పాటను కోరి వింటున్నారు.

0: హలో పాటల పల్లకి.
1: నమస్కారం, నేను అజర్ శ్రీనివాస్ అండి.
0: చెప్పండి శ్రీనివాస గారు.
1: పరువు ప్రతిష్ట ఈశ్వరండి. మబ్బు నీడల్లో ఆ పాట కాదు సార్.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి సార్. నమస్తే.
1: ధన్యవాదాలు.

0: పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. హలో
1: సార్, నమస్కారం అండి.
0: నమస్కారం, చెప్పండి.
1: సార్, నా పేరు తాతయ్యండి, భగవతిని మాట్లాడుతున్నాను.
0: చెప్పండి సార్, ఏ సినిమా నుంచి ఏ పాట వింటారు?
1: రైతు కుటుంబ సినిమా నుంచి జిల్లాలో పాట కావాలండి.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నాము, వినండి.
2: ఓయమ్మ ఓయమ్మ.

0: పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి.
1: నా పేరు అన్నపూర్ణ, అమలాపురం నుంచి.
0: చెప్పండి అన్నపూర్ణ గారు.
1: ప్రేమపౌరాల నుంచి ఉపావురమ అని పాట వినిపించండి.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ధన్యవాదాలండి.
0: నమస్తే అండి.

0: హలో పాటల పల్లకి.
1: నమస్కారం అండి.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: చాలా బాగా మీ వాయిస్ చాలా బాగుంటది.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఏ సినిమాలో పాట విందాం అనుకుంటున్నారు?
1: దసరా పుల్లోడి నుంచి నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే అని పాట కావాలి.
0: అందులో రెండు పాటలు ఉంటాయి కదా, ఒకటి విషాదం,
1: ఇది జాయ్ఫుల్ అంటే
0: హుషారుగా ఉండే పాట
1: సంతోష.
0: కావాలి.

0: హలో పాటల పల్లకి.
1: సార్ గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్.
1: సార్ చిత్తూరు నుంచి నరేందర్ సార్. నాకు అడుగు జాడలు చిమ్మాలి, తోలి తోలని తూర్పు గాలి, ఎన్ని పాటలు కావాలి సార్?
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తాను, వినండి.
1: ధన్యవాదాలు సార్.
0: నమస్తే.

మీరింతవరకు పాటల పల్లకి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత తెలుగు సినిమాల్లో నుంచి కొన్ని ఎంపిక చేసిన పాటలు 1960-1990 సంవత్సరం మధ్యకాలంలో విడుదలైన సినిమాల్లో నుంచి కొన్ని పాటలు వింటారు. ముందుగా అన్నా చెల్లెలు. ఈ సినిమా కోసం మాధవ్ పెద్ది సత్యం, పి సుశీల కలిసి పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు భట్టి విక్రమార్క ఈ సినిమా నుంచి ఘంటసాల పి సుశీల యుగళగీతం వింటారు.

కార్యక్రమంలో వినబోయే పాట జగదేక వీరుని కథ. ఈ సినిమా కోసం ఘంటసాల పాటగా వింటారు.

మీరు మధురిమ ఈ శీర్షికన పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. అందులోనూ 1960-1990 మధ్యకాలంలో విడుదలైన సినిమాల్లో నుంచి కొన్ని ఎంపిక చేసిన పాటలు. వినబోయే సినిమా నర్తనశాల, ఘంటసాల, పి. సుశీల పాడిన యుగల గీతం.

వినబోయే పాట. డాక్టర్ చక్రవర్తి ఈ సినిమా కోసం ఘంటసాల పి. సుశీల పాడిన యుగల గీతం.

వినబోయే పాట. ముత్యాల ముగ్గు ఈ సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడింది.

గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై

0: good.
1: ఏమైందండి?
0: పాపా పాదా.

0: కలికి పడక కలికి పలుక.
1: నీ జడ కుచ్చులు నా మెడ కుచ్చులు కనుక, నీ వెనుక నా నడక, నీకెందుకు లేకినుక. నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక తగవు పడక.
2: మయూరి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాట.
3: తా చెయ్యి ధి ధి చెయ్యి, తా చెయ్యి ధి ధి చెయ్యి, తా చెయ్యి ధిట్టి

0: missile attacks on Saudi Arabia yesterday, targeting King Khalid International Airport in Riyadh, Najran Airport, and an airbase in Khamis Mushayt. In response, the Saudi-led coalition announced its air defences intercepted and destroyed three ballistic missiles. In cricket, India will take on the West Indies in the second of the five-match T20 international series in Ranchi today. The match is scheduled to begin at 7 p.m. Indian time. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా శుభాకాంక్షలు. ఈ సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన యుగుల గీతం వింటారు.

వినబోయే పాట మంత్రిగారి వియ్యంకుడు. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది.

0: మీరు ఇంతవరకు మధుమంజరి శీర్షికన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో

0: పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. 2 రోజుల పాటు సాగిన ఈ సదస్సులో కేంద్ర, రాష్ట ప్రతినిధులు పోషకాహారం, బాల రక్షణ, మహిళా సాధికారతపై చర్చించారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో పాటు పోషకాహారం, ప్రాథమిక విద్య, బాల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాల వారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాల భాగస్వాములను ఒకచోట చేర్చడంతో పాటుగా మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ అధ్యకుడు ధర్మన్ షణ్ముగరత్నం ప్రధానమంత్రి లారెన్స్ బోంగ్లను మర్యాదపూర్వకంగా కలుస్తారు. అలాగే ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణులతో పాటుగా వ్యాపార, పెట్టుబడి వర్గాల ప్రముఖులను, ప్రపంచస్థాయి సంస్థాగత పెట్టుబడిదారులను కలుసుకుంటారు. భారత్, సింగపూర్ వ్యూహాత్మక భాగస్వాములలో కీలక రంగాలపై చర్చించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఆర్థిక అనుసంధానం, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలపై చర్చిస్తారు. సింగపూర్లో పెట్టుబడిదారులు జరిగే సమాపేశాల్లో భాగంగా హెడ్జ్ ఫండ్, పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్లతో ఆమె రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. భారత్ వృద్ధిపదం, పెట్టుబడి అవకాశాలపై అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చిస్తారు. అలాగే వివిధ గ్లోబల్ ఆర్థిక సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్లు, హెల్త్ కేర్ కంపెనీల అధిపతులతో ప్రత్యేకంగా మంత్రి సమావేశమవుతారు. టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సైనికులకు, మాజీ సైనికోద్యోగులకు, వారి కుటుంబాలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. నాగరిక్ బి, సైనిక్ బి స్ఫూర్తికి టెరిటోరియల్ ఆర్మీ ప్రతిజ్ఞ నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇది సాధారణ పౌరులు అసాధారణ అంకితభావంతో దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పం చాటుతుందని కొనియాడారు. సరిహద్దుల రక్షణ నుంచి విపత్తు సహాయక చర్యలు, దేశ నిర్మాణ కార్యకలాపాల వరకు సిటిజన్ సోల్జర్స్ ధైర్య సాహసాలు, అంకితభావం, నిస్వార్థ సేవలతో నిలబెట్టారని ప్రశంసించారు. దేశ సేవలో వారి నిబద్దతను, సురక్షితమైన, బలమైన స్వావలంబన భారతావన దిశగా వారు అందిస్తున్న సహకారాన్ని కొనియాడుతూ సెల్యూట్ చేశారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దేశంలో డాక్ సేవకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్ సేవా హీ జనసేవ అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ యుగంలోనూ ఇండియా పోస్ట్ డిజిటల్ పరివర్తన సంతరించుకుంటూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తోందని కొనియాడారు. ఇండియా పోస్ట్ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా దేశానికి తన సేవలు నిరంతరం అందిస్తూనే ఉందని మంత్రి ప్రశంసించారు.
1: డాక్ సేవ ఇస్ ఎ జనసేవ అండ్ విత్ అవర్ న్యూ పోస్టల్ యాప్స్ డాక్ మిత్ర అండ్ సేవా మిత్ర బోత్ ఆఫ్ దీస్ అప్లికేషన్స్ రీచ్ అవుట్ ఆన్ ద వన్ హ్యాండ్ టు అవర్ డాక్యా కమ్యూనిటీ ఆన్ ది అదర్ హ్యాండ్ టు అవర్ కస్టమర్స్ ఇన్ ఎన్ ఏజ్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ ఇండియా పోస్ట్ టూ ఇస్ గోయింగ్ డిజిటల్ ఇండియా పోస్ట్ ఇస్ ఆల్సో ఎండెవరింగ్ టు ఫుల్ఫిల్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ ఆస్పిరేషన్స్ an organization that selflessly serves us day and night.
0: తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానం తిరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మంగళవారం పోలింగ్ జరిగిన 5 అసెంబ్లీ స్థానాల్లో తమిళనాడులో మధురాంతకం, ధారాపురం, పుదుచ్చేరిలో తట్టంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజినగర్, నందిగ్రామ్, అలాగే అస్సాంలోని నాగోవ్ లోక్సభ స్థానం ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద క్లెయిముల మోసాలు అరికట్టేందుకు 4 వారాల్లోగా 4 డిజిటల్ ప్లాట్ఫామ్లు అనుసంధానించాలని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్లాట్ఫామ్లో ఈడీఏఆర్, వాహన్, సారథి, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉన్నాయి. ఈ అనుసంధానంతో ప్రమాద నివేదికలు, వాహన బీమా రికార్డులు, గత క్లెయిమ్ చరిత్రలు ఎలాంటి అంతరాయం లేకుండా వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా ఇది హిట్ అండ్ రన్ కేసులు, పీఎం రాహత్ పథకానికి కూడా ఇప్పటి వరకు కేవలం కొన్ని రాష్టాలు మాత్రమే ఈ డీఏఆర్ పోర్టల్లో డేటాను అప్లోడ్ చేయడం ప్రారంభించాయని పేర్కొన్న కోర్టు, రాష్టాలన్నీ ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత డేటా అప్లోడ్ చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు అహసనుద్దీన్, అమానుల్లాల ధర్మాసనం, ప్రసన్న, బి వరేలాలతో కూడిన బెంచ్ మునుపటి కోర్టు ఆదేశాలు పాటించినందుకు గాను కొన్ని బీమా కంపెనీలకు

0: అధిపతులకు నోటీసులిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 27కు వాయిదా వేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ను ఎంఆర్పీలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మందుల ధరలు 70% వరకు తగ్గి రోగులకు ఏటా 2,500 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని రసాయనాలు ఎరువుల మంత్రిత్వశాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలోని అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయని మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. భారత్ యూకే దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కింద వర్తక పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు ఉత్తర ఇంగ్లాండ్కు చెందిన దాదాపు 200 మంది ప్రతినిధుల బృందం ఈ నెల 12 నుంచి 16 తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఈ ఒప్పందం ద్వారా ఉత్తర ఇంగ్లాండ్ ఆర్థిక వ్యవస్థకు ఏటా 450 మిలియన్ పౌండ్ల ప్రయోజనం చేకూరుతుందని యూకే వ్యాపార వర్తక కార్యదర్శి జొనాథన్ రెనాల్డ్స్ అంచనా వేశారు. ఈ బృందం స్వచ్ఛమైన ఇంధనం, ఆధునిక తయారీ, లైఫ్ సైన్సెస్, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. భారత్ నుంచి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ద్వైపాక్షిక భాగస్వామ్యం బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వార్షిక వర్తకం 48 బిలియన్ పౌండ్లుగా ఉంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్తో సహా 8 ప్రముఖ టెక్నాలజీ అవుట్సోర్సింగ్ కంపెనీలకు గ్రీన్ కార్డు ప్రక్రియను ట్రంప్ యంత్రాంగం నిలిపేసింది. ఈ జాబితాలో కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలపై కొనసాగుతున్న ఫెడరల్ దర్యాప్తు కారణంగానే ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టుగా యుఎస్ లేబర్ సెక్రటరీ కీత్ సోండర్లింగ్ వెల్లడించారు. విదేశీ కార్మికుల కోసం గ్రీన్ కార్డు కోరుకునే యజమానులకు ఫర్మ్ అనే ఈ ప్రోగ్రాం ఒక కీలక అడుగని, అమెరికన్ కార్మికుల స్థానంలో తక్కువ వేతనానికి విదేశీ ఉద్యోగులు నియమించుకునేందుకు ఈ సిస్టమ్ను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఆరోపించారు. అమెరికాలో శాస్త్రీయ సాధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించి దేశ అత్యున్నత పురస్కారాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 6 అగ్రగామి టెక్ దిగ్గజాలను సత్కరించారు. వీరిలో భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదల్ కూడా ఉన్నారు. అమెరికా గ్లోబల్ లీడర్షిప్లో వీరి కృషి కీలకమైందని ట్రంప్ కొనియాడారు. న్యూ గోల్డెన్ ఏజ్ సమ్మిట్ వేదికగా సత్యనాదెల్ల డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మైఖల్ డెల్కు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ ట్రంప్ అందించారు. అలాగే ఎలన్ మస్క్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఏఎండీ సీఈఓ లీసా తదితరులు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అందజేశారు. టెక్నాలజీ రంగంలో వీరు అందించిన సేవలు అమెరికా సాంకేతిక ప్రగతికి ఎంతగానో దోహదపడ్డాయని ఈ సందర్భంగా ప్రశంసించారు. సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలో సురక్షితంగా ఉండాలని రియాద్లో భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించి వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయొద్దని కోరింది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 800-247-1234 అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానం జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: విశాఖపట్నం కేంద్రం హిందీ సినిమా.

0: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ప్రగటిని విన్నారు. వినబోయే పాట హోషియార్. ఈ సినిమా కోసం ఆశా భోంస్లే, కిషోర్ కుమార్ యుగుల గీతం వింటారు.

వినబోయే పాట దిల్ తుజ్కో దియా. ఈ సినిమా కోసం కిషోర్ కుమార్ పాడిన పాట వింటారు.

ఉదిత్ నారాయణ్ అల్కా యాగ్నిక్ పాడిన దిల్ పర్ దేశీ హో గయ్యా సినిమాలో నుంచి పాట విన్నారు. వినబోయే పాట మహమ్మద్ రఫీ పాడిన హమ్ రాహీ మూవీలో నుంచి.

హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు తెలుగులో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి మరికొద్ది క్షణాల్లో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా నరసింగోలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని నరసింగోల్లో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. 27.85 కోట్ల రూపాయలతో ముప్పాల వద్ద వంతెన నిర్మాణంతో పాటు పాలేరు జలాశయం స్పిల్వే ప్రధాన తూముల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం నరసింగోల్లో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసి వారితో సంభాషించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొని మాట్లాడుతూ,
1: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నిషేధిత భూములు, ముఖ్యంగా గర్భకండ్రికలు అలాంటి వాటికి ఈ నరసింగోల గ్రామంలో 438 ఎకరాలకి ఫ్రీహోల్డ్ చేసి రైతులకు రైతువారీ పట్టా అందించడానికి, పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావటం చాలా అదృష్టం. ప్రభుత్వం వచ్చిన తర్వాత 39,000 పట్టాదారు పాస్ పుస్తకాలు మన నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరిగింది.
0: జనాభా గణన 2027 నిర్వహణపై అమరావతిలోని సచివాలయంలో రాష్ట స్థాయి ప్రధాన జనగణన అధికార సమావేశం కొనసాగుతుంది. జనాభా గణన రెండవ దశలో డిజిటల్ సాంకేతికత వినియోగంపై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో జనగణన నిర్వహణకు అవసరమైన కార్యాచరణ వ్యూహం, సన్నద్దతపై అధికారులు చర్చిస్తున్నారు. జనగణన కార్యకలాపాల సంచాలకులు జేనివాస్, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ జనాభా గణన 2027 నిర్వహణపై అంశాలను అధికారులకు వివరించారు. భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ జనగణన ప్రక్రియపై మార్గదర్శకాలను తెలియజేశారు. మొబైల్ యాప్,

0: జనాభా గణన, నిర్వహణ, పర్యవేక్షణ వ్యవస్థ, గణన విభాగాల కేటాయింపు పోర్టల్పై అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆధునిక సాంకేతికత, పర్యావరణ హిత సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహిస్తున్న ఆక్వా ఎక్స్పో ఇండియా 2027 ఎక్స్పోను కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి ఆదాయం, విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చడంలో ఆక్వా రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచ ఆక్వా మార్కెట్లో భారతదేశం మరింత బలోపేతం కావడంలో ఆక్వా రైతుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో వాణిజ్య అవకాశాలను పెంపొందించేందుకు ఇలాంటి ఎక్స్పోలు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: ఆక్వా ఉత్పత్తుల్లో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి, ముఖ్యంగా భీమవరం ప్రాంతం నుండి కూడా వెళుతున్నాయనే సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఆదాయాన్ని పెద్ద ఎత్తున దేశానికి విదేశీ మార్గ ద్రవ్యాన్ని కూడా సంపాదిస్తున్నటువంటి పరిశ్రమ ఏదైనా ఉన్నది అంటే ఇది ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా పరిశ్రమ మాత్రమే అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా. ఈ పరిశ్రమలో ఉన్నటువంటి సాంకేతికతని పంచుకోవడం ద్వారా ఏ విధంగా కొత్త మార్కెట్ ని సృష్టించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనని ఇటువంటి ఎగ్జిబిషన్ ద్వారా సాధ్యమవుతాయనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు.
0: రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఏసీ నగర్లో 10 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధునీకరణ పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో అభివృద్ది పనులను ప్రభుత్వ సహకారంతో 2028 చివరి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, అందుకే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని వివరించారు. విద్యార్థులు బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు. క్షయవ్యాధి నిర్మూలన లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ జాతీయ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుంచి రాష్టవ్యాప్త జోష్ కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, క్షయవ్యాధి నిర్మూలన లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. క్షయవ్యాధిపై అవగాహన పెంచే జోష్ బృందాల్లో ప్రభుత్వ అధికారులు, మై భారత్ స్వచ్చంద కార్యకర్తలు, ఎన్సీసీ క్యాడెట్లు భాగస్వాములవుతారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ సమైక్యత కోసం అమలు చేస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో జాతీయ ఐక్యతను బలోపేతం చేస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను జతచేసి విద్యార్థులు, ఉపాధ్యాయుల పరస్పర మార్పిడి, భాషల అభ్యసనం, పండుగలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్ల పరిచయం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు, హర్యానాలోని విద్యార్థులు తెలుగు భాష నేర్చుకోవడం, తమిళనాడులోని ప్రజలు లడక్ ప్రాంత సంస్కృతిని తెలుసుకోవడం వంటి కార్యక్రమాలు దేశ ప్రజల మధ్య అనుబంధాలను పెంపొందిస్తాయి. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్నప్పటికీ భారతీయులందరిలో జాతీయ సమైక్యతా భావాన్ని బలోపేతం చేయడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: ఏక్ కార్యక్రమ్ జిస్కో సర్దార్ పటేల్ జయంతి సే ప్రారంభ కియా గయా హై, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, వివిధతాఓ సే భరా దేశ్ హై, హమారా నిరంతర ప్రయాస్ హోనా చాహియే ఏక్తా కో బఢానే వాలి చీజో కో బల్ కైసే మిలే, ఇన్ వివిధతాఓ కో కే సాథ్ అపనాపన్ కైసే బనే. కభీ తో క్యా హోతా హై, హమ్ ఏక్ హీ దేశ్ మే రహనే కే బాద్ భీ హమే అజ్ఞాన్ హోతా హై అప్నే హీ దేశ్ కే విషయ మే, ఔర్ ఇస్లియే రాజ్యో సే కహా గయా హై, ఏక్ రాజ్య దూసరే రాజ్య సాథ్ ఎంఓయూ కరే, పైర్ బనాయే.
0: రాష్టంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలీసు శాఖ అనుమతితో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 5 కిలోవాట్ల చొప్పున ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. దుర్గాదేవి ఉత్సవాలకు ప్రభుత్వం తరపున సహకారం అందించడం సంతోషంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. గుడ్డు చౌకైన నాణ్యమైన పోషకాహార వనరు అని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

0: ప్రపంచ గుడ్డు దినోత్సవ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. పౌల్టీ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, ఆధునీకరించేందుకు పౌల్టీ డెవలప్మెంట్ పాలసీ 2026-29 ద్వారా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. ప్రజల పోషక భద్రతతో పాటు స్థానిక గుడ్ల వినియోగం, ఎగుమతులను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆధునిక సాంకేతికతతో రాష్ట పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్లో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న ఆయన ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీని పర్యాటక రంగంలో వినియోగిస్తున్నట్లు చెప్పారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పెట్టుబడులు పెరుగుతున్నాయని, 2 ఏళ్లలో సుమారు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని తెలిపారు. స్పెయిన్ పర్యటనలో పరిశీలించిన అత్యుత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేసేందుకు కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామ్ గోపాల్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొత్త వలసలో మన వీధి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన కమిషనర్ తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ చెత్త వాహనాలకు అందించాలని సూచించారు. ఇళ్లు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, డ్రైన్లలో చెత్త వేయకూడదని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లా నరసింగోల్లో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో దసరా సందర్బంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.

0: హలో,
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ప్రకటన విన్నారు. ఇప్పుడు వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన వివరాల మేరకు వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, యానాం తీర ప్రాంతాల్లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ ఉండడానికి అవకాశం ఉంది. వాల్తేరులో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 33.1 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26.1 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం గుర్తించదగ్గట్టుగా ఉంది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 32.4 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 24.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 3.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, యానాం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట.

0: సినిమా పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి మహిళల కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంలో జ్ఞాపకాలలో ఉత్తరాలు సంభాషణ శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి పాల్గొనగా వింటారు.
1: హాయ్ శ్రీదేవి. ఏంటి ఇన్ని కాగితాలు కవర్లు ముందేసుకుని కూర్చున్నావు, ఏంటివన్నీ?
2: బాగా చూడు మాన్స, ఏంటో ఇవి?
1: ఏంటి పురావస్తు శాఖ త్రవ్వకాలు జరిపావా? ఎప్పటివో లేఖలు బయటకు తీసావు?
2: అలాగే అనుకో, మొన్న ఇల్లు సర్దుకుంటుంటే ఎప్పటివో ఈ ఉత్తరాలు కనిపించాయి. ఒక బ్యాగ్లో వేసి ఉంచాను తీరిక సమయంలో చదువుదామని. ఇదిగో ఇలా ఒక్కొక్కటి తీసి చదువుతూ ఆ పాత రోజుల్లో ఆ మధుర జ్ఞాపకాల్లో విహరిస్తున్నానా? ఇంతలో నువ్వు వచ్చావు.
1: అవునా, ఏది చూడని నీ ఆ మధుర జ్ఞాపకాలు. ప్రియమైన అక్కకు నువ్వెలా ఉన్నావు? నేనిక్కడ బాగానే ఉన్నాను. శ్రీదేవి, ఈ ఉత్తరం మీ చెల్లెలు రాసినట్టుందే, కానీ నీకు చెల్లెలు లేదు కదా?
2: భలే దానివే మానస, నాకు చెల్లెలు ఎందుకు లేదు? మా చిన్నాన్న కూతురుందిగా.
1: ఓహో, అదా సంగతి. ఇదేంటి గంగా భాగీరథి సమానురాలైన అత్తయ్య గారి పాదాలకు నమస్కరించి వ్రాయినది మీ మేనల్లుడు వేణు. అబ్బో ఎంత వినయమో.
2: ఇది మా నానమ్మ గారికి మా మావయ్య రాసిన లేఖ. అప్పట్లో అలానే రాసేవారు. మనిషి ఎదురుగా లేకపోయినా వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకిచ్చేవారు. ఇప్పుడు ఆ వినయ విధేయతలు ఎక్కడున్నాయి చెప్పు. పెద్దవారికి చిన్నవారికి అందరికీ ఒకటే హాయ్ హాయ్లు.
1: బాగా చెప్పావు. అవును, ఇదేంటి కవర్ చాలా అందంగా ఉంది.
2: ఏయ్ మానస, అది మాత్రం ముట్టుకోకు, ఆగు.
1: నువ్వొద్దన్నావంటే ఇదేదో సంథింగ్ స్పెషల్ అన్నమాట.
2: ఆగాగు.
1: ప్రియాతి ప్రియమైన. అరే శ్రీదేవి, ఏంటలా నోరు నొక్కేస్తున్నావు? ఆగు ఆగు.
2: వద్దన్నానా? అయినా ఒకరి పర్సనల్స్ చదవకూడదని నీకు తెలీదా?
1: ఓహో, ఇది మీ శ్రీవారు రాసిన ప్రేమలేఖ అన్నమాట.
2: చాలే ఊరుకో, నువ్వు నీ అల్లరి వేషాలు.
1: శ్రీదేవి, ఇలా పాత ఉత్తరాలు తీసి చదువుకుంటుంటే ఎంత బాగుంటుందో కదా. ఒక్కొక్కరిని ఒక్కోలా సంబోధించి రాసేవారు కదా. మరి మొదటిగా ఎవరు ఎవరికి లేఖలు రాసుంటారో?
2: మొదటి లేఖ ఎవరు ఎవరికి రాసారో చెప్పలేను గాని మానస, చూడు మన లేఖలు ఎందుకు రాసుకుంటాం? మన సమాచారం ఇంకొకరికి చేరవేయడానికి, లేదా వాళ్ల సమాచారం తెలుసుకోవడానికే కదా.
1: అవును
2: మనస, ఒక పాట విన్న తర్వాత మరిన్ని విషయాలు చెప్పుకుందాం.
3: రాయి.
4: ఏం రాయాలి?
3: లెటర్.
4: ఎవరికి?
3: నీకు. నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
4: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
3: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
4: ఐ లైక్ ఇట్. చెప్పు.
3: నా ప్రియ, ప్రేమతో నీకు
4: నీకు
3: నే
4: రాసే
3: నేను రాసే
4: ఉత్తరం.
3: ఉత్తరం లెటర్ లేక కాదు, ఉత్తరమే అనరా. చదువు.
5: కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే.
3: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమా అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
5: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
3: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
5: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
3: అదే
5: తొలి కలల కవితలే మాట మాటలో.
3: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమి కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి,
1: అది కూడా రాయాలా?
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధ పెడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసులో అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: దమయంతి దేవి నలుడికి హంస ద్వారా రాయబారం పంపించిందట.
1: అవును.
0: అయితే మనం చెప్పుకుంటున్నట్టు ఈ పోస్ట్ అంటే తపాలా శాఖ గురించి, ఈ ఉత్తరాల గురించి చెప్పుకుంటే మన భారతీయ తపాలా వ్యవస్థ చాలా పెద్దది. ఇక ప్రాచీన మధ్యయుగ కాలంలోకి వెళ్లామనుకో, మన దేశంలో క్రమబద్ధమైన సమాచార మార్పిడి వ్యవస్థ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో మౌర్యుల కాలంలోనే ప్రారంభమైంది తెలుసా. అంటే చూడు, రాజులు తమ ఆజ్ఞలు గాని లేదా యుద్ధంలో జరుగుతున్న సమాచారాన్ని కోటకు చేరవేయాలన్నా దూతలను నియమించుకునేవారు. అంటే అక్కడ పరిస్థితి తెలుసుకోవడానికి దూతలు ఉండేవారు, వాళ్ళొచ్చి వీళ్ళకి చెప్పేవారు.
1: వాళ్ళే ఇప్పుడు పోస్ట్ మ్యాన్ అన్నమాట.
0: అలాగే అనుకో. అలాగే ఇక మధ్యయుగానికి వస్తే 1296లో అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్రాలు అలాగే కాలినడకన వెళ్లే దూతలతో కూడిన ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారట. ఆ తర్వాత షేర్షా సూరి బెంగాల్ నుండి సింధు వరకు డాక్ చౌకీల వ్యవస్థను నిర్మించారట.
1: ఓహో, అయితే ఈ డాక్ వ్యవస్థ అనేది ఇలా మొదలైందనమాట.
0: ఒకప్పుడు చూడు, పావురాల ద్వారా కూడా సమాచారాన్ని పంపించేవారు.
1: అలాగే శ్రీదేవి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1727లో మొదటి పోస్ట్ ఆఫీస్ ను ముంబైలో ప్రారంభించారంట.
0: ఇక మరి ప్రజలకు అందుబాటులో ఎప్పుడొచ్చిందంటే 1766లో లార్డ్ క్లైవ్ క్రమబద్ధమైన పోస్టల్ విధానాన్ని తెచ్చారు. ఆ తర్వాత 1774లో అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ కలకత్తా నగరంలో జనరల్ పోస్ట్ ఆఫీస్ అంటే జీపీఓని స్థాపించారు. అంటే ఇది సాధారణ ప్రజలు కూడా డబ్బులు చెల్లించి ఉత్తరాలు పంపుకునేలా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అలాగే మనస లార్డ్ డల్హౌసీ కాలంలో పోస్ట్ ఆఫీస్ చట్టం ఒకటి తీసుకురాబడింది. అదేంటంటే 1854 అక్టోబర్ 1న దేశ వ్యాప్తంగా ఒకే విధమైన తపాలా రేట్లను వర్తింపజేస్తూ అంటే ప్రస్తుత ఇండియా పోస్ట్ కు అధికారిక పునాది పడిందని చెప్పవచ్చు.
1: మరి నీకు మొదటి పోస్టల్ స్టాంప్ గురించి తెలుసా? సిన్ ప్రావిన్స్ లో ఆసియాలోనే మొదటి అంటుకునే పోస్టల్ స్టాంప్, దాన్నే సింధ్ డాక్ అంటారు. 1852 జూలై 1న దీన్ని ప్రవేశపెట్టారనమాట. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే దాదాపుగా నవంబర్ 1947లో స్వతంత్ర భారత తొలి తపాలా బిల్లును జై హింద్ నినాదంతో విడుదల చేశారు. నిజంగా శ్రీదేవి, తపాలా బిల్లలు మాత్రం అంటే చూడ్డానికి చిన్న తపాలా బిళ్ళ గాని మన దేశ చరిత్ర, సంస్కృతి, కళలు, ప్రముఖ వ్యక్తులు, ముఖ్యమైన సంఘటనలను గుర్తు చేస్తాయి. దాని వెనుక పెద్ద కథలే ఉంటాయి. మన చరిత్రను ఒక చిన్న కాగితం ముక్కలో భద్రపరిచినట్టే కదా.
0: నిజమే. అందుకే కదా చాలా మంది ఇటువంటి స్టాంప్ కలెక్షన్ చేస్తూ ఉంటారు. ఇలాగా స్టాంప్ కలెక్షన్ చేసే వాళ్ళని ఫిలాటలిస్ట్ అంటారు. ఎందరో ఔత్సాహికులు మన దేశమే కాదు విదేశాల స్టాంపులు కూడా కలెక్ట్ చేసి ఉంచుతారు. అప్పుడప్పుడు ఈ స్టాంపుల్ని ప్రదర్శన కూడా ఉంచుతూ ఉంటారు. మరి భారతదేశం అంటే చూడు ఎంత పెద్ద దేశం కదా. మన దేశంలో ఎన్నో గ్రామాలుంటాయి, పట్టణాలు, ఇవన్నీ ఉంటుంది. మరి ఎలా పంపిస్తాం? ఒకే పేరున్న ఊర్లు చాలా ప్రాంతాల్లో ఉంటాయి కదా. మరి దాన్ని గుర్తించాలంటే ఏం చేస్తాం చెప్పు?
1: పిన్ కోడ్.
0: చాలా తెలివైన దానివే. మరి ఈ పిన్ కోడ్ వ్యవస్థను కూడా ప్రారంభించారు. అది ఎప్పుడంటే 1972 ఆగస్టు 15న అప్పటి కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీరామ్ బికాజీ వేలంకర్ చొరవతో 6 అంకెల పిన్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఉత్తరాల బట్వాడాను మరింత సులభతరం చేసిందనుకో.
1: ఇదిగో పిన్ అంటే ఏంటో చెప్పు.
0: పోస్టల్ ఇండెక్స్ నంబర్.
1: అబ్బో, నువ్వు చెప్పేసావే శ్రీదేవి. 1911లో ప్రపంచంలోనే మొట్టమొదటి అధికారిక ఎయిర్ మెయిల్ అంటే విమానంలో తపాలా వ్యవస్థ భారతదేశంలోనే అహ్మదాబాద్ నుండి నైనీ వరకు నడిచింది. ఇదిగో ఇలాగా మన తపాలా వ్యవస్థ నడుస్తూ ఉండగా కొద్ది రోజుల తర్వాత తపాలా వ్యవస్థ కూడా స్పీడ్ అందుకు

0: ఉంది. అందుకే స్పీడ్ పోస్ట్ అంటూ అత్యవసర లేఖలు, పాసిల బట్వాడా కోసం 1986లో ఈ స్పీడ్ పోస్ట్ సేవలను ప్రారంభించారు.
1: అలాగే ఐపీపీబీ అంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఇప్పుడు అంతా డిజిటల్ యుగమే కదా, మరి ఈ డిజిటల్ విప్లవంలో భాగంగా 2018లో ఈ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం డిజిటల్ ఆర్థిక సేవలను అందిస్తున్నారు.
0: అందుకే కదా శ్రీదేవి ఈ రోజు ఇండియా పోస్ట్ 150,000 కంటే ఎక్కువ పోస్ట్ ఆఫీసులతో ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా నెట్వర్క్ గా నిలిచింది. అవును శ్రీదేవి, అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఎక్కడుందో చెప్పుకో చూద్దాం.
1: అది కూడా మన దేశంలోనే ఉంది మానస, హిమాచల్ ప్రదేశ్ లోని హిక్కిం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న పోస్ట్ ఆఫీస్. ఇది ఇప్పటికీ నడుస్తుంది కూడా. ఇక నేనొకటి అడుగుతాను చెప్పు.
0: ఏమిటో?
1: ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అంటే మనం అక్కడికి వెళతాం, అది అక్కడే ఉంటుంది, గానీ ఈ పోస్ట్ ఆఫీస్ సంచరిస్తూ ఉంటుంది.
0: పోస్ట్ ఆఫీస్ సంచరిస్తూ ఉంటుందా?
1: అలా నీటిపై తేలుతూ ఉంటుంది అన్నమాట.
0: ఓ, జమ్మూ కాశ్మీర్ లోని దాల్ సరస్సులో ఒక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది, దాని గురించే కదా చెప్తున్నావు నువ్వు?
1: అవును, దాని గురించే. అలాగే మారుతున్న కాలంతో ఈ పోస్టల్ వ్యవస్థ కూడా మారింది మాన్స. మనం చూస్తూ ఉన్నాం ఆడవాళ్ళకి ప్రత్యేకమైన సేవింగ్స్ పథకాలని, ఆడపిల్లలకి, పెద్దవాళ్లకి పోస్ట్ ఆఫీస్ లో ఆర్థిక లావాదేవీలు కూడా విరివిగా జరుగుతున్నాయి. అంటే ఎక్కువగా బ్యాంకులు లేని మారుమూల పల్లెల్లో ప్రజలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి, జాతీయ పొదుపు సర్టిఫికెట్లు, అలాగే కిసాన్ వికాస్ పత్రాలు, పొదుపు ఖాతాలు తెరుస్తూ డబ్బును సురక్షితంగా భద్రపరుచుకుంటూ వారి అవసరాలకి వాడుకుంటున్నారు కూడా. ఈ విధంగా కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఇన్ని విషయాలు చెప్పుకున్నాం మానస, మరో పాట విన్నాక మరిన్ని విషయాలు చెప్పుకుందామే.
0: తప్పకుండా శ్రీదేవి.

0: ఇప్పుడు మనం ఉత్తరాల గురించి చెప్పుకుంటే నీకు ఇన్లాండ్ కవర్ గుర్తుందా? బ్లూ కలర్ లో ఉండేది.
1: అవునవును.
0: ఇంకా అలాగే పోస్ట్ కార్డ్ కూడా, కొందరు పోస్ట్ కార్డ్ మీద ఇన్లాండ్ కవర్ లో పట్టేంత సమాచారాన్ని కూడా రాసేవారు.
1: అవును, చిన్న చిన్న అక్షరాలతో ముందు వెనుక కూడా రాసి, చిరునామా రాసి, తపాలా బిల్ అంటించి పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసేవాళ్ళం కదా.
0: పోస్ట్ మ్యాన్ వస్తున్నాడంటే ఎంత సంతోషం కదా. నిజంగా మనకు ఉత్తరం వచ్చినా రాపోయినా వీధిలో ఎదురుగా పరిగెట్టి వెళ్ళిపోవడం, మాకు ఉత్తరం వచ్చిందా అని అడగడం,
1: అదొక మధుర అనుభూతి.
0: మరి ఎన్నో సమాచారాల్ని మోసుకొచ్చేవాడు కదా పోస్ట్ మ్యాన్. మన ఇల్లు దాటి వెళ్ళిపోతే అయ్యో మనకి ఈరోజు ఏమి రాలేదా, ఎవరు లేఖలు రాయలేదా అని అనిపించేది కదా. అలాగే ఈ లేఖలన్నీ కూడా అన్నా ఇంట్లో చూడు ఒక ఊసలాంటిది ఉంచి దానికన్నీ గుచ్చి ఉంచేవారనమాట.
1: అవునవును, నిజమే. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి అవన్నీ తీసి వాటిని చదువుకుంటూ ఉండేవారు కూడా. కానీ శ్రీదేవి, ఏది ఏవైనా కానీ పోస్ట్ మ్యాన్ సైకిల్ గంట శబ్దం వినిపిస్తే మాత్రం పిల్లల నుంచి పెద్దల వరకు నువ్వు అన్నట్టు ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళం కదా. కాగితం చిన్నదైనా కూడా అందులో దాగిన భావం మాత్రం సముద్రమంతుండేది.
0: చూడు, మనం జ్ఞాపకాల్లో ఉత్తరాలను చెప్పుకుంటున్నప్పుడు అవన్నీ తిరిగేస్తుంటే ఆ రోజులు, ఆ మర్యాద, ఆ ఆప్యాయత అన్ని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. అంటే పెద్దవాడిని ఎలా సంబోధించాలి, పిల్లల్ని ఎలా ఆశీర్వదించాలి, ఇటువంటివన్నీ తెలిసేవి. ఇప్పుడు ఏముంది, సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల మాధ్యమాల ద్వారా వెంట వెంటనే విషయాలు వెళ్ళిపోతున్నాయి.
1: అవును,
0: కాకపోతే ఒక పద్ధతి అంటూ ఏముంటుందో మర్యాద పూర్వకంగా అవన్నీ లేవు, అన్ని షార్ట్ కట్టే కదా. ఇంకా పదాలు టైప్ చేయడం కూడా అన్ని షార్ట్ కట్ లోనే చేసిస్తున్నారు. ఇది ఇలా ఉంటే నాకు భయం వేస్తుంది మాన్సర్, రాను రాను భాష తరిగిపోతుందేమో అని.
1: అవును, ఇంత సామాజిక మాధ్యమాలు పెరిగినా, మొబైల్ వచ్చింది, ఈమెయిల్ వచ్చింది, ఇలా ఎన్ని రకాల మాధ్యమాలు వచ్చినా కూడా
0: ఒక రాసిన ఉత్తరం చదువుతుంటే ఆ భావాలు ఎంత బాగా అనిపిస్తాయి కదా. ఇప్పుడు అటువంటివి మిస్ అవుతున్నాం, ప్రతిదీ టెక్స్ట్ మెసేజ్.
1: శ్రీదేవి, నీకో విషయం చెప్పనా, మనం చిన్నప్పటి ఉత్తరాలు తీసి చదువుతూ ఉంటామా, అందులో అమ్మ చేతిరాత, నాన్న చేతిరాత, అమ్మమ్మ చేతిరాత, తాతయ్యల చేతిరాత, ఇలా వేసవి సెలవుల్లో మనం అమ్మమ్మ ఇంట్లో ఆనందిస్తూ ఎలా ఆనందిస్తున్నామో అమ్మలకి రాసే ఉత్తరాలు, అంటే మన చేతిరాత, ఇవన్నీ కూడా మాయమైపోతాయి కదా.
0: నువ్వు ఇలాగా అమ్మమ్మలు తాతయ్యలు అంటే నాకు చిన్నప్పుడు పెద్దవారు ఉంటారు వాళ్ళు రాయలేరు అమ్మమ్మలు తాతయ్యలు, వాళ్ళు బతిమాలి కూర్చోబెట్టి ఈ ఉత్తరం ముక్క రాయినాయనా అని,
1: వాళ్ళు అడ్డు ఇస్తాను
0: కదా అని రాయించుకునేవారు. అలాగే వచ్చిన ఉత్తరాన్ని చదవమనేవారు.
1: అవునవును,
0: చూడు ఎన్ని జ్ఞాపకాలుంటాయో ఉత్తరాలతో కదా. ఇప్పుడు అవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి.
1: నిజంగా శ్రీదేవి, కానీ ఎండైనా వానైనా చలైనా ఎన్ని కిలోమీటర్ల దూరమైనా ప్రజల ఉత్తరాలను, పార్సిళ్లను వాళ్ల గమ్యానికి చేర్చే వరకు పోస్ట్ మ్యాన్లు నిద్రపోయేవారు కాదు. నిజానికి చెప్పాలంటే వాళ్ల చేతిలో ఉండేది కేవలం ఉత్తరాల సంచి మాత్రమే కాదు, ఎంతో మంది కుటుంబాల ఆనందాలు, ఆశలు,

0: కన్నీళ్లు ఎదురుచూపుల సంచి అది.
1: నిజమే. మరి మనం లేఖల గురించి చెప్పుకుంటుంటే మన లేఖావళి కార్యక్రమానికి కూడా శ్రోతలు ఎంతమంది లేఖలు రాయట్లేదు? మారుతున్న కాలానికి అనుగుణంగా వాళ్లు పోస్ట్ కార్డు మీద రాసేవారు కొందరు ఉంటారు, అలాగే సోషల్ మీడియా ద్వారా పంపించే వాళ్ళు ఉంటున్నారు, మెయిల్ ద్వారా కూడా మనకి లేఖలను అందిస్తున్నారు కదా.
0: నిజమే శ్రీదేవి. మరి అలాగే మన శ్రోతలు కూడా మన కార్యక్రమం మీద లేఖలు రాస్తూ ఉంటారేమో, మనం కూడా ఎదురు చూద్దాం.
1: తప్పకుండా, వాళ్ళు రాసే లేఖలు మెయిల్స్ గురించి మనం కూడా 1000 కళ్ళతో ఎదురు చూద్దాం. విన్నారుగా ఈనాటి అంశం. వచ్చే వారం మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నారు
0: మీ మానస,
1: మీ శ్రీదేవి.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు అందించిన సమాచారం మేరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, యానం తీర ప్రాంతాల్లో సాధారణంగా ఆకాశం మేఘవృతమై ఉంటుంది. ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచన ఉంది. వాల్తేరులో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 33.1 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26.1 డిగ్రీల సెల్సియస్ వర్షపాతం గురించి తగ్గట్టుగా ఉంది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 32.4 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 24.8 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 3.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెంటిగ్రేడ్లుగా నమోదైంది. సముద్రంలో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం ఈరోజు కార్యక్రమంలో శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ గారి వయలిన్ వింటారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. కార్యక్రమంలో ముందుగా విజయాంబికే విజయనాగరి రాగం ఆదితాలం శ్రీ ముత్తయ్య భాగవతారు కీర్తి.

చివరిగా నిజగాదశ యదునందనే సింధు భైరవరాగం ఆదితాళం శ్రీ జయదేవుని అష్టపది.

మరింత వరకు కర్నాటక సంగీత కార్యక్రమంలో భాగంగా శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ గారి వయలిన్ విన్నారు. శ్రీ మావుడూరు సూర్య ప్రసాదరావు గారు మృదంగం. ఈ కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీరింతవరకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రసారాలు విన్నారు. నెలలను సమయం 3 గంటలు దాటి 3 నిమిషాలు దాటి 5 సెకండ్లైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు ఇదే మీటర్లపై తర్వాత ప్రసారం ప్రారంభమవుతుంది. ఈ విరామ సమయంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు FM 102 MHz పై కొనసాగుతాయి. శ్రోతలు వినవచ్చు. నాకు మీ దగ్గర నుంచి సెలవు. నమస్తే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ ద్వారా ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. ఇప్పుడు నిలయంలో సమయం 5:27. శ్రోతలకు నమస్సులతో శుభ సాయంత్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమం.

వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచంకు స్వాగతం. ఇప్పుడు డాక్టర్ ఎన్ సుందరరాజన్ సేకరించిన కొన్ని క్రీడా విశేషాలు విందాం. వెస్టిండీస్తో 5 మ్యాచ్ల T20 సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. మంగళవారం లక్నో వేదికగా జరిగిన తొలి T20లో విండీస్ను 8 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల T20 సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన విండీస్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.

కెప్టెన్ షాయ్ హోప్ మినహా వరుసగా ముగ్గురు టాపర్డర్ బ్యాటర్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. అయితే మిడిల్ ఓవర్లో హోప్ 52, షర్ఫేస్ రూదర్ఫోర్డ్ 56 అర్ధ శతకాలతో పోరాడారు. చివరికి కరేబియన్ జట్టు 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. అరంగేట్రం మ్యాచ్లోనే నమన్ ధీర్ 3 వికెట్ల అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ 21 పరుగులకు, సంజు సాంసన్ 11 పరుగులకు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌండరీలు, సిక్సర్లు వర్షం కురిపించాడు. మైదానం నలుమూలలా విండీస్ బౌలర్లపై విరుచుకుపడిన శ్రేయాస్ కేవలం 42 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. శ్రేయాస్కు తన అంతర్జాతీయ T20 కెరియర్లో తొలి సెంచరీ కావటం విశేషం. అతడితో పాటు ఇషాన్ కిషన్ 37 పరుగులతో రాణించాడు. ఫలితంగా లక్ష్యాన్ని భారత్ కేవలం 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మధ్య 2వ T20 మరి కాసేపట్లో రాంచీలో ప్రారంభం అవుతుంది. ఆర్కిటిక్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు అమ్మాయి పివి సింధు క్వార్టర్స్కు చేరింది. మరో తెలుగు షట్లర్ శ్రీకాంత్ మొదటి రౌండ్కే ఇంటి బాట పట్టగా యువ సంచలనం తన్వీ శర్మ సైతం అదే బాటలో నడిచింది. ఉమెన్ సింగిల్స్ ఫస్ట్ రౌండ్లో సింధు 21-15, 21-15తో జపాన్కు చెందిన రీకో గుంజిను ఓడించి క్వార్టర్స్కు ప్రవేశించింది. తన్వి 18-21, 7-21తో థాయిలాండ్కు చెందిన రచ్నోక్ చేతిలో ఓడింది. శ్రీకాంత్ 21-15, 15-21, 13-21తో కెనడాకు చెందిన బ్రియన్ యాంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ గట్టిగా ప్రయత్నిస్తుంది. 2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత్ సహా మొత్తం 7 దేశాలు అధికారికంగా ఆసక్తి కనబరిచాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మంగళవారం వెల్లడించింది. ఈ 7 దేశాలు తమ గేమ్స్ ప్రాజెక్టును నవంబర్లో IOCకి చెందిన ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ ఎదుట ప్రదర్శించాలని ఆహ్వానించినట్లు పేర్కొంది. భారత్ పాటు జర్మనీ, హంగేరి, ఖతార్, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, తుర్కీయే పోటీలో ఉన్నాయి. సుమారు 15 రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఆసియా క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. ఈ టోర్నీ ముగింపు వేడుకల్లో భారత క్రీడాకారిణి నీరు దాండా పతాకధారిగా వ్యవహరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా ఇలాంటి అంతర్జాతీయ క్రీడా వేడుకల్లో పురుష, మహిళా అథ్లెట్లు ఇద్దరూ సంయుక్తంగా పతాకధారులుగా ఉండటం ఆనవాయితీ. అయితే ఈసారి భారత్ తరపున నీరు దాండా ఒక్కరే ఈ ప్రతిష్టాత్మక బాధ్యతను నిర్వర్తించడం విశేషం. ముగింపు వేడుకల్లో ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ లాంఛనాలు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా ప్రస్తుత ఆతిథ్య దేశమైన జపాన్ నుండి తదుపరి ఆసియా క్రీడల నిర్వహణ హక్కులను ఖతార్ దేశానికి అధికారికంగా బదిలీ చేశారు. ఆసియా దేశాల మధ్య క్రీడా స్ఫూర్తిని, ఐక్యతను చాటిన ఈ వేడుకలు ఘనమైన ముగింపును సంతరించుకున్నాయి. పతకాల పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. మొత్తం 85 పతకాలతో భారత్ తన ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ముగించింది. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈసారి ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తం 85 పతకాలను సాధించి పతకాల పట్టికలో 4వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇందులో 21 స్వర్ణ పతకాలు ఉండటం విశేషం. ఆసియా క్రీడల గోల్ఫ్ పోటీల్లో భారత్ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ వేదికపై నిలబడుతూ ప్రణవీ వూర్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు. గోల్ఫ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న మొట్టమొదటి భారతీయ మహిళా గోల్ఫర్గా ఆమె అరుదైన ఘనత సాధించారు.
అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ రౌండ్లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిన ప్రణవి 70 స్కోరుతో బంగారు పతకాన్ని గెలుచుకుంది. 4 రోజుల పాటు జరిగిన

ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంటులో ఆమె మొత్తం 265 స్కోరును నమోదు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు అపూర్వ విజయాన్ని నమోదు చేసి దేశం గర్వపడేలా చేసింది. అత్యంత ఉత్కంఠ భరితమగా సాగిన ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా మరోసారి ఆసియా ఛాంపియన్గా నిలవటమే కాకుండా వరుసగా 2వ ఆసియా గేమ్స్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుని తన సత్తా చాటింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో యువ ఆటగాళ్లు ఆద్యాంతం అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. చైనా వేదికగా జరిగిన ఆసియా క్రీడలలో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో మలేషియా జట్టుపై భారత్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. ఆద్యాంతం అటాకింగ్ గేమ్తో హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి దేశానికి మరో ప్రతిష్టాత్మక స్వర్ణ పతకాన్ని అందించింది. మలేషియాతో జరిగిన టైటిల్ పోరులో భారత జట్టు ఆటగాళ్లు అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రత్యర్థి జట్టు గోల్ చేసే అవకాశమే ఇవ్వకుండా పూర్తి నియంత్రణ సాధించారు. ఈ మ్యాచ్లో భారత్ ఏకంగా 5-1 గోల్స్ భారీ తేడాతో మలేషియాను చిత్తు చేసి అజేయంగా నిలిచింది. ఆసియా క్రీడల్లో భారత యువ ఆర్చర్ కుంకుమ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రికర్వ్ ఆర్చరీ మహిళల సింగిల్స్ విభాగంలో ఆమె స్వర్ణ పతకం సాధించారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో కొరియాకు చెందిన ఆర్చర్పై 6-5 పాయింట్ల తేడాతో ఉత్కంఠ భరిత విజయం సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు టాగూర్ సినిమా నుండి శంకర్ మహదేవన్ పాడిన పాటను వింటారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అసాధారణ సెంచరీతో అదరగొట్టడంతో మూడో వన్డేలో భారత్పై కరీబియన్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఏకంగా 352 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ జట్టు మరో 10 బంతులు మిగిలి ఉండగానే విజయవంతంగా ఛేదించింది. ఈ ఓటమి కారణంగా భారత్ అనుకున్న విధంగా సిరీస్ని క్లీన్ స్వీప్ చేయలేకపోయింది. అయినప్పటికీ తొలి 2 మ్యాచ్ల్లో ఘన విజయం సాధించిన టీమిండియా 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1 తేడాతో తన ఖాతాలో వేసుకుంది. న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు భారీ స్కోరు సాధించింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కేవలం 87 బంతుల్లోనే 129 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించగా ఓపెనర్ రోహిత్ శర్మ 92 పరుగులు త్రుట్టిలో సెంచరీ కోల్పోయాడు. ఈ ఇద్దరి అద్భుతమైన ఇన్నింగ్ల వల్ల భారత్ ప్రతిష్టమైన స్థితిలో నిలిచింది. విండీస్ బౌలర్లు జేడిన్ సీల్ 3 వికెట్లు పడగొట్టి కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్కు కెప్టెన్ షాయ్ హోప్ ఆరంభం నుండి చివరి వరకు క్రీజులో నిలదొక్కుని చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టాడు. ఓపెనర్గా వచ్చిన హోప్ 143 బంతుల్లోనే అజేయంగా 162 పరుగులు చేశాడు. అమీర్ జంగు 67 పరుగులతో కలిసి 2 వికెట్లను కీలకమైన 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తరువాత మిగతా బ్యాటర్ల సహకారంతో ఇన్నింగ్స్ను విజయ తీరాలకు చేర్చాడు. 2023 తర్వాత భారత్పై వన్డేల్లో విండీస్కు

ఇదే తొలి గెలుపు. అద్భుత శతకం సాధించిన షాయ్ హోప్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కగా, సిరీస్ అంతటా నిలకడైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నారు. అంతకుముందు గౌహతిలో బర్సపార క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరిగిన 2 వన్డే టాస్ గెలిచిన భారత జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. పల్లపు పిచ్పై తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ జట్టు భారత బౌలర్లపై తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగింది. కరేబియన్ బ్యాటర్లు జాన్ చెంబెల్ 68 బంతుల్లో 101, షాయ్ హోప్ 94 బంతుల్లో 104, అమీర్ జంగు 77 బంతుల్లో 114 అద్భుత శతకాలతో చెలరేగిపోయారు. ఫలితంగా వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏకంగా 405 పరుగుల భారీ స్కోరును నమోదు చేసి భారత్ ముందు అత్యంత కఠిన లక్ష్యాన్ని ఉంచింది. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల అతి భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఏమాత్రం తడబడలేదు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ బౌలర్లను ఉతికారేశారు. శుభ్మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్తో కేవలం 133 బంతుల్లో అజేయంగా 223 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు. అతనికి చక్కటి సహకారం అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ 75 బంతుల్లో 101 పరుగులు చేసి అద్భుత శతకం నమోదు చేశాడు. దీంతో భారత జట్టు కేవలం 43.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. 3 వన్డేలు ఈ సిరీస్లో ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచిన భారత్ ఈ 2 వన్డేలో అఖండ విజయం సాధించటంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0

మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో సెర్బియా లెజెండ్ నొవాక్ 4-6, 6-4, 6-4 టాప్ సీడ్ యుఎస్ ఓపెన్ విన్నర్ జెర్వెప్ ను ఓడించి సెమీస్ చేరాడు. రెడ్ బుల్ స్టార్ డ్రైవర్, 4 సార్లు ప్రపంచ ఛాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ 2026 ఫార్ములా 1 సీజన్లో బోని కొట్టాడు. సెపాంగ్ సర్క్యూట్తో ఆదివారం జరిగిన బెహ్రయిన్ గ్రాండ్ ఫెలో సంచలన విజయం సాధించాడు. గంట 47:14 టాప్ ప్లేస్ సాధించాడు. రేసు ఆఖరి ఘట్టంలో మెర్సిడెన్ డ్రైవర్ జార్జ్ రెసెల్ సాంకేతిక లోపంతో వైదొలగడంతో ఆ జట్టుకే చెందిన కిమి ఆంటోనెల్లి 2వ స్థానంలో సరిపెట్టుకున్నాడు. ఫెరారీ దిగ్గజం లూయిస్ హామిల్టన్ 3వ స్థానంలో నిలిచారు. పేసర్ ముఖేష్ కుమార్ 6 వికెట్లు, ఆకాష్ దీప్ 3 వికెట్లతో విరుచుకుపడటంతో రంజీ ట్రోఫీ ఛాంపియన్ జమ్మూ కాశ్మీర్ను చిత్తు చేసి రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మక ఇరానీ కప్ను కైవసం చేసుకుంది. 4 రోజుల్లోనే ముగిసిన ఈ పోరులో రిషబ్ పంత్ కెప్టెన్సీలో రెస్ట్ టీం 167 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం 279 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూ రెస్ట్ బౌళ్ల దెబ్బకు 111 పరుగులకే కుప్పకూలింది. లంచ్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 89తో కాస్త మెరుగ్గానే నిలిచిన జమ్మూని 2వ సెషన్లో ముఖేష్ ఆకాష్ దెబ్బకొట్టారు. 22 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లను పడగొట్టారు. జట్టులో 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. స్మరణ్ రవిచంద్రన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. సెయిలింగ్ పురుషుల స్కీ ఈవెంట్లో కేరళకు చెందిన కజిన్స్ మను ఫ్రాన్సిస్ ప్రిన్స్ కురిసింకల్ నోబుల్ రజిత పతకం సాధించాడు. 9 రేసుల కాంబినేషన్ పోటీ ముగిసేసరికి భారత జంట మొత్తం 23 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచి పతకాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు మహిళల స్కిఫ్ విభాగంలో పోటీ పడిన హర్షిత తోమర్ శీతల్ వర్మ జోడి 9 రేసుల్లో 28 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకుంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పురుషుల వన్డే ప్రపంచకప్ 2027 పూర్తి షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ వచ్చే ఏడాది అక్టోబర్ 2న సూపర్ సిరీస్తో ప్రారంభమై నవంబర్ 21న ఫైనల్ మ్యాచ్గా ముగియనుంది. ఈ 50 ఓవర్ల ప్రపంచకప్ మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, జింబాబ్వే క్వాలిఫైయర్ 1 ఏ ఉండగా గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ క్వాలిఫైయర్ బి జట్లు ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్లో అక్టోబర్ 7న క్యాప్టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. అనంతరం అక్టోబర్ 10న జోహాన్స్బర్గ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో టీమిండియా అమ్మితుమి తేల్చుకోనుంది. ఆ తర్వాత అనంతరం అక్టోబర్ 14న ఆఫ్ఘనిస్తాన్, అక్టోబర్ 17న క్వాలిఫైయర్ ఏ జట్టుతో అక్టోబర్ 24న జింబాబ్వే గ్రూప్ దశ మ్యాచ్లను ఆడనుంది. 2023 ప్రపంచకప్లో తుది మెట్టుపై బోల్తాపడిన భారత జట్టు ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఆకాశవాణి వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు బాలు సినిమా నుండి కృష్ణకుమార్ పాడిన పాటను వింటారు.

ఇప్పుడు సంధ్యా రాగాలు తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా అభిలాష సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి.

నువ్వు నాకు నచ్చావు సినిమా నుండి కేఎస్ చిత్ర శ్రీరామ్ ప్రభు పాడిన పాట, సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: ఇంతవరకు సంధ్యా రాగాలు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాలలో జి పద్మ గారు అందించబోతున్న ఉద్యోగ వార్తలు వింటారు.
1: ఉద్యోగ వార్తలు. భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ మల్టీడిసిప్లినరీ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ లిమిటెడ్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇండివిజువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 అక్టోబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు ఇండివిజువల్ కన్సల్టెంట్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హతలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి 63 సంవత్సరాల వరకు ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.rits.com. దరఖాస్తు చివరి తేదీ 2026 అక్టోబర్ 11వ తేదీ. ఇంటర్వ్యూ తేదీలు 2026 అక్టోబర్ 15వ తేదీ నుండి 2026 అక్టోబర్ 16వ తేదీ వరకు ఉంటాయి. మరొక ప్రకటన, బీఆర్ఐసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యామినల్ బయోటెక్నాలజీ హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2026 అక్టోబర్ 9వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 2 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 5. జీతం నెలకు ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్టుకు 56,000 రూపాయలు, అలాగే టెక్నికల్ అసిస్టెంట్కు 20,000 రూపాయలు ఉంటుంది. వయోపరిమితి 35 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకు మించకూడదు. అర్హత సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ, పీహెచ్డీలో లైఫ్ సైన్స్, అలైడ్ సైన్సెస్, కంప్యుటేషనల్ సిస్టమ్, బయోలాజికల్లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.niab.rs.in. చివరి తేదీ 2026 అక్టోబర్ 9వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
0: ఇంతవరకు జి పద్మ గారు అందించిన ఉద్యోగ వార్తలు విన్నారు.

ఉత్తరాంధ్ర ముఖ్య పంటలలో పంట దిగుబడులను ప్రభావితం చేస్తున్న రైతుల యాజమాన్య పద్ధతులు అనే అంశంపై వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ నీలవేణి గారితో పరిచయం పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. తదుపరి అంశంగా జానపద గీతం వింటారు. తరువాత విశాఖపట్నం తీర ప్రాంతంలో మత్స్య వనరుల లభ్యతపై భారతీయ మత్స్య పరిశోధన సంస్థ అందిస్తున్న వివరాలు వింటారు. ఈ వివరాలు ఫిషరీస్ సైంటిస్ట్ శ్రీ జీవీఏ ప్రసాద్ గారు అందిస్తారు. చివరగా వ్యవసాయ సమాచారం ఉంటుంది.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి. వాతావరణ సమాచారం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.0 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.1 డిగ్రీ సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.8 డిగ్రీల సెల్సియస్. గరిష్ట ఉష్ణోగ్రత సుమారుగా 33 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షం గాని ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో చేపలు పట్టే మత్స్యకారులకు ఎటువంటి వాతావరణ హెచ్చరిక లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక తెలుగు సినిమా పాట వింటారు. గోదావరి సినిమా నుండి సునీత పాడిన పాట. కేఎం సంగీతం రాధాకృష్ణన్, సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి.
1: అసలు ఏం బాగాలేనా? అంత లెవెల్ ఏంటో నీకు?

0: హ్యూమన్ రైట్స్ చీఫ్ అండ్ జడ్జ్ అట్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJ. పిల్లై గ్రూ అప్ అండర్ అపథైట్ అండ్ వెంట్ ఆన్ టు బిల్డ్ ఎ కెరియర్ డిఫెండింగ్ యాంటీ అపథైట్ యాక్టివిస్ట్ అండ్ అడ్వాన్సింగ్ హ్యూమన్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ. In cricket, India will take on West Indies in the second of the five-match T20 International Series in Ranchi today. The match is scheduled to begin at 7 p.m. Indian time. India lead the series 1-0. And that is the end of this news bulletin.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. సంక్షేమం అభివృద్ధి జయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. సాగునీటి సదుపాయాల మెరుగుదల రైతుల ప్రయోజనంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. వివరాలు. సంక్షేమం అభివృద్ది జయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నరసింగోల్లో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు 40.58 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చినట్టు తెలిపారు. వెనుకబడ్డ వర్గాలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తెచ్చేందుకు అనేక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. పూర్తి పారదర్శకంగా పాలన అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ప్రభుత్వం అందించే పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలు గురించి ఫోన్ ద్వారా నేరుగా ప్రజాభిప్రాయాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఒక్క రూపాయి అవినీతి లేకుండా శాశ్వతంగా మీ పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడమే కాదు, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఎవరైనా దాన్ని టింకర్ చేస్తే నేరుగా కంప్యూటర్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటుంది, ఆటోమేటిక్ గా పసిగడుతుంది, మీకు కూడా తెలిసిపోతుంది.
0: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నుంచి తమకు ఇప్పటికే మార్గదర్శకాలు అందాయని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని సమతుల్యం చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి తమకు దిశానిర్దేశం చేశారని మంత్రి వివరిస్తూ,
2: ఖచ్చితంగా బీసీసీకి రిజర్వేషన్ కల్పించాలనే గతంలో ఉంది, రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో కూడా దాన్ని సూచన తప్పకుండా పాటించాలని మాకు ఆల్రెడీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. 34% బీసీసీకి రిజర్వేషన్ ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, దానికి అనుగుణంగానే ఈరోజు ఈ రిజర్వేషన్ సిస్టమ్ లో కూడా మనం రేపు స్థానిక సంస్థల్లో 34% మ్యాండేట్ ఏదైతే ఫుల్ఫిల్ చేస్తామనేది కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.
0: ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సాలిహుండం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం కేజీబీవీ జూనియర్ కళాశాలలో 255.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అదనపు గదుల నిర్మాణ పనులను పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో

0: అవసరమైన సదుపాయాలను అభివృద్ధి పరుస్తూ విద్యా ప్రమాణాల పెంపుకు చర్యలు చేపడుతున్నట్టు తెలియజేశారు. విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యావకాశాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి పేర్కొన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పందిపర్తి గ్రామ సమీపంలో మడకశిర బ్రాంచ్ కెనాల్ నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేందుకు 790 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథ్తో కలిసి మంత్రి ఈరోజు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్దికి సమప్రాధాన్యమిస్తోందని తెలియజేశారు. కాలువ లైనింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని, సాగునీటి సదుపాయాల మెరుగుదలతో రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ప్రాంతీయ అభివృద్దికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. 3-4 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, రాజముద్రతో కూడిన పటదార్ పాస్ పుస్తకాలు అందజేస్తున్నట్టు వెల్లడించారు. మండలంలోని పోలేపల్లి నుంచి రాచుపల్లి, మరుకుంటపల్లి రోడ్ల నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి సవిత తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జన్ సేవాసే దేశ్ సేవ అనే స్ఫూర్తితో ఆయన ప్రజాజీవిత ప్రయాణం కొనసాగిస్తున్నారు. గత దశాబ్దాలుగా ప్రధానమంత్రి చేపట్టిన ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు దేశ సేవ పట్ల ప్రధానమంత్రికి ఉన్న నిరంతర నిబద్దతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. 2001 నుంచి 2026 వరకు దేశాభివృద్ది స్వావలంబన అజెండాతోనే నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం వివిధ దశల గుండా సాగింది. అభివృద్ది, ప్రజా భాగస్వామ్యం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, దేశ నిర్మాణంపై ఆయన దృష్టి నిరంతరం కేంద్రీకృతమై ఉంది. ఈ బృహత్తర జాతీయ అభివృద్ది ప్రస్థానంలో గుజరాత్ ఒక కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. దీనిలో భాగంగా సముద్ర వాణిజ్య శక్తి కేంద్రంగా ఖ్యాతి చెందుతోన్న గుజరాత్లోని పోర్టుల అభివృద్ది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్థిరమైన వృద్ది, చురుకైన విధాన మద్దతు, ప్రపంచస్థాయి పోర్టు కార్యకలాపాలతో గుజరాత్లోని ఓడరేవులు ప్రాంతీయ అభివృద్దిని నడిపించడమే కాకుండా భారతదేశం మొత్తం వాణిజ్య, లాజిస్టిక్ స్వరూపాన్ని తీర్చిదిద్దడంలో పరివర్తనాత్మక పాత్ర పోషిస్తున్నాయి. ఈ పోర్టుల ద్వారా రికార్డు స్థాయిలో సరుకు రవాణా గుజరాత్ సముద్రయాన నాయకత్వాన్ని బలోపేతం చేస్తోంది. గుజరాత్ ప్రభుత్వం తన సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగపరుచుకుంటూ మరిన్ని భారీ ఎత్తున పోర్టుల అభివృద్ది పనులను వేగవంతం చేస్తోంది. గుజరాత్ మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో 35,000 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో సరికొత్త గ్రీన్ఫీల్డ్ పోర్టులు, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ప్రస్తుతం గుజరాత్ వార్షిక పోర్టు సామర్థ్యం 600 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉండగా, దీనిని విజన్ 2047 నాటికి 3,000 మెట్రిక్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓడరేవు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, పారిశ్రామిక విస్తరణ ప్రోత్సహించడం, వాణిజ్య పోటీతత్వాన్ని పెంచడం ద్వారా భారతదేశపు అగ్రగామి సముద్ర వాణిజ్య కేంద్రంగా పటిష్టపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గుజరాత్ ఆర్థిక వ్యూహంలో సముద్ర రంగ అభివృద్ది ఒక కీలకమైన స్తంభంగా నిలుస్తుందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ
1: 21వీ సదీ కే ఇస్ కాలఖండ్ మే భారత్ కా మెరిటైమ్ సెక్టర్ తేజ్ గతి ఔర్ ఊర్జా కే సాథ్ ఆగే బడ్ రహా హై. ఖాస్కర్ సాల్ 2025 భారత్ కే మెరిటైమ్ సెక్టర్ కే లియే బహుత్ అహమ్ సాల్ రహా హై. పెహ్లీ బార్ కిసీ ఇండియన్ పోర్ట్ నే మెగావాట్ స్కేల్ ఇండిజినియస్ గ్రీన్ హైడ్రోజన్ ఫెసిలిటీ షురూ కీ హై ఔర్ యే ఉపలబ్ధి హమారే కాండ్లా పోర్ట్ నే హాసిల్.
0: కొమరిన్ ప్రాంతం నుంచి మరట్వాడా వరకు ఉన్న ద్రోణి తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్పై దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో రేపు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది. అదేవిధంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. జనగణన 2వ దశను అత్యంత నాణ్యతతో, ఖచ్చితత్వంతో, నిర్ణీత కాల వ్యవధిలో విజయవంతంగా నిర్వహించాలని భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నాయర్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు నిర్వహించిన జనగణన 2027 జనాభా గణనపై రాష్టస్థాయి ప్రధాన జనగణన అధికారుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ

0: 34% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. జంతరమంతరస్థలే శ్వస్తన ప్రతిషేధ ప్రదర్శనార్థం దిల్ల్యారక్షిబలేన ప్రత్యాఖ్యాతా అనుమతిః. అద్య రాత్రి నవవాదనాత్ దిల్ల్యాః 57 మెట్రో స్థానకాని పిహితాని భవిష్యంతి. శ్వః ప్రాతః 4 వాదనతః అపరాహ్నే 2 వాదనం యావత్ నవదిల్లీ హజరత్ నిజాముద్దీన్ స్థానకయోః ఆగమ్యమాణాని సర్వాణ్యపి డాకద్రుతగామి రేలయానాని ఉద్గమస్థానాదేవ నిరస్తీకృతాని. భారత్ ఇథియోపియా సామరిక సంధి సామూహిక మూల్యేషు దక్షిణ దక్షిణ ఐక్యభావే చ ప్రతిష్ఠితః ఇతి విదేశమంత్రిణః డాక్టర్ ఎస్ జయశంకరస్య ప్రతిపాదనం. విదేశమంత్రాలయేన స్పష్టీకృతం యత్ పం ప్రక్రియా నిలంబనం H-1B వీసా వైధతాం న బాధతే. అపి చ క్రికెట్ క్రీడాయాం రాంచీ నగరే భారత వెస్టిండీస్ దళయోః మధ్యే 2020 అంతారాష్ట్రీయ ప్రతిస్పర్ధా అద్య సాయం ఆయోజిష్యతే. అథ వార్తాః విశదీకృత్య. దిల్లీ ఆరక్షిబలేన శ్వః జంతరమంతరస్థలే సీజేపీ ఇత్యనేన ఆయోజయితుం నిశ్చితస్య ప్రస్తావిత విరోధ ప్రదర్శనస్య అనుమతిః అద్య ప్రత్యాఖ్యాతా. అద్య ప్రాతః కాలే నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయంతీ దిల్లీ ఆరక్షిబలస్య సంయుక్తాయుక్త నూపుర ప్రసాదః అవోచత్ యత్ జంతర్మంతరస్థలే ప్రతిషేధ సభానాం అథ అన్య కార్యక్రమాణాం ఆయోజనాయ 10 దివసేభ్యః పూర్వమేవ ఆవేదనపత్రం సమర్పణీయం. సంయుక్త ఆరక్ష్యాయుక్తయా స్పష్టీకృతం యదనేన సమూహేన పూర్వమపి అస్మిన్ స్థలే విరోధ ప్రదర్శనాయ అనుమతిః లబ్ధా ఆసీత్. కిందు తైః నిర్ధారితానాం మార్గదర్శికానాం అథ చ సమర్పితానాం ఆశ్వాసనపత్రాణాం అనుపాలనం న కృతం. సాన్యరూపయత్ యత్ వర్తమాన శాంతి వ్యవస్థాం లోకసురక్షాం అథ చ నవదిల్లీక్షేత్రస్య యాతాయాత నియమనం దృష్ట్వా అనుమతి నిషేధస్య అయం నిర్ణయః.
2: 7 తారీఖ కో ఇన్హోనే ఏక్ అప్లికేషన్ దియా థా నయీ దిల్లీ డిస్ట్రిక్ట్ మే జిస్మే ఉన్హోనే ఏక్ ఇంటిమేషన్ దియా హై కి వో 10 తారీఖ కో ప్రదర్శన్ కర్నే ఆ రహే హై అకౌంటబిలిటీ ఆఫ్ సీఈసీ కే రిగార్డింగ్. ఇస్ ఇంటిమేషన్ పర్ గౌర్ కియా గయా ఔర్ ఇస్కో కన్సిడర్ కర్తే హువే ఆగే దేఖా గయా కి నహీ యే బహుత్ హీ కమ్ సమయ మే పహలే తో ప్రాప్త్ హువా హై జో హమారీ లేట్ డౌన్ గైడ్ లైన్స్ హై కి హమే ధర్నా కే 10 దిన్ పహలే సే యే చాహియే హోతా హై ఔర్ వో నహీ థా.
1: నూపుర ప్రసాదేన అగ్రె ప్రతిపాదితం యత్ క్షేత్రేస్మిన్ లోక సురక్షాయై వ్యవస్థారక్షణాయ భారతీయ నాగరిక సురక్షా సంహితాయాః 63-శతమితి ధారాయాః అంతర్గతం నిషేధాజ్ఞా ప్రవృత్తా. సంయుక్తాయుక్తయా సచేతితం యత్ విధి నియమ ఉల్లంఘీ కారిణః కస్యాపి జనస్య విరుద్ధం దిల్ల్యారక్షిబలేన సముచితం వైధానికం కార్యాచరణం విధాస్యతే. దిల్లీ మెట్రో రైల నిగమేన సూచితం యత్ రాష్ట్రీయ రాజధాని క్షేత్రే సురక్షాదృష్ట్యా అద్య రాత్రౌ 9 వాదనతః శ్వః యావత్ మధ్య దిల్ల్యాః 57 మెట్రో స్థానకాని పిహితాని భవిష్యంతి. ఏతేషు పిహితేషు స్థానకేషు రాజీవ్ చౌక్, లోకకల్యాణ మార్గ, కేంద్రీయ సచివాలయ, జనపథ, పటేల్ చౌక్, నవదిల్లీ, సేవాతీర్థ అథ చ మండీ హౌస్ ప్రభృతీని ప్రముఖ స్థానకాని సమ్మిళితాని సంతి. నిగమేన స్పష్టీకృతం యత్ నవదిల్లీ మెట్రో స్థానకం విహాయ అన్యేషు సర్వేషు సంబద్ధ స్థానకేషు మెట్రో పరివర్తనస్య సువిధ పూర్వవత్ ఉపలభ్యా భవిష్యతి. మెట్రో ప్రశాసనేన ఉక్తం యత్ స్థానక పిధానస్య అయం నిర్ణయః అగ్రిమ సూచనాం యావత్ ప్రభావిత్వేన స్థాస్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం స్వనివాసస్థాని 26-ద్విసహస్రతమస్య విశ్వ కౌశల ప్రతిస్పర్ధాయాః భారతీయ యువ విజేతృభిః సహ సంభాషణం కృతవాన్. సామాజిక పటలీయ సందేశే ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ అస్మిన్ జాగతిక ఆయోజనే భారతీయ యువానః దీప్తిమంతః అభవన్. సహ సంపూర్ణేన దళేన సహ సంవాదం విహితవాన్ అథ చ तेषां उत्कृष्ट प्रदर्शनाय

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా లయ విన్యాసం. శ్రీ బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మ గారి మృదంగ లయ విన్యాసం వింటారు.

0: ఇంతవరకు శ్రీ బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మ గారి మృదంగ లయ విన్యాసం విన్నారు. సాయం సమీరం కార్యక్రమంలో తదుపరి అంశం వికాసం. వికాసం శీర్షికన స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ అనే అంశంపై కొన్ని వివరాలు జి నందినీదేవి గారు అందిస్తారు.
1: అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ గురించి తెలుసుకుందాం. స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ అనేది భారతదేశంలో సముద్ర తీరాలను శుభ్రపరచడానికి, సముద్ర పర్యావరణాన్ని రక్షించడానికి చేపట్టిన ఒక దేశవ్యాప్త తీర ప్రాంత పరిశుభ్రత మరియు అవగాహన ఉద్యమంగా చెప్పుకోవచ్చు. మన దేశానికి సముద్రం కేవలం నీటి విస్తీర్ణం మాత్రమే కాదు, అది మన జీవన విధానంలో, ఆర్థిక వ్యవస్థలో, పర్యావరణంలో ఎంతో ముఖ్యమైన భాగం. సముద్రం మనకు ఆహారాన్ని అందిస్తుంది, మత్స్యకారులకు జీవనోపాధిని ఇస్తుంది, వాణిజ్యానికి మార్గాన్ని కల్పిస్తుంది. అంతేకాదు, సముద్ర జీవ వైవిధ్యానికి అది ఒక పెద్ద నిలయం. అలాంటి సముద్రాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచడం మన అందరి బాధ్యత. ఈ ఆలోచనలోనే స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ అంటే క్లీన్ కోస్ట్ సేఫ్ సీ అనే ప్రజా అవగాహన కార్యక్రమానికి ప్రాధాన్యత వచ్చింది. సముద్ర తీరాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, బాటిళ్లు, పాలిథిన్ కవర్లు, ప్యాకేజింగ్ వ్యర్థాలు, చేపల వలలు వంటి చెత్త సముద్ర పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. మనం తీరంలో పడేసిన చిన్న ప్లాస్టిక్ ముక్క కూడా చివరకు సముద్రంలోకి చేరవచ్చు. అక్కడ అదే సముద్ర జీవులకు ప్రమాదంగా మారుతుంది. చేపలు, తాబేళ్లు, సముద్ర పక్షులు, డాల్ఫిన్లు వంటి అనేక జీవులు ప్లాస్టిక్ వ్యర్థాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్నిసార్లు అవి ప్లాస్టిక్ను ఆహారంగా భావించి మింగేస్తాయి. మరికొన్ని సందర్భాల్లో వలలు ప్లాస్టిక్ తాళ్లు వంటి వ్యర్థాల్లో చిక్కుకుంటాయి. అందుకే స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ కార్యక్రమంలో ప్రధానంగా ప్రజల్లో సముద్ర పరిశుభ్రతపై అవగాహన పెంచడం, తీర ప్రాంతాలను శుభ్రపరచడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, సముద్ర కాలుష్యాన్ని నియంత్రించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సంవత్సరం తీర ప్రాంతాల్లో నిర్వహించే శుభ్రత కార్యక్రమాల్లో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు, మత్స్యకారులు, ప్రభుత్వ విభాగాలు, పర్యాటకులు ఇలా అనేక వర్గాలు పాల్గొంటాయి. ఇలాంటి కార్యక్రమాలు ఒకరోజు శుభ్రతా కార్యక్రమంగా కాకుండా నిరంతర ప్రజా ఉద్యమంగా మారాలి. మన దేశానికి వేల కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉంది. ఈ తీర ప్రాంతాలు పర్యాటకానికి మాత్రమే కాదు, మత్స్య సంపదకు, సముద్ర వాణిజ్యానికి, తీర ప్రాంత ప్రజల జీవనోపాధికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే సముద్ర కాలుష్యానికి కారణం కేవలం సముద్రంలోనే జరిగే కార్యకలాపాలు కాదు. మన ఇళ్లు, పట్టణాల నుంచి నదుల ద్వారా అనేక రకాల వ్యర్థాలు చివరకు సముద్రంలోకి చేరుతున్నాయి. మన సముద్రాలు శుభ్రంగా ఉంటేనే సముద్ర జీవులు సురక్షితంగా ఉంటాయి, సముద్ర పర్యావరణ సమతుల్యత కొనసాగుతుంది. సముద్రంలో చెత్త వేయకుండా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుదాం, సముద్ర జీవులను కాపాడుదాం. స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ అనేది కేవలం ఒక కార్యక్రమం కాదు, అది మన సముద్రాల పట్ల మన బాధ్యతను గుర్తు చేసే ఒక ప్రజా ఉద్యమం. సముద్రం మనది, మన తర్వాత తరాలది కూడా. దాన్ని కలుషితం చేసే హక్కు మనకు లేదు, దాన్ని కాపాడే బాధ్యత మాత్రం మనందరిది.
0: జి నందినీదేవి గారు అందించిన స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ అనే అంశం గురించి వికాసం శీర్షికన విన్నారు. ఇప్పుడు బొబ్బిలి పులి సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వింటారు.

సాయం సమీరం కార్యక్రమంలో తదుపరి అంశం ఫిట్నెస్ మంత్ర. శీర్షికన ఈరోజు మనం రోజువారీ జీవితంలో చాలా సాధారణంగా కనిపించే ఒక అలవాటు గురించి మాట్లాడుకుందాం. మనకు జ్వరం వచ్చింది అనుకోండి, వెంటనే ఒక టాబ్లెట్ గుర్తొస్తుంది. ఎప్పుడో మనకు పనిచేసిన మందు ఇదే కదా అని మళ్ళీ వేసుకుంటాం. ఇంట్లో ఎవరికైనా తలనొప్పి వస్తే మనం వాడిన టాబ్లెట్ వాళ్ళకి సరిపోతుందని అనుకుంటాం. ఇంకొంతమంది అయితే ఈ మందు నాకు బాగా పనిచేసింది అని తెలిసిన వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మందు అంటే మనకు నచ్చినప్పుడు వేసుకునే ఒక సాధారణ చాక్లెట్ కాదు, అది మన శరీరంపై ప్రభావం చూపించే ఒక చికిత్స. అందుకే ఏ మెడిసిన్ అయినా, ముఖ్యంగా ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అయితే డాక్టర్ లేదా అర్హత కలిగిన హెల్త్ కేర్ ప్రొఫెషనల్ సలహా ప్రకారం మాత్రమే తీసుకోవడం ముఖ్యం. మరి మందులు వేసుకునేటప్పుడు మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉంటాయి. ఉదాహరణకు, డాక్టర్ రోజుకు ఒక టాబ్లెట్ వేసుకోమన్నారు. ఒకరోజు మనం మర్చిపోయాం, మరుసటి రోజు గుర్తొచ్చిన వెంటనే నిన్నటి టాబ్లెట్ కూడా ఈరోజుది కూడా రెండూ ఒకేసారి వేసుకుందాం అనుకుంటాం. ఇది అన్ని మందులకు సరైన పద్ధతి కాదు. మిస్ అయిన డోస్ విషయంలో ఏం చేయాలనేది మందును బట్టి మారుతుంది. అందుకే మనమే రెండు టాబ్లెట్స్ ఒకేసారి వేసుకోవటం కాకుండా ఆ మెడిసిన్ లేబుల్లో ఉన్న సూచనలు చూడాలి లేదా డాక్టర్ని అడగాలి. ఇంకో కామన్ హ్యాబిట్, మందు త్వరగా లోపలికి వెళ్ళాలి అనుకుని చాలా వేడి నీళ్లతో లేదా చల్లటి నీళ్లతో టాబ్లెట్ వేసుకోవటం, అది కూడా అవసరం లేదు. సాధారణంగా టాబ్లెట్లను సాధారణ ఉష్ణోగ్రతతో ఉన్న నీటితో తీసుకోవటం మంచిది. అయితే కొన్ని మెడిసిన్లకు ప్రత్యేకమైన సూచనలు ఉండొచ్చు, అందుకే మెడిసిన్ లేబుల్ లేదా డాక్టర్ అడ్వైజ్ని ఫాలో అవ్వాలి. మరికొందరు టాబ్లెట్ను నీటిలో వేసి కరిగించి తాగుతారు లేదా టాబ్లెట్లను పగలగొట్టి వేసుకుంటారు. ఇది కూడా ప్రతి టాబ్లెట్కు సరైన పద్ధతి కాదు. కొన్ని టాబ్లెట్లను హోల్గా మింగాలి, కొన్ని టాబ్లెట్లను పగలగొట్టకూడదు. ముఖ్యంగా స్పెషల్ కోటింగ్ ఉన్నా లేదా స్లో రిలీజ్

0: మెడిసిన్స్ విషయంలో మరింత జాగ్రత్త అవసరం. అందుకే ఒక సింపుల్ రూల్ గుర్తుంచుకోండి, టాబ్లెట్ మనదే అయినా నిర్ణయం మనదిగా ఉండకూడదు. ఇంతవరకు ఆరోగ్యం కోసం చిన్న చిన్న మార్పులు అనే అంశాన్ని ఫిట్నెస్ మంత్ర శీర్షికన విన్నారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: ఇప్పుడు చిరునవ్వుతో సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో ముందుగా ఉత్తరాంధ్ర ముఖ్య పంటలలో పంట దిగుబడులను ప్రభావితం చేస్తున్న రైతుల యాజమాన్య పద్ధతులు అనే అంశంపై వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ నీలవేణి గారితో పరిచయకర్త ఎస్ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి తదుపరి అంశంగా జానపద గీతం వింటారు. తరువాత విశాఖపట్నం తీర ప్రాంతంలో మత్స్య వనరుల లభ్యతపై భారతీయ మత్స్య పరిశోధన సంస్థ అందిస్తున్న వివరాలు వింటారు. ఈ వివరాలు ఫిషరీస్ సైంటిస్ట్ శ్రీ జీవీఏ ప్రసాద్ గారు అందిస్తారు. చివరగా వ్యవసాయ సమాచారం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్రం సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలే, 9:30 స్వరమాలిక, 10:00 ఆపాత మధురాలు తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. రేపటి ప్రసారాల్లో 6:00 దేశభక్తి గీతం కార్యక్రమంలో జయ జయ హే భారతి బృందగానం వింటారు. రచన శ్రీ హరే రామ ఆచార్య, సంగీతం శ్రీ బిఏ నారాయణ. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గద్యం కీర్తనలు వింటారు. 6:30 చింతన కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత శ్రీ అక్కినపల్లి రాధాప్రసాదరావు. 6:35 పొలం పనులు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాట ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వివరాలు వింటారు. అలాగే ప్రముఖ నవల రచయిత ఆర్కే నారాయణ్ గారి జయంతి, ప్రముఖ సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. తర్వాత అంశంగా కవన విజయం సమస్య పూరణం వింటారు. నిర్వహణ శ్రీ రామ్ భట్ల నృసింహ శర్మ. అలాగే పుష్పాంజలి సమాచారవాణి కార్యక్రమాలు కూడా ఉంటాయి. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ శ్రీ ఐ సుబ్బారావు అందించనున్నారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు. వయలిన్ డాక్టర్ ఏ కన్యాకుమారి, మృదంగం శ్రీ కెవి ప్రసాద్, ఘటం శ్రీ టీవీ వాసన్. 10:00 ప్రపంచ వార్తల వారాంతపు సమాహారం వసుధైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ కెఎల్ఎన్ మూర్తి పాడిన లలిత గీతాలు వింటారు. కీబోర్డ్ శ్రీ కె హరి, తబలా శ్రీ జె రామ్మూర్తి. 1:33 మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం మహిళా వాణి. 2:31 సైనిక్ మాధురి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ డాక్ దివాస్ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సాయంత్రం ప్రసారం 5:00 యువవాణితో మొదలు, 6:30 సాయం సమీరం, 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఎర్నియాలో నేపథ్యంలో ఉత్తర కోస్తా జిల్లాలలో రబీ పంటల ప్రణాళిక అనే అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంకు చెందిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి గౌరీ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. కార్యక్రమంలో జానపద గీతాలు, జింగిల్, వ్యవసాయ సమాచారం కూడా ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 దార్శనిక భారత్ ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:00 సెంట్రల్ మ్యూజిక్ యూనిట్ వారి ఆధ్వర్యంలో నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్ కార్యక్రమంలో అర్చన జి ఉపాధ్యాయ గాత్ర కచేరీ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపటి ప్రసార విశేషాలు.

0: తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, కొత్త సాంకేతికతలకు అనుగుణంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలోని తన నివాసంలో వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ షాంఘై 2026లో పాల్గొన్న టీమిండియా ప్రతినిధులతో సంభాషిస్తూ ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు వారిని అభినందించారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, తమ అనుభవాలు సలహాలతో దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పడాలని కోరారు. అలాగే వారు నైపుణ్య అభివృద్దికి రాయబారులుగా మారాలని పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ది కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన వివరించారు. ఐఐటీలు ఐఐఎంలతో సమానంగా నైపుణ్య శిక్షణ సంస్థల ప్రాముఖ్యత కూడా ఉంటుందని పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ వ్యవస్థను మరింత మెరుగుపరచడంలో ప్రభుత్వానికి సహాయపడేందుకు తమ అనుభవాలు సలహాలు పంచుకోవాలని కూడా యువతను కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. అలాగే స్టార్లింక్ లైసెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వైఖరిని ఆయన విమర్శించారు. స్టార్లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్ శాట్, వన్ వెబ్ అనే 3 కంపెనీలు శాట్కామ్ లైసెన్స్లను పొందాయని తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన 10వ ఎడిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సదస్సులో మాట్లాడుతూ సింధియా, విధానపరమైన మార్గదర్శకాలు ఖరారైన తర్వాత రాబడి పంపకం పద్దతిలో కంపెనీలకు స్పెక్ట్రంను కేటాయించనున్నట్టు వెల్లడించారు. నిర్దేశిత భద్రతా నిబంధనలు, ఇతర నియంత్రణ అవసరాలను వ్యక్తిగతంగా పూర్తి చేసిన తర్వాత శాట్కామ్ ఆపరేటర్లు సేవలు ప్రారంభించడానికి అనుమతిస్తామని చెప్పారు. కస్టమర్లకు రకరకాల సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని, స్వేచ్ఛా మార్కెట్లో తమకు నచ్చిన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులదేనని మంత్రి పేర్కొన్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్యసలీల శ్రీవత్సవ తెలిపారు. న్యూఢిల్లీలో డిజిటల్ ఆరోగ్య వనరులపై నిర్వహించిన 5వ జాతీయ శిక్షణ సదస్సులో ఆమె ప్రసంగించారు. జ్ఞానం, సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తేవడంలోనూ, వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలోనూ జాతీయ వైద్య గ్రంథాలయం ఎంతో కీలకమని పుణ్యసలీల చెప్పారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లోని అన్ని వైద్య కళాశాలలకు డిజిటల్ వైద్య వనరులు విస్తరించాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే వివిధ సంస్థల మధ్య జ్ఞాన మార్పిడిని సులభతరం చేయడం ద్వారా, ఉత్తమ వైద్య గ్రంథాలయ పద్ధతులు అవలంబించడం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకత్వం, మద్దతు అందించాల్సిన ప్రాముఖ్యత ఉందన్నారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు సూరత్లో జౌళి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపార ప్రముఖులు ఆయనకు వివిధ వినతి పత్రాలు సమర్పించారు. అలాగే దేశంలోని ప్రముఖ విస్కోస్ డిస్టిబ్యూటర్లు, మార్కెట్ డెవలపర్ల డైరెక్టర్లతో కూడా మంత్రి సమావేశమయ్యారు. సాంకేతికతను ఒడిసిపట్టడం, ఉపాధి కల్పన, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధి, గ్రామీణ ఉపాధి, భవిష్యత్తుపై ప్రధానంగా చర్చించారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహారాల దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి, అలాగే ప్రమాదాలు, వాహనాలు, బీమా రికార్డులను సులభంగా పంచుకోవడానికి వీలుగా వాహన్, సారథి, ఈడార్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాబేస్లను 4 వారాల్లోగా అనుసంధానించాలని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ప్రమాద డేటాను ఎటువంటి ఆలస్యమూ లేకుండా ఈడార్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ అనుసంధానం వల్ల హిట్ అండ్ రన్ కేసులు పీఎం రాహత్ పథకం కూడా కవర్ అవుతాయి. దీని ద్వారా ముందస్తు ప్రమాద సమాచారం బీమా కంపెనీలకు చేరుతుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అఫిడవిట్ల ద్వారా తమ నివేదికలు సమర్పించాలి. కాగా కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు గాను కొంతమంది బీమా కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్లకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, టాలెంట్ మొబిలిటీ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో విలువను చేకూరుస్తుందని చెప్పారు. ఇది భారతీయులకు అవకాశాలను సృష్టించడంతో పాటు అత్యాధునిక ప్రతిభ, ఆవిష్కరణలు, పరిశోధనలు, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగాల సృష్టిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా సమానంగా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. కొన్ని కంపెనీలను పీఈఆర్ఎం కార్యక్రమం నుండి అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేయడం వల్ల ఇప్పటికే ఉన్న H1B వీసాల చెల్లుబాటుపై లేదా వీసా హోల్డర్లు వారిపై ఆధారపడిన వారి హోదాపై నేరుగా ఎటువంటి ప్రభావమూ పడదని జైస్వాల్ తెలిపారు. అయితే ప్రభావితమైన కంపెనీల్లో అర్హులతో ఉద్యోగుల శాశ్వత నివాస గ్రీన్ కార్డ్ ప్రక్రియపై ఈ నిర్ణయం కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
2: We are aware of the US Department of Labor's decision concerning the permanent labor certification program that is PERM for certain companies. It should be noted that PERM is distinct from the H1B visa program. The suspension of PERM application does not by itself affect the validity of H1B visas or the status of H1B visa holders and their dependents. Though there could be some impact on the permanent residency or green card process of eligible employees of the affected companies.
1: సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని రియాద్లోని భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. అక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలను లేదా వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయవద్దని భారత పౌరులను కోరింది. ప్రవాసీ భారతీయ సహాయతా కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని పేర్కొంది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీలో జరుగుతున్న 2వ టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ను ఎంచుకుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు

0: ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పల్లె సీమలు.

0: కార్యక్రమంలో ముందుగా ఉత్తరాంధ్ర ముఖ్య పంటలలో పంట దిగుబడులను ప్రభావితం చేస్తున్న రైతుల యాజమాన్య పద్ధతులు అనే అంశంపై వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ నీలవేణి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: మనకి పంట దిగుబడులను గనక మనం గమనించుకున్నట్లయితే వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ రైతులకు ఉన్నటువంటి అవగాహన బట్టి పంట దిగుబడులు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇతర మరి వ్యవసాయ మండలాలతో పోల్చుకున్నట్లయితే ఉత్తరాంధ్ర మండలాల్లో ముఖ్యంగా మనకి వ్యవసాయ దిగుబడులు కాస్త తక్కువని చెప్పాలి. దానికి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా సరే వాతావరణ పరిస్థితులు కానీ ఉన్నటువంటి వనరులు కానీ భూసారం కానీ మనం మార్చలేదు కాబట్టి అకస్మాత్తుగా రైతులు చేసేటువంటి యాజమాన్య పద్ధతులు గనక సరి అయినవి అయితే మనము అవకాశం ఉన్నంతవరకు దిగుబడులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. మరి దానికి సంబంధించి మన ఉత్తరాంధ్ర జిల్లాలలో ప్రధానంగా పంట దిగుబడులను ప్రభావితం చేస్తున్నటువంటి రైతులు పాటిస్తున్నటువంటి యాజమాన్య లోపాలు ఏంటి, వాటిని ఏ విధంగా సవరించుకుంటే దిగుబడులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, దాని మీద ఎలాంటి అవగాహన ఇస్తే బాగుంటుంది అనేటువంటి విషయం సంబంధించి ఆముదాల వలసలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలో విస్తరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఎస్ నీలవేణి గారిని అడిగి మనం తెలుసుకుందాం. డాక్టర్ నీలవేణి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ప్రధానంగా ఉత్తరాంధ్రలో మరి ఇతర వ్యవసాయ మండలాలతో పోల్చుకుంటే ఇక్కడ దిగుబడులు అనేవి కాస్త తక్కువ అంటారు, నిజమేనా? దానికి కారణాలేంటి?
2: నిజమేనండి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం భారతదేశ అభివృద్ధిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 62 లక్షల హెక్టేర్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అందులో ఉత్తర కోస్తా జిల్లాలో చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో సుమారుగా 6 లక్షల హెక్టేర్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు చేయబడుతుంది. ముఖ్యంగా మనకి ఈ 6 లక్షల 4 లక్షల హెక్టేర్ల పైగా వరి ప్రధానమైనటువంటి పంట. వరితో పాటు మొక్కజొన్న, చిరుధాన్యాలు, అపరాలు, పెసర, మినుము మరియు నూనె గింజలు, వేరుశనగ, నువ్వులు, కొద్దిగా ప్రొద్దుతిరుగుడు, అదేవిధంగా చెరకు, ఇంకా ఇతర పంటలు పండిస్తున్నారు. అయితే మనకి మిగిలిన జిల్లాలతో పోలిస్తే మన శ్రీకాకుళం, విశాఖపట్నం మరియు విజయనగరం జిల్లాల్లో దిగుబడి తక్కువగానే వస్తుందండి. ప్రధానమైనటువంటి కారణం అందరికీ తెలిసిందే, కార్బన శాతం. నేలలో కార్బన శాతం తక్కువగా ఉండడం వల్లే మనకి ప్రధానంగా మనం వేరే జిల్లాలతో పోటీ పడలేము. కానీ వీటితో పాటు రైతులోని యాజమాన్య లోపాలు కూడా ఇంకొక ప్రధానమైనటువంటి కారణం. ఈ దిగుబడులు తక్కువగా రావడానికి రైతుల యొక్క యాజమాన్య లోపాలు కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అండి.
1: నీలవేణి గారు, మీరు అన్నట్టుగా కార్బన శాతం తక్కువగా ఉంది అన్నారు. మనము రైతుల యాజమాన్య లోపాల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా కార్బన శాతం తక్కువ ఉండటానికి ఏ భౌగోళిక కారణాలు ఏదన్నా ఉన్నాయా?
2: భౌగోళిక కారణాలంటే ఇది మనకి శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాలో తేలికపాటి నేలలండి. తేలికపాటి నేలలు అవ్వడం వల్ల అంటే దీంట్లో కార్బన్ శాతం తక్కువగానే ఉంటుంది. 0.5, 0.6 అలానే ఉంటుంది కార్బన్ శాతం. ఒకటి కంటే తక్కువగా ఉంటుంది, ఒకటి సుమారుగా దగ్గరలో ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటంటే అన్ని పోషకాలు మొక్కకి సరిగ్గా మనకి కావలసినంత అవసరమైనటువంటి పరిమాణంలో ఉండవు. దీనికి కూడాను మనం పెంచుకోవచ్చు. మనకి ఈ కార్బన్ శాతాన్ని పెంచుకోవడానికి కూడా చాలా ప్రక్రియలు ఉన్నాయి.

దాంట్లో ప్రధానంగా ఏంటంటే పచ్చిరొట్ట వాడుకోవడం, అలసందలు, కట్టె జనుము, జీలుగ ఇటువంటి పచ్చిరొట్టను మనం వాడుకోవడం వల్ల పంటకు ముందల వేసుకొని దాన్ని ఒక 45 నుంచి 55 రోజుల లోపల పంట ముందల కలీదున్నేసుకోవడం వల్ల భూమి యొక్క సారాన్ని మనం చాలా చక్కగా పెంచుకోవచ్చు.

0: అవునండి. వరిలో తక్కువ దిగుబడి రావడానికి ఉన్నటువంటి రైతు పరంగా యాజమాన్య లోపాలు, కొన్ని సమస్యలు గుర్తించడం జరిగింది. దాంట్లో ఏంటంటే మనం మొదటగా చూసుకుంటే నేల సాగుకి, సాగు పరిస్థితులకి అనువైనటువంటి రకాలను ఎంచుకోకపోవడం. ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకి ముంపుకు తట్టుకునే ఏరియా ప్రాంతం ఉంటే ఆ ముంపుకు తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. వరిలో చూసేసరికి శ్రీకాకుళం సన్నాలు ఆర్జిఎల్ 2537 అనే రకము, ఇది సన్నబియ్యమే, ఇది కూడాను బాడవ మషూరి అని, అదేవిధంగా ఇంద్ర అని, అమర అని, ఇటువంటి రకాలు నీటి ముంపుకు ఎక్కువగా తట్టుకునే రకాలు. సో వీటిని ఎంచుకోవడం వల్ల రైతు కొద్దిగా ముంపుకు తట్టుకొని అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దీని మీద కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలస నికరా అనే పథకం కింద కొన్ని గ్రామాలను ఎంచుకొని దాంట్లో కొంత ఈ శ్రీకాకుళం సన్నాలతో పాటు కొన్ని ఇంద్ర అనే రకము, అమర అనే రకము ప్రథమ శ్రేణి పరిశీలన క్షేత్రాలు నిర్వహించి దాంట్లో రిజల్ట్ని మనము చాలా ఎక్కువ మంది రైతులకు అవగాహన కూడా కలుగజేయడం జరిగింది. ఇప్పుడు ఇంద్ర, అమర అనే రకము, శ్రీకాకుళం సన్నాలు అనే రకం చాలా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి.
1: ఇకపోతే ఇంకా ఏదన్నా ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులు మార్చుకోవాల్సినవి కానీ లేకపోతే ఇంకా మెరుగుపరచుకోవాల్సినవి ఉన్నాయా?
0: ఇంకా చూస్తే అవగాహన లోపాల్లో చూసుకుంటే, యాజమాన్య లోపాల్లో చూసుకుంటే విత్తన శుద్ధి చేయకపోవడం అన్నది కూడాను చాలా ప్రాధాన్యత ఉంది విత్తన శుద్ధికి. కానీ ఎక్కువ ఎన్నో ఏళ్ల నుంచి మనం చెప్తున్నాను, ఈ విత్తన శుద్ధి మాత్రం చూస్తే కానీ నమ్మరు రైతులు. అంటే ఈ విత్తన శుద్ధి చేయడం వల్లే ఇంత దిగుబడి వస్తుందా అని అనుకుంటారు. కానీ మనకి పంట తొలి దశలో ఒక నెల రోజుల వరకు విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధులు, తెగుళ్ళు, అదేవిధంగా పురుగులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. వరిలో ఎక్కువగా ఏంటంటే తెగుళ్ళు, ఈ విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళు కొన్ని వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే మాత్రం మనం ఖచ్చితంగా కార్బండిజమ్ అనే మందుతోని విత్తన శుద్ధి చేసుకోవడం, లేదా సూడోమోనాస్ జీవకాలతో కానీ విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఒక నెల రోజుల వరకు పంటని మనం తెగుళ్ళ బారి నుంచి కాపాడుకోవచ్చండి.
1: ఇకపోతే వరిలో ముఖ్యంగా నాట్లు వేసేటప్పుడు మరి శాస్త్రవేత్తలు రకరకాలైనటువంటి సూచనలు సలహాలు చేస్తూ ఉంటారు, కానీ రైతు సోదరులు, రైతు కూలీలు వాళ్ళకి అలవాటు ప్రకారం చేసుకుంటూ ఉంటారు. నాట్లు వేసేటువంటి ప్రక్రియలో గనక కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే దిగుబడులు పెంచడం కానీ లేకపోతే పురుగు పుట్టడం తగ్గించుకొని ఖర్చు తగ్గించుకోవడానికి కానీ అవకాశాలు ఉన్నాయా?
0: ఖచ్చితంగా అండి. మనం నాట్లు వేసేటప్పుడు కూడాను ఏ రకానికి ఎంత నారు, దాంట్లో మన ప్రధాన పొలంలో ఎన్ని నాట్లు ఉండాలి చదరపు మీటర్కి అనేది రైతులు దృష్టిలో పెట్టుకొని నాటించుకోవాలండి. స్వల్పకాలిక రకాలైతే మనకి ఖరీఫ్లో కనుక అయితే 45 నుంచి 55 వరకు ఉండాలి విధిగా. అదే మధ్యకాలిక రకాలు కనుక అయితే ఇంకొద్దిగా తక్కువ ఉండొచ్చు. అదే దీర్ఘకాలిక రకాలు అయితే 30 నుంచి 33 వరకు చదరపు మీటర్కి మనకి ఉండేటట్లు చూసుకోవాలి కుదుళ్ళు. అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి సరైన మొక్కల సాంద్రత ఉండడం వల్లే కదా మనం దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నాటే విధానం కూడాను కరెక్ట్గా ఉండడము, అదేవిధంగా లైన్ సోయింగ్ అన్నది కూడాను సరిగ్గా వరుసలలో విత్తుకోవడం అన్నది మన శ్రీకాకుళం జిల్లాలో అలవాటు అవ్వట్లేదు. పొడి ఎదలో అయినా కూడా సీడ్ డ్రిల్స్తో కానీ, దమ్ము ఎదలో గనక అయితే డ్రమ్ సీడర్ ద్వారా కానీ, నాట్లు వేసుకునేటప్పుడైతే ఇప్పుడు యంత్రాలు, ఉడుపు యంత్రాలు, MSRA మెకనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అనే వచ్చింది, దాంతో ద్వారా కానీ లైన్ సోయింగ్ చేయడం, లేదా బెంగాల్ ఉడుపు అని ఒకటి వచ్చింది, ఆ విధంగా కానీ ఏ విధంగానైనాను లైన్ సోయింగ్ వరుసలలో విత్తుకోవడము, నాటుకోవడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతి. ఎందుకంటే అన్ని మొక్కలకి సమానంగా వెలుతురు, గాలి అందాలన్నాను, ఇచ్చినటువంటి పోషకాలు అన్నిటికీ సమానంగా అందాలంటే మాత్రం ఈ లైన్ సోయింగ్ అనేది రైతులు విధిగా పాటించాలి. అది చాలా ముఖ్యమైనటువంటి పని. పురుగులు తెగుళ్ళను మనం యాజమాన్యం చేయాలన్నా కూడా ఈ లైన్ సోయింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. లేతనారు నాటడం కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ అండి. ఎందుకంటే ముదురునారు నాటడం అనేది శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా నాటడం అనేది చాలా పరిపాటుగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే లేతనారు నాటడం వల్లే పిలకలు ఎక్కువగా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి లేతనారు అదేవిధంగా వరుసలలో వేయడం అన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతి అండి.
1: ఇకపోతే రైతు సోదరులకు ముఖ్యంగా కూలీల ఖర్చు ఈ కలుపుతో అవుతూ ఉంటుంది. మరి కొంతమంది రైతు సోదరులు కలుపు రసాయనాలు వాడుతూ ఉంటారు, వాటి మీద సరిగ్గా అవగాహన లేక పంట నష్టపోతూ ఉంటారు. కలుపు యాజమాన్యంలో రైతు సోదరులు మార్చుకోవాల్సినటువంటి యాజమాన్య మెలకువలు ఏదన్నా ఉన్నాయా?
0: అవునండి. మనకి ఇక్కడ ఎద, నాట్లు రెండు రకాలుగా ఉంటాయి. ఎదలో అయితే కలుపు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది, నాట్లలో కూడా ఉంటుంది. మనకి ఎదలో కానీ నాట్లలో కానీ చూసుకుంటే ఇప్పుడు నేరుగా వరి విత్తే విధానంలో కలుపు యాజమాన్యం అనేది చాలా కీలకమైనటువంటి అంశము. ఎందుకంటే అక్కడ మనకు సరైన పదునుండదు, అదేవిధంగా కలుపు సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే దీంట్లో మనం వరి నేరుగా విత్తే విధానంలో

0: కలుపు యాజమాన్యం బట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. విత్తనాలు వెదజల్లిన వెంటనే భూమిలో పదును ఉన్నప్పుడు పిండి మితాలిన్ ఎకరానికి 1 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి మనం విత్తనం పుట్టక ముందలే నీటుగా పిచికారీ చేసుకోవాలి. లేదా పైరిజో సల్ఫ్రాన్ ఇథైల్ ఇది 80 గ్రాములు ఎకరానికి, లేదా ప్రిటిలా క్లోరు 400 మిల్లీలీటర్లు ఎకరానికి. ఇది ఏదైనాను 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పదునున్నప్పుడు పిచికారీ చేసుకోవడం వల్ల సమర్థవంతంగా తొలి దశలోనే కలుపుని నివారించుకోవచ్చు. అదేవిధంగా విత్తిన 20 నుంచి 25 రోజులకి అన్ని రకాల కలుపు నివారణ కోసం అని చెప్పి మనం బిస్పైరిబ్యాక్ సోడియం 80 నుంచి 120 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఏ కలుపు మందు పిచికారీ చేసుకున్నానో మనకి పదును అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా నాట్లు వేసినప్పుడు కూడాను ఆక్సాడయార్జిల్ అనే కలుపు మందును 35 నుంచి 50 గ్రాములు 1 అరలీటర్ నీటిలో కలిపి దాన్ని 20 కేజీలు ఇసుకలో కలిపేసి పలచగా వెదజల్లడం వల్ల మనం చాలా చక్కగా సమర్థవంతంగా కలుపును నివారించుకోవచ్చు. 20 నుంచి 25 రోజులకు అయితే మాత్రం మొదట చెప్పినటువంటి ఈ బిస్పైరిబ్యాక్ సోడియం కానీ లేదా బిస్పైరిబ్యాక్ సోడియం 80 నుంచి 120 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవడం వల్ల కూడాను సమర్థవంతంగా కలుపును నివారించుకోవచ్చు. అదేవిధంగా 2,4-DAMINE salt అనేది కూడాను వీడిమార్ సూపరణ దొరుకుతుంది. అన్ని రకాల కలుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: అంటే ముఖ్యంగా రైతులు పాటించేటువంటి యాజమాన్య లోపాలు ఏముంటాయి సాధారణంగా కలుపు నివారణలో?
0: పదును లేకుండా ఏదో ఒక రకరకాల కలుపు మందులు కలిపేయడం, పదును లేకుండా కలుపు మందును వాడడం, సరైన డోసేజ్ మనం సిఫార్సు చేసిన డోసేజ్ వాడకపోవడం, మోతాదు వాడకపోవడం కూడాను కలుపులో సమస్యలు వస్తాయండి. ఎక్కువగా మోతాదు వాడితే పంటకు ప్రమాదం, తక్కువ డోసేజ్ మోతాదు వాడితే కలుపు మీద సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. అలాగే రకరకాల కలుపు మందులు కలిపి వాడడం కూడా అనేది కూడాను కొద్దిగా సమస్యగా ఉంటుందండి. అందుకని సిఫార్సు చేసినటువంటి కలుపు మందులు, సిఫార్సు చేసిన మోతాదు సరైన సమయంలో వాడడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి.
1: డాక్టర్ నీలవేణి గారు, ముఖ్యంగా మీరు ఈ పంటల్లో ఎలాంటి యాజమాన్య మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయి అనేటువంటి విషయాల్ని రైతులకి చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు. ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: పల్లెసీమలు కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ముఖ్య పంటలలో పంట దిగుబడులను ప్రభావితం చేస్తున్న రైతుల యాజమాన్య పద్ధతులు అనే అంశంపై వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ నీలవేణి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: ఇంతవరకు జానపద గీతం విన్నారు. పల్లెసీమలు కార్యక్రమంలో ఫిషరీస్ సైంటిస్ట్ జీవీఏ ప్రసాద్ గారు అందించే విశాఖపట్నం తీర ప్రాంతంలో మత్స్య వనరుల లభ్యతపై భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ అందిస్తున్న వివరాలు వింటారు.
1: విశాఖపట్నం క్షేత్రీయ భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ సర్వే నౌక మత్స్యదర్శిని ద్వారా గుర్తించబడిన ఆంధ్రప్రదేశ్ తీరంలోని అధిక మత్స్య వనరుల దిగుబడి కలిగిన ప్రాంతాల వివరాలు అందిస్తున్నవారు మత్స్య శాస్త్రవేత్త శ్రీ జీవీఏ ప్రసాద్ గారు.
2: విశాఖపట్నం క్షేత్రీయ భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ యొక్క పరిశోధనా నౌక మత్స్యదర్శిని సెప్టెంబర్ 2026 మాసంలో భారతదేశపు ఎగువ తూర్పు తీరంలోని ఉత్తరాంశం 17 డిగ్రీలు అలాగే ఉత్తరాంశం 18 డిగ్రీల నడుమ అడుగుబాగుపు మత్స్య వనరుల పరిశోధనలు అలాగే అనుశ్రవణం గావించుటకు వినియోగించడమైనది. మత్స్యదర్శిని నౌక సముద్రంలో 15 రోజులు గడిపి 11 రోజుల చొప్పున చేపల వేట కొనసాగించి 43.5 గంటల కాలాన్ని వెచ్చించి సమిష్టిగా 3415 కిలోల చేపలు పట్టుబడ్డాయి. కళింగపట్నం, చింతపల్లి మరియు బావనపాడునందు అధిక మత్స్య వనరులు కలిగిన ప్రాంతములుగా గుర్తించబడ్డాయి. ఒకే వలలో అత్యధిక దిగుబడి 292 కిలోలుగా ఉత్తరాంశం 17 డిగ్రీలు 47.1 నిమిషము రేఖాంశము 84 డిగ్రీల 33.1 నిమిషము బావనపాడు వద్ద క్షేత్రమునందు 41 మీటర్ల లోతు మండలంలో కర్ణగవళ్ళు, కలివిందలు, గొరకలు ఇంకా పారలు ముఖ్య జాతులుగా నమోదయ్యాయి. ఒకే వలలో అత్యధిక దిగుబడి 246 కిలోలుగా ఉత్తరాంశం 18 డిగ్రీల 12.5 నిమిషాలు రేఖాంశము 84 డిగ్రీల 13.9 నిమిషాలు కళింగపట్నమునకు దక్షిణాన క్షేత్రమునందు 46 మీటర్ల లోతు మండలంలో నామాల గులివిందులు, కర్ణగవళ్ళు, ఎర్రనామాల గులివిందులు ఇంకా

0: పారలు అధిక శాతంలో లభించాయి. ఒకే వలలో అత్యధిక దిగుబడి 198 కిలోలుగా ఉత్తరాంశము 18.02 రేఖాంశము 83.57 చింతపల్లికి దక్షిణాన క్షేత్రమునందు 52 మీటర్ల లోతు మండలంలో దామాల గుల్విందలు, కర్ణగవళ్లు, గొరకలు ఇంకా పారలు అధిక శాతంలో లభించాయి. అదేవిధముగా అత్యధిక దిగుబడి 171 కిలోలుగా ఉత్తరాంశం 18.32 రేఖాంశము 84.30 బావనపాడు వద్ద క్షేత్రమునందు 43 మీటర్ల లోతు మండలంలో నామాల గుల్విందలు, పారలు, కలివిందలు ఇంకా ఎలుక చేపలు అధిక శాతంలో లభించాయి. అదేవిధముగా అత్యధిక దిగుబడి 162 కిలోలుగా ఉత్తరాంశం 18.30 రేఖాంశము 84.29 బావన పాడుకునకు దక్షిణాన క్షేత్రమునందు 43 మీటర్ల లోతు మండలంలో కర్ణగవళ్లు, నామాల గులివిందలు, కలివిందలు, బాడిమట్టలు అధిక శాతంలో లభించాయి. అబాండన్డ్ లాస్ట్ లేదా డిస్కార్డెడ్ ఫిషింగ్ గియర్లు అనగా సముద్రంలో చేపల వేట చేసేటప్పుడు తెగిపోయినటువంటి లేదా పారేసినటువంటి వివిధ వలలు, ఉపకరణాలు అంటే గోస్ట్ గియర్, అలాగే సముద్ర ఉపరితలంపై తేలియాడే పాలిథీన్ సంచులు, ప్లాస్టిక్ సీసాలు మొదలగునవి సముద్ర వ్యర్థాలు భీమినిపట్నం, చింతపల్లి, భావనపాడు మరియు కుప్పిలి వద్ద అధిక మొత్తంలో 250 కిలోలు లభ్యమవుట వలన సాగర జలాలు కలుషితం కావడంతో పాటు వివిధ రకాల మత్స్య సంపద ఫిన్ఫిషెస్, పీతలు, కలివిందలు మరియు వివిధ జాతులకు చెందినటువంటి మొలస్కన్సల్స్ చనిపోవటం గుర్తించబడ్డాయి.
1: ఇంతవరకు పల్లెసీమలు కార్యక్రమంలో ఫిషరీస్ సైంటిస్ట్ జీవీఏ ప్రసాద్ గారు అందించిన విశాఖపట్నం తీర ప్రాంతంలో మత్స్య వనరుల లభ్యతపై భారతీయ మత్స్య పరిశోధన సంస్థ అందించిన వివరాలు విన్నారు. పల్లెసీమలు కార్యక్రమంలో చివరగా వ్యవసాయ సమాచారం శీర్షికన ఎస్ సుమలత గారు అందించే అల్లూరి సీతారామరాజు జిల్లా రైతులకు శాస్త్రవేత్తల వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు.
2: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అల్లూరి సీతారామరాజు జిల్లా రైతాంగానికి అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు. భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం 0.1 నుండి 1.7 మిల్లీమీటర్ల తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 29.3 డిగ్రీల సెల్సియస్ నుండి 29.5 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 19.2 డిగ్రీల సెల్సియస్ గా ఉండవచ్చు. గాలిలో సాపేక్ష తేమ ఉదయం పూట 70 నుండి 80% అది మధ్యాహ్నానికి 90 నుండి 95% మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇక రైతులు పొలాల్లో సరైన నీటిపారుదల సౌకర్యాన్ని నిర్వహించి అవసరం లేని నీటిపారుదలను నివారించాలి. వర్షం కురిసే సమయంలో పురుగు మందులు, శిలీంద్ర నాశకాలు, ఆకులపై పిచికారీ చేసే ఎరువుల వినియోగాన్ని వాయిదా వేసుకోవాలి. కోతకు వచ్చిన పంటలు, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఉత్పాదకాలను తేమకు గురికాకుండా పొడి, సురక్షిత ప్రదేశాల్లో నిల్వ చేయాలి. ప్రస్తుతం తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో పంటలను క్రమం తప్పకుండా పరిశీలించి తెగుళ్లు మరియు పురుగుల ఉధృతిని గమనిస్తూ ఉండాలి. వరి పిలకలు వేసే దశలో ఉంది కాబట్టి 5 నుంచి 7 సెంటీమీటర్ల నీరు నిలిచి ఉండేలా చూసుకోవాలి. భారీ వర్షం తర్వాత 24 గంటల్లోపు అదనపు నీటిని తీసివేయాలి. తద్వారా పొలం నడవగలిగేదిగా ఉంటుంది. నీరు నిస్సారంగా ఉన్నప్పుడు కలుపును తీసివేయడం చేయాలి. కాఫీ యాజమాన్యం విషయానికొస్తే కాలర్ జోన్ వద్ద నీరు నిలిచిపోకుండా ఉండడానికి పక్క కాలువలను క్లియర్ చేసుకోవాలి. బెర్రీ తొలుచు పురుగులు ఉంటే గనక ఇథనాల్, మిథనాల్ ఉచ్చులు 1:1 నిష్పత్తిలో అంటే 25 ఉచ్చులు హెక్టారుకు ఉపయోగించుకోవాలి. మేఘావృతమైన తడి వాతావరణంలో ఆకుతుప్పు పట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల 0.5% బోడియక్స్ మిశ్రమం లేదా హెక్సాకొనజోల్ 5% 1 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నిరంతరం వర్షం తర్వాత స్పష్టమైన సమయంలో 0.5% బహుళ సూక్ష్మ పోషక

0: మిశ్రమాన్ని ఆకుల మీద పిచికారీ చేయాలి. గాలి ప్రసరణను మెరుగుపరచడానికి, శిలీంధ్ర నిర్మాణాన్ని తగ్గించడానికి అదనపు నీటిని తీసివేయాలి. మొక్కజొన్న విషయానికొస్తే, వేర్లు పట్టు దెబ్బతినకుండా ఉండడానికి పొలాల నుండి నీటిని త్వరగా తీసివేయాలి. మంచి పరాగ సంపర్కం కోసం సిల్కింగ్ సమయంలో నేల తేమను సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఆకుముడత, తుప్పు, గాయాలు కనిపించినప్పుడు మాంకోజబ్, ప్రొపికొనజోల్ను పిచికారీ చేస్తూ ఉండాలి. వేరుశనగ పంట విషయంలో, నేల జిగటగా ఉన్నప్పుడు పొలంలో పనిచేయకూడదు. పెగ్గింగ్కు సహాయపడటానికి వీలైనంత త్వరగా తేలికగా మట్టిని వేయాలి. మిరియాల పంట విషయంలో, రైజోమ్ తెగులును నివారించడానికి అదనపు నీటిని తొలగించాలి. ఎత్తైన బెడ్లు మరియు ఓపెన్ సైడ్ ఛానళ్లను నిర్వహించుకుంటూ ఉండాలి. వాడిపోవడం, పసుపు రంగు గనక కనిపించినట్లయితే గుత్తుల చుట్టూ మెటలాక్సిల్ ఇంకా మాంకోజబ్ 2.5 గ్రాములు లీటర్ నీటితో తడిపివేయాలి. కార్బోనిజం 1 గ్రాము లీటర్ నీటికి, అలాగే మాంకోజబ్ 2 గ్రాములు లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. నేల మృదువుగా ఉన్నప్పుడు వర్షాల తర్వాత చేతితో కలుపును తీసివేస్తూ ఉండాలి. చిరుధాన్యాల విషయంలో, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడం, వేర్లు దెబ్బతినకుండా ఉండడానికి అదనపు నీటిని తీసివేయాలి. నేల పనిచేయడానికి అనుకూలంగా ఉన్న తరువాత మాత్రమే నత్రజనిని వేయాలి. నేల మెత్తగా ఉన్నప్పుడు చేతితో కలుపును తీసివేసుకోవాలి. మేఘావృతమైన తడి వాతావరణంలో బ్లాస్ట్ వ్యాధి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు గనక కనిపించినట్లయితే ట్రైసైక్లాజోల్ 0.6 గ్రాములు లీటర్ నీటికి లేదా మాంకోజబ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అరటి యాజమాన్యం విషయానికొస్తే, నీరు నిలిచిపోకుండా, వేర్లు ఊపిరాడకుండా ఉండడానికి గుంటలు, బేసిన్లలో పక్క కాలువలను తెరుచుకోవాలి. బలమైన గాళ్లు వర్షాల్లో వంగిపోవడం, విరిగిపోవడం కాకుండా ఉండాలంటే వెదురు ఆసరా చేసి కట్టడం చేయాలి. ఎరువుల వాడకాన్ని చిన్న చిన్న మోతాదులుగా విభజించుకోవాలి. లీచింగ్ తగ్గించడానికి వర్షం లేని సమయంలో మాత్రమే ఈ పని చేసుకోవాలి. తేమతో కూడిన వాతావరణంలో సిగాటోకా ఆకుమచ్చ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తీవ్రంగా ప్రభావితమైన ఆకులను తొలగించి, ఆకులు ఎండిపోయినప్పుడు ప్రొపికొనజాల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి 0.5% మినరల్ ఆయిల్ను పిచికారీ చేసుకోవాలి. భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో పొడి ప్రాంతాల్లో జంతువులకు ఆశ్రయం కల్పించండి. శుష్కమైన తాగునీరు, పొడి మేతను సరఫరా చేయండి. కాలిపుండ్ల వ్యాధి, ఇతర ఇన్ఫెక్షన్లను నివారించడానికి బురద మరియు నీరు నిలిచిపోకుండా జంతువులను కాపాడండి. జంతువుల షెడ్లలో పరిశుభ్రతను పాటిస్తూ తడి పరుపులను క్రమం తప్పకుండా తొలగిస్తూ ఉండాలి. పశువులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. తేనెటీగల పెట్టెలను ఎత్తైన పొడి ప్రదేశాలకు మార్చుకోవాలి. వర్షం పడకుండా ఉండటానికి ప్లాస్టిక్ గన్ని బ్యాగులతో వాటిని కప్పాలి. ఎక్కువసేపు మేఘావృతమైన వర్షం కురిసే రోజుల్లో చక్కెర సిరప్ను తినిపిస్తూ ఉండాలి. ఇక కోళ్ల పెంపకం యాజమాన్యం విషయంలో, వర్షాకాలంలో పక్షులను పొడిగా బాగా వెంటిలేషన్ ఉన్న ఆశ్రయాల్లో ఉంచాలి. తద్వారా చలి ఒత్తిడి, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తూ ఉండాలి. కోళ్ల గృహాల దగ్గర నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. సమతుల్య దానాను అందించండి. తడి, కలుషితమైన దానాను వెంటనే తొలగించుకోవాలి.
1: వ్యవసాయ సమాచారం శీర్షికన ఎస్ సుమలత గారు అందించిన అల్లూరి సీతారామరాజు జిల్లా రైతులకు శాస్త్రవేత్తల వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం విన్నారు. ఇంతవరకు పల్లెసీమలు కార్యక్రమం విన్నారు.

0: జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విందాం.
1: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్

సాంకేతికతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీన్ని అవసరాన్ని లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ది రేటు 0.86% నుంచి 0.87% వార్షికంగా పెరుగుతోంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 5 లక్షల సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగడం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణిజ్య కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరైంది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పథంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులున్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలకాంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటివరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. 2020
6 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం

కరుణ్, యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్లో భద్రపరుస్తున్నారు. ఇప్పటి వరకు 62 కోట్ల మంది డిజీలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగు, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోటి లక్షల మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్తో పాటు వీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్ధిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజీలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త గృహ ఉత్పత్తులను నేరుగా ఈ కామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మైభారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈ కామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4,741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించిన తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేస్తున్న కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేటు సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా

0: అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడీపీలో 2029-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20% పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్దికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: శ్రోతలు, ఇంతవరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: దాగుడు మూతుల చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట విన్నారు. ఆకాశవాణి దార్శనిక్ భారత్ కార్యక్రమంలో మదనపల్లిలో ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి ఓనిపెంట కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగర బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సుగవాసి గంగాధర్.
1: శ్రోతలకు నమస్కారం. దేశం అభివృద్ధి పదంలో సాగుతున్న తీరు, కొత్త ఆలోచనలు, సరికొత్త అవకాశాలు, ప్రజల జీవితాల్లో వస్తున్న మార్పులను మీ ముందుకు తీసుకొచ్చే ప్రత్యేక కార్యక్రమం దార్శనిక.

0: దార్శనిక భారత్. ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో ఇటీవల మదనపల్లిలో ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించిన విశేషాలను తెలుసుకుందాం. మన రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలకు ఎంతో మంచి అవకాశాలున్నాయి. మామిడి, టమాటా, అరటి, దానిమ్మ వంటి పంటలు మన రైతుల జీవితాల్లో ఎంతో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. అయితే పంట పండించడం ఒక దశ, దానికి సరైన ధర రావటం మరో దశ. పంటను నిల్వ చేయటం, ప్రాసెసింగ్ చేయటం, మార్కెటింగ్ చేయటం, చివరకు అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లటం మరొక పెద్ద సవాలు. ఈ సవాళ్లకు పరిష్కారం చూపుతూ రాయలసీమ ఉద్యాన రంగానికి కొత్త దిశ చూపించే లక్ష్యంతో మదనపల్లిలో ఇటీవల గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు శ్రీకారం చుట్టారు. అసలు ఈ హార్టికల్చర్ హబ్ అంటే ఏంటి, రైతులకు ఎలాంటి లాభం చేకూరుస్తుంది, ముఖ్యంగా కడప జిల్లాకు ఎలాంటి అవకాశాలున్నాయి, ఆధునిక సాంకేతికత రైతు దగ్గరికి ఎలా వస్తుంది, ఇటువంటి అనేక విషయాలు మనతో పంచుకునేందుకు మన స్టూడియోస్కి విచ్చేశారు డాక్టర్ ముంగల బాలకృష్ణ గారు, సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి కృషి విజ్ఞాన కేంద్రం వనిపంట. సార్, దార్శనిక భారత్ కార్యక్రమానికి స్వాగతం సార్.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం అండి. భవిష్యత్తును ఊహించడం కాదు, భవిష్యత్తును నిర్మించే ఆలోచనల వేదిక, అభివృద్ధి పథంలో భారత్ ప్రయాణాన్ని పరిచయం చేసే కార్యక్రమం దార్శనిక భారత్ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం.
0: సార్, మొదటగా సాధారణ రైతుకు అర్థమయ్యేలా చెప్పాలంటే గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంటే ఏంటి, దీని వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఏంటి?
1: గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అనే పదం కన్నా ముఖ్యంగా మనం రాయలసీమ హార్టికల్చర్ హబ్ అండ్ రాయలసీమ రైజింగ్ అంటారండి. దీన్ని మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ముఖ్యంగా ఉద్యానం పంటలు పండించేటువంటి రైతులకు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచి మరియు వారు పండించినటువంటి పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధరలు కల్పించి వాటి అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ యొక్క ప్రమాణాలను పెంచి దేశం యొక్క గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే జీడిపి శాతాన్ని కూడా పెంచాలనే ఉద్దేశంతో దేశంలోనే కాకుండా రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలు ఎక్కువగా పండిస్తున్నారు. అందువల్ల ఈ రాయలసీమలో ఉండే వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అనంతపురము, కర్నూలు, సత్యసాయి జిల్లాలతో పాటు ప్రకాశము మరియు మార్కాపురం అంటే మొత్తం 9 జిల్లాలను చేరి, ఎందుకంటే ఈ 9 జిల్లాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే సమశీతోష్ణ పండలాలు అంటే సెమీ ఏరిడ్ క్లైమేట్ అంటారండి. ఈ క్లైమేట్ అనేది ముఖ్యంగా ఉద్యాన పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా మనము నేలలు చూసినట్లయితే ఇసుక ఎర్రమట్టి నేలలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఇసుక ఎర్రమట్టి నేలల్లో ఐరన్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్స్ అనేటువంటి మూలకాలు బాగా పుష్కలంగా ఉండడం వల్ల ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పండించే ఉద్యాన పంటలు, ఫలాలు కానీ, కాయగూరలు కానీ, ఏదైనా ఇతరత్ర పుష్పాలు చూసుకున్నట్లయితే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. మిగతా ప్రాంతాలతో, కోస్టల్ ప్రాంతంలో చూసుకున్నా ఈ రాయలసీమ ప్రాంతంలో ఉండే ఉద్యాన పంటలకు అత్యంత ప్రసిద్ధి. అందువల్ల దీన్ని ముఖ్యంగా గమనించి ప్రభుత్వం వారు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందరూ కూడా దీన్ని ఆలోచనలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మంచి అవకాశాలు కల్పించాలి. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఉద్యాన పంట విస్తీర్ణము చాలా తక్కువగా ఉంది, దాన్ని డబుల్ చేయాలి. అంటే ఉన్నటువంటి ఉద్యాన పంట విస్తీర్ణాన్ని పెంచి దాంతోపాటుగా మనము ఉత్పాదకతను కూడా పెంచాలి. అంటే ఉత్పాదకతను పెంచడంతో పాటు నిరుద్యోగ యువతకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాలతో పాటుగా రైతులకు ఆదాయం రావడమే కాకుండా దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడుతుంది అనేది ఉద్దేశము. మరియు కోస్తా ప్రాంతాలతో చూసుకున్నట్లయితే నీటిపారుదల సౌకర్యాలు మనకు అంత ఎక్కువగా లేవు. సో వాతావరణ పరిస్థితులు ఒకటి అనుకూలంగా ఉంది, తరువాత మనకు ఇక్కడ ఉన్నటువంటి భూములు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యాన పంటలు పండించే రైతులకు కూడా మంచి ఆదాయం కలిగించాలని, తర్వాత నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలని, మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించాలని, రోడ్ కనెక్టివిటీ అంటారు. అంటే మారుమూల ప్రాంతాల్లో ఉద్యాన పంటలు పండిస్తున్నారు కానీ వాటిని మెట్రోపాలిటన్ సిటీస్కి చేరవేయాలి, ఎందుకంటే వాళ్ళకు అక్కడైతే మార్కెటింగ్ బాగుంటుంది కాబట్టి. సో రోడ్ కనెక్షన్స్ని కూడా ఇంప్రూవ్ చేయాలని ఈ ఉద్దేశాలను పెట్టుకొని ఈ రాయలసీమ హార్టికల్చర్ను రైతుల శ్రేయస్సు దృష్ట్యా దీన్ని ముందుకు తీసుకొని వచ్చారు మన ప్రభుత్వం వారు.
0: సార్, మన శ్రోతల్లో చాలామంది రైతులు ఉంటారు, వాళ్లల్లో ఒక ప్రశ్న తప్పకుండా ఉంటుంది, అదేంటంటే ఈ హార్టికల్చర్ హబ్ వల్ల నాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏం ప్రయోజనం ఉంటుంది? ఈ హార్టికల్చర్ హబ్ అనేది ఒక సాధారణ ఉద్యాన రైతు జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు?
1: నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు. సో ఉద్యాన పంటలను పండించడం ఒక ఎత్తు అయితే, పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించడం ఇంకోటి ఎత్తు అయితే, ఇప్పుడు ఉద్యాన పంటలు చూసుకున్నట్లయితే చాలా పెరిషబుల్ కమ్యూనిటీస్ అంటారు, అంటే వాటి యొక్క నాణ్యత డే బై డే అంటే దినదినం చూసుకున్నట్లయితే తగ్గుతుంది.

0: వస్తుంది, దాని అంటే ఫ్రెష్నెస్ అనమాట. సో దాన్ని మనము ఎక్కువ కాలం నిల్వ ఉంచాలి. ఇప్పుడు పండ్లు, కాయగూరలు, పుష్పాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే వాటికి విలువను జోడిస్తారనమాట. దాన్ని ఏమంటే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఆర్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటారు. సో వాల్యూ యాడెడ్ చైన్ అనమాట. సో ఈ వాల్యూ యాడెడ్ చైన్ చేయడం ద్వారా రైతులు వాళ్ళు పండించుకున్నటువంటి పంటలు సరైన టైంలో అమ్ముకోకపోయినా వాటిని ఈ గిడ్డంగులు అంటే కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అని అంటారు, వేర్ హౌసెస్ అని అంటారు, వీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఈ హబ్ ద్వారా కొంచెం అమౌంట్ని రిలీజ్ చేసి ఈ గిడ్డంగులు, వేర్ హౌసెస్లు అన్ని ఇక్కడ కట్టిన వల్ల వాళ్ళు పండించినటువంటి పంటలను అంటే సరైన గిట్టుబాటు ధర కల్పించేటువంటి వరకు ఉండి తర్వాత మంచి మార్కెట్ వచ్చిన తర్వాత కూడా అమ్ముకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మామిడి ఉంది, టమోటా ఉంది. టమోటాకు ఒక్కొక్కసారి చూసినట్లయితే మనం మార్కెట్లో చూస్తాం 2 రూపాయలు, 1 రూపాయి కూడా రేట్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు రైతులు ఏం చేస్తున్నారు, వాళ్ళు పండించినటువంటి పంటలు గిట్టుబాటు ధర శోకంతో వాటిని అన్నింటిని కూడా బయట పడేసినటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఈరోజు. సో అలాంటి పరిస్థితుల్లో వాటిని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ అంటే టమోటా కెచప్ కానీ, టమోటా సాస్ కానీ ఇలాంటివి చేసి వాల్యూ యాడెడ్ చేంజ్ చేయడం ద్వారా ఫారెన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసి వాళ్లకు మంచి గిట్టుబాటు ధరలు కల్పిస్తారు. సో మీరు అడిగినట్టు ప్రత్యక్షంగా రైతుల యొక్క ఆర్థిక స్థితులు ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత ఈ హబ్ ఏర్పాటు చేయడం ద్వారా సుమారుగా 9 లక్షల మంది ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు కల్పించాలని ఒక ప్రణాళిక అనేది చేశారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల ఆర్థిక స్థితులు ప్రత్యక్షంగాను పరోక్షంగా 9 లక్షల మంది నిరుద్యోగ యువతకు మనం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం.
1: సార్, మీరు చెప్తున్నట్టు వాల్యూ యాడెడ్ అంటున్నారు, అంటే గ్రేడింగ్, సార్టింగ్, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ వంటి సదుపాయాలు, ఈ విషయాలు ఈ హబ్లో ఎలా అందుబాటులోకి రానున్నాయి?
0: మొత్తము ఈ హార్టికల్చర్ క్లబ్ని 9 జిల్లాలు అండి, ఆల్రెడీ మీకు చెప్పాను, అనంతపురము, కర్నూలు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప డిస్టిక్, ప్రకాశము, మార్కాపురము, సత్యసాయి డిస్టిక్లో మొత్తము చూసుకున్నట్లయితే 201 క్లస్టర్గా డివైడ్ చేశారండి. ఒక్కొక్క క్లస్టర్ కింద కొన్ని కొన్ని మండలాలు ఉంటాయి, ఆ మండలాల కింద కొన్ని విలేజెస్ ఉంటాయి. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 201 క్లస్టర్స్గా ఈ ఏరియాను డివైడ్ చేసి రాయలసీమ జోన్లో అంటే ఎక్కడైతే ఈ హబ్ను ఏర్పాటు చేయాలి, ఎక్కడైతే ఉద్యాన పంటలు అధిక శాతంలో పండిస్తున్నారో వాటిని సెలెక్ట్ చేసుకుని మొత్తం 201 క్లస్టర్గా డివైడ్ చేశారు. దాంట్లో 5869 గ్రామాలను తీసుకున్నారనమాట. దాని మొత్తము 303 మండలాలు ఉంటాయి. ఈ 303 మండలాల్లో ఎక్కడైతే మనకు ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అవసరము, వేర్ హౌసెస్ అవసరము, సో లార్జ్ స్కేల్లో టమాటా పండిస్తున్నారు అక్కడ మనకు సరైన గిట్టుబాటు లేదు, మ్యాంగో పండిస్తున్నారు అక్కడ మనకు మార్కెటింగ్ లేదు, బనానా పండిస్తున్నారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే పులివెందుల, మన వైఎస్ఆర్ కడప డిస్టిక్ చూసుకున్నట్లయితే పులివెందుల రీజియన్లో చీనీ, అరటి ఎక్కువగా పండిస్తుంటారు. అరటికి ఒక్కొక్కసారి టన్ను 2000-3000 కన్నా కూడా పడిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో రైతులు చాలా నష్టపోతుంటారు. అలాంటి సమయంలో ఈ వాల్యూ యాడెడ్ చేయను అంటే విలువ ఆధారిత ఉత్పత్తులు చేయడంతో పాటు వాళ్ళకు కొన్ని అంటే కొంత సమయము సరైన రేట్ వచ్చేంత వరకు స్టోరేజ్ చేయడం వల్ల దానికి మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఈ గ్లోబల్ హార్టికల్చర్లో విలువ ఆధారిత ఉత్పత్తులు చేయడంతో పాటు ఈ స్టోరేజ్ యూనిట్స్ అన్ని కూడా డెవలప్ చేయడం వల్ల రైతులకి ఒక కొంచెం సదావకాశాలు అనేవి వస్తాయని నా యొక్క అభిప్రాయం.
1: సార్, మరి రాయలసీమ అంటేనే ఉద్యాన పంటలకు మంచి ప్రాంతం, మామిడి, టమాటా, అరటి, దానిమ్మ ఇలా ఎన్నో పంటలు ఇక్కడ సాగవుతున్నాయి. ఈ హబ్లో ఏ ఉద్యాన పంటలకు ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు?
0: రాయలసీమ హార్టికల్చర్ కింద ఉండే టార్గెట్ క్రాప్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మామిడి, చీనీ, నిమ్మ, దానిమ్మ, జామ, అరటి, బొప్పాయి అండి. దాంతోపాటుగా స్పెషల్ ఫోకస్ అని కొన్ని క్రాప్స్ ఉన్నాయి, అంటే ఎక్కువ వాల్యూ ఉండి మన ప్రాంతాల్లో పండించలేని పంటల మీద కూడా చాలా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా యాపిల్, అవకాడో, ఫిగ్స్, పెప్పర్ ఈ పంటల మీద దృష్టి పెట్టాలని ఈ హార్టికల్చర్ హబ్లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చూసుకున్నట్లయితే 840,000 హెక్టార్ల యొక్క విస్తీర్ణంలో మనకు ఉద్యాన పంటలు ఉన్నాయి రాయలసీమ రీజియన్లో. దీన్ని ముఖ్యంగా హార్టికల్చర్ హబ్ ద్వారా ఈ యొక్క ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 2030 సంవత్సరం వచ్చేటప్పటికి 1,44,000 హెక్టార్లకు తీసుకురావాలని ముఖ్యమైనటువంటి అంచనా. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యాన పంటల ఉత్పాదకత అయినటువంటి 222,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పాదకతను 435,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పాదక తీసుకురావాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
1: ఈ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా కడప జిల్లా రైతులకు ప్రత్యేకంగా ఎలాంటి అవకాశాలు లభించనున్నాయి?
0: రాయలసీమ హార్టికల్చర్ హబ్ కింద మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వైఎస్ఆర్ కడప వాళ్ళు మనకు 30 క్లస్టర్ని సెలెక్ట్ చేశారండి. ఫేజ్ 1 కింద 11 క్లస్టర్ డెవలప్మెంట్, ఫేజ్ 2 కింద అంటే ఇక్కడ ఫేజ్ అంటే ఇయర్ వైజ్ అనమాట, సెకండ్ ఇయర్లో 10 క్లస్టర్స్, థర్డ్ ఫేజ్ కింద 9 క్లస్టర్స్, అంటే టోటల్గా 30 క్లస్టర్స్ ఇచ్చారనమాట. సో మనకు రాయలసీమ హార్టికల్చర్ క్లబ్ కింద

0: వైఎస్ఆర్ కడప డిస్టిక్ వాళ్లకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రపోజల్ ఎంత ఇచ్చారంటే 1778 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలు కలిపి ఇచ్చారు. దాంట్లో మనం సెలెక్టెడ్ క్లస్టర్స్ 30, టోటల్ మనకు కవర్ అయ్యేటువంటి మండల్స్ 40 అండి, టోటల్ విలేజెస్ 639, మనకు రైతు సేవా కేంద్రాలు అని ఉన్నాయి, దాంట్లో మనం కవర్ చేసేటువంటి 382. ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఆఫ్ హార్టికల్చర్ ఏరియా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏ జిల్లాలో అయినా ఈ హార్టికల్చర్ క్లబ్ కింద ఉద్యాన పంటల యొక్క విస్తీర్ణత శాతాన్ని పెంచి ఉత్పాదకం పెంచడం, అది ఒక ప్రథమ లక్ష్యం. అదే విధంగా ఇక్కడ కడప డిస్టిక్ లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడపలో 1,09,378 హెక్టార్లు ఉంది ప్రజెంట్ విస్తీర్ణం ఉద్యాన పంటల్లో. దానికి మనము ఈ 3 ఏళ్లలో కూడా ఎంత తీసుకొని రావాలి అంటే 1,84,406 హెక్టార్ల యొక్క టార్గెట్ అనమాట. మనకు 7 రెవెన్యూ డివిజన్లు వైఎస్ఆర్ కడప డిస్టిక్ లో చూసుకున్నట్లయితే పులివెందుల కింద మనకి ఇచ్చినటువంటి క్లస్టర్ 14, జమ్మలమడు కింద 3, కమలాపురం కింద 4 క్లస్టర్స్, మైదుకూర్ కింద 3, రాధంపేట కింద 3 క్లస్టర్స్, బద్వేల్లో 2, ప్రొద్దుటూరులో 1. టోటల్ గా చూసుకున్నట్లయితే 7 రెవెన్యూ డివిజన్ల కింద 30 క్లస్టర్లు ఈ డెవలప్మెంట్ అనేది చేపట్టబోతున్నారు.
1: ఒక రైతు హార్టికల్చర్ హబ్ లో భాగస్వామి కావాలనుకుంటే ఎవరిని సంప్రదించాలంటారు?
0: హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళండి, మనకు ఉద్యాన శాఖలో మనకు క్షేత్రస్థాయిలో అంటే ఫీల్డ్ లెవెల్లో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అని ఉంటారు. సో వాళ్ళను సంప్రదించినట్లయితే వాళ్ళు రైతులను ఏ విధంగా నమోదు చేసుకోవాలి, వారి పంట వివరాలు, ఒకవేళ హార్టికల్చర్ హబ్ ద్వారా లబ్ధి పొందాలంటే మార్గదర్శకాలు ఏంటి అనేది డిస్టిక్ హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారండి డిస్టిక్ లెవెల్లో, వారి నుంచి హార్టికల్చర్ ఆఫీసర్కి వస్తాయి. ఒక్కొక్కరు 2 నుంచి 3 మండలాలకు ఇన్ఛార్జిగా ఉంటారు, వాళ్ళ కింద వీళ్ళు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా వాళ్ళకు రైతులకు ఇన్ఫర్మేషన్ చేరుతుంది. సో ఏ విధంగా లబ్ధి పొందారు, ఇప్పుడే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఏ పంటలు వేయాలి, రోడ్ కనెక్షన్ ఎట్లా పెంచుకోవాలి, తర్వాత మార్కెటింగ్ ఫెసిలిటీస్, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, కోల్డ్ స్టోరేజ్ ఏంటి కావాలి, వేర్ హౌసెస్ ఏమన్నా కావాలన్నా, తర్వాత వాళ్ళకి ఏమన్నా కొత్త వెరైటీలు కొత్త వంగడాలు ఏదైనా కావాలన్నా. ఉద్యాన పంట రంగ అభివృద్ధి అంటే రైట్ ఫ్రమ్ అంటే మనకు మంచి మేలైనటువంటి మొలకలు అవన్నీ కూడా త్రూ నర్సరీస్ ద్వారా కూడా ఈ ఉద్యాన రంగ సంస్థలు అంటే ముఖ్యంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులకు ఇచ్చేసి వాళ్ళ యొక్క పంటను చూసుకుంటూ పంట కాలంలో వచ్చేటువంటి వివిధ రకాల దశల్లో వచ్చేటువంటి కష్ట నష్టాలన్నింటినీ కూడా చేసి మంచి ఉత్పాదకను అంటే మా నాణ్యమైన ఉత్పాదకను తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. సో ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా ఖచ్చితంగా మన రాయలసీమ యొక్క రైతుల స్థితిగతులు మారుతాయని, వారి యొక్క ఆర్థిక స్థితులు మెరుగుపడతాయని నేను ఆశిస్తున్నాను.
1: సార్, చివరిగా మన కార్యక్రమాన్ని వింటున్న రాయలసీమ రైతులకు, ముఖ్యంగా ఉద్యాన రైతులకు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ రాయలసీమ హబ్ను ఉద్దేశించి?
0: ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యాన రైతులందరండి చాలా కష్టపడేటువంటి రైతులు, వారికి ప్రకృతి అనుకూలించాలి, ప్రభుత్వం వారు కూడా సహకరించాలి. గత 3-4 సంవత్సరాలుగా ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో సుమారు 25 మండలాలు ఈ వైఎస్ఆర్ డిస్టిక్ కింద ఉన్నాయి చూస్తున్నాను రైతుల యొక్క. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఉల్లి అనేది రైతులు వాళ్ళ వాళ్ళ పొలాల్లో అలాగే వదిలేశారు, అంటే దున్నేశారు. 1 రూపాయ 2 రూపాయల కిలో తడుగుతుంటే పండించినటువంటి ధరకు కనీస మద్దతు ధర లేకపోయింది. సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడులు రాకపోక వాళ్ళ నుంచి ఇంకా అడిషనల్గా డబ్బు ఖర్చు అవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఈ ఉద్యాన హార్టికల్చర్ హబ్ ద్వారా వాళ్లకు ఈ పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించి లాభం కొంచెమన్నా రావాలని వస్తుందని ఆశిస్తూ ఈ ఉద్యాన హార్టికల్చర్ హబ్ అనేది వాళ్ళకు ఖచ్చితంగా మేలు చేకూరుతుందని ఆశిస్తున్నాను. అంతేకాకుండా రైతు కుటుంబాల్లో చాలా మంది చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉన్నారు. సో ఈ హబ్ అనేది రైతులకి అంటే ఎక్కడెక్కడ ఈ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు అట్లీస్ట్ ఆ క్లస్టర్స్ లో ఉన్నటువంటి రైతు బిడ్డలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే ఘంటాపథంగా చెప్తున్నాను.
1: డాక్టర్ బాలకృష్ణ గారు, ఈనాటి మన దార్శనిక భారత్ కార్యక్రమానికి సమయం కేటాయించి గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి ఎంతో విలువైన సమాచారాన్ని మా శ్రోతలకు అందించారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు మదనపల్లిలో ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి వనిపెంట కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగర బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సుగవాసి గంగాధర్. ఈ కార్యక్రమం కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా రుద్రవీణ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సంగీతం ఇళయరాజా, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

భారతీయుడు సినిమా నుండి కేజేఎస్ దాస్ పాడిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం భువనచంద్ర.

ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను సంపాదించుకుంటూ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ టెలికాం డిజిటల్ రంగాల్లో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. శాశ్వత కార్మిక ధృవీకరణ పెర్ముకు సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలను ఉపసంహరించుకుని ఇరుదేశాల ఉమ్మడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీ వేదికగా 2వ టీ20 మ్యాచ్ జరుగుతోంది. వివరాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతోన్న తరుణంలో యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను సంపాదించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 48వ వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ సాంఘై 2026లో పాల్గొన్న టీమిండియా ప్రతినిధులతో ఈరోజు ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు టీమిండియా ప్రతినిధులను అభినందించారు. వారి నైపుణ్యాభివృద్దికి రాయబారులుగా మారాలని పేర్కొన్నారు. సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ అభివృద్ది చెందుతోన్న సాంకేతికతలను స్వీకరించాలన్నారు. నైపుణ్య శిక్షణ సంస్థలు,

0: ఐఐటీలు ఐఐఎంల కంటే ఏమాత్రం తక్కువ కాదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, వారి అనుభవాలు సూచనల ద్వారా భారతదేశ నైపుణ్య శిక్షణా వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి దోహదపడాలని ఆయన కోరారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా నిలపడానికి యువత, ప్రభుత్వం, శిక్షణ సంస్థల సమన్వయం ఎంతో అవసరమని ప్రధానమంత్రి అన్నారు. దేశ టెలికాం డిజిటల్ రంగాల్లో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 10వ ఎడిషన్లో కేంద్ర మంత్రి ఈరోజు ప్రసంగిస్తూ, ప్రపంచంలోని స్వదేశీ 4G సేవలను అభివృద్ది చేసిన దేశాల సరసన భారతదేశం కూడా నిలిచిందన్నారు. 2030 నాటికి భారతదేశం 5G వినియోగదారుల సంఖ్యను 55 కోట్ల నుంచి 100 కోట్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలియజేశారు. అలాగే భారతదేశం ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. నిర్దేశించిన భద్రతా నిబంధనలు పాటించిన తర్వాతే ఆపరేటర్లకు సేవలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వినియోగదారులకు పలు రకాల సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని కేంద్ర మంత్రి వివరిస్తూ,
1: Dark Mitra and Seva Mitra. Both of these applications reach out on the one hand to our Dakya community, on the other hand to our customers. In an age of digital communication, India Post too is going digital. India Post is also endeavoring to fulfill each one of your aspirations. An organization that selflessly serves us day and night.
0: Territorial Army Avirbhava Dinotsava Sandarbhanga రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాజీ సైనికులు, వారి కుటుంబాలకు అభినందనలు తెలియజేశారు. టెరిటోరియల్ ఆర్మీ సేవలు నాగరిక్ భీ సైనిక్ భీ నినాదానికి స్ఫూర్తినిస్తున్నాయని సామాజిక మాధ్యమ పోస్టులో రక్షణ మంత్రి ఈరోజు పేర్కొన్నారు. అసాధారణమైన నిబద్దతతో దేశానికి సేవ చేయాలనే సాధారణ పౌరుల సంకల్పానికి ఇది ప్రతిరూపంగా నిలుస్తుందని అన్నారు. సరిహద్దుల పరిరక్షణ నుంచి విపత్తు సహాయం, దేశ నిర్మాణం వరకు టెరిటోరియల్ ఆర్మీ సైనికుల ధైర్యం, అంకిత భావం, నిస్వార్థ సేవ వెలకట్టలేనివని అన్నారు. దేశ సేవ పట్ల వారి అచంచలమైన నిబద్దతకు, బలమైన ఆత్మనిర్భర భారతదేశం కోసం వారు చేస్తోన్న అమూల్యమైన కృషి అభినందనీయమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవల శాశ్వత కార్మిక ధృవీకరణ పీఈఆర్ఎంకు సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలను ఉపసంహరించుకుని ఇరుదేశాల ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రతిభావంతుల బదిలీ తర్వాత బదిలీ భారత అమెరికా ఆర్థిక వ్యవస్థలకు విలువను చేకూరుస్తుందన్నారు. ఇది భారతీయులకు అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ అత్యాధునిక ప్రతిభ ఆవిష్కరణలు, పరిశోధన, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగ కల్పన వంటి వాటికి ప్రాధాన్యతను అందించడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా సమానంగా ప్రయోజనం చేకూరుస్తోందని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో వాటాదారుల సంపదను సృష్టించడమే కాకుండా ఇది రెండు దేశాలకు అపారమైన పరస్పర ప్రయోజనం చేకూరుస్తోందని రణధీర్ జైస్వాల్ పేర్కొంటూ,
2: यह ध्यान दिया जाना चाहिए कि परम H-1B वीजा कार्यक्रम से अलग है. परम आवेदनों का निलंबन अपने आप में मौजूदा H-1B वीजा की वैधता या H-1B वीजा धारकों और उनके आश्रितों डिपेंडेंट्स यानी की स्थिति को प्रभावित नहीं करता है. हालांकि प्रभावित कंपनियां के योग्य कर्मचारियों की स्थायी निवास अथवा ग्रीन कार्ड प्रक्रिया पर कुछ प्रभाव पड़ सकता है.
0: आकाशवाणी जातीय वार्ता వింటున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ నూపూర్ ప్రసాద్ ఈరోజు న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద నిరసనలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి కోరుతూ దరఖాస్తులను కనీసం 10 రోజులు ముందుగా సమర్పించాలని తెలిపారు. గతంలో కూడా ఆ ప్రదేశంలో నిరసన ప్రదర్శన చేయడానికి సీజేపీకి అనుమతి లభించినప్పటికీ వారు నిర్దేశించిన మార్గదర్శకాలను, ఇచ్చిన హామీలను పాటించడంలో విఫలం అయ్యారని ఆమె పేర్కొన్నారు. అలాగే న్యూఢిల్లీ ప్రాంతంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితి, ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని అనుమతి నిరాకరించే నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ప్రజా భద్రత, శాంతి భద్రతలు కాపాడేందుకు అవసరమైన ఆంక్షలు విధిస్తూ భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్టు తెలియజేశారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ హెచ్చరించారు. న్యూఢిల్లీలో రేపు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ నిరసనలు చేపట్టనున్న నేపథ్యంలో

0: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు వచ్చిపోయే రైళ్ల సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఆయా స్టేషన్లకు రైల్వే సర్వీసులు నడవవని స్పష్టం చేసింది. ఈ స్టేషన్ల నుంచి ప్రస్తుతం మొత్తం 10 గంటల పాటు రైళ్ల రాకపోకలు రద్దు చేస్తున్నట్లు తెలియజేసింది. మరోవైపు న్యూఢిల్లీలోని 57 మెట్రో స్టేషన్లు ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి రేపటి వరకు మూసివేస్తున్నట్లు ఆ ప్రకటనలో డీఎంఆర్సీ వివరించింది. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల కారణంగా మెట్రో స్టేషన్ల ఎంట్రన్స్ ఎగ్జిట్స్ మూసివేయాలని డీఎంఆర్సీకి ఢిల్లీ పోలీసులు లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంఆర్సీ వెల్లడించింది. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు కీలక సాధనాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన డిజిటల్ ఆరోగ్య వనరులపై 5వ జాతీయ శిక్షణకం సదస్సులో ఆమె ప్రసంగిస్తూ, విజ్ఞానం సమాచార లభ్యతను సులభతరం చేయడంలోనూ, వైద్య విద్య పరిశోధన ఆరోగ్య సంరక్షణ అందించే పునాదులను బలోపేతం చేయడంలోనూ జాతీయ వైద్య గ్రంథాలయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. వైద్య కళాశాలలను, ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో డిజిటల్ వైద్య వనరులను విస్తరించాలని పిలుపునిచ్చారు. సంస్థల మధ్య జ్ఞాన మార్పిడిని సులభతరం చేయటం, మంచి వైద్య గ్రంథాలయ పద్దతులను అవలంబించడం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకత్వం, మద్దతు అందించడం అవసరమని పుణ్య సలీల శ్రీవాత్సవ స్పష్టం చేస్తూ, రేపు కేరళం, మహి, తమిళనాడు, పాండిచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే దక్షిణ అంతర్గత కర్ణాటక, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు వీచే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇలా ఉండగా కొంకణ్, గోవాల్లో రేపు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించింది. క్రికెట్. భారత వెస్టిండీస్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్ ఈరోజు రాంచీ వేదికగా జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 194 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను సంపాదించుకుంటూ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ టెలికాం, డిజిటల్ రంగాల్లో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. శాశ్వత కార్మిక ధృవీకరణ పెర్ముకు సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలను ఉపసంహరించుకుని ఇరుదేశాల ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీ వేదికగా 2వ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక తెలుగు సినిమా పాట వింటారు. నువ్వే కావాలి సినిమా నుండి కెఎస్ చిత్ర, జయచంద్రన్ పాడిన పాట. సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: న్యూట్రిషన్ అండ్ ఎర్లీ ఎడ్యుకేషన్. అంగన్వాడీ సెంటర్స్ ఆర్ ఆఫన్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ యంగ్ చిల్డ్రన్, ప్రెగ్నెంట్ విమెన్ అండ్ మదర్స్. వాట్ షుడ్ అ మోడర్న్ అంగన్వాడీ సెంటర్ ప్రొవైడ్ బియాండ్ జస్ట్ సప్లిమెంటరీ న్యూట్రిషన్?
1: You know, it's a very good question, and there we need to have a very deep study on this, and research should come out.

తమ్ముడు సినిమా నుండి రమణా గోగుల సునీత పాడిన పాట, సంగీతం రమణా గోగుల, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

బొంబాయి సినిమా నుండి హరిహరన్ కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి.

నీకోసం సినిమా నుండి రాజేష్ కృష్ణ కౌసల్య పాడిన పాట, సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం సాయిశ్రీ హర్ష.

ప్రియుడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

అంతం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం ఆర్డి బర్మన్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆ పాత మధురాలు. ముందుగా లక్షాధికారి సినిమా నుండి పి సుశీల పాడిన పాట, సంగీతం టి చలపతిరావు, సాహిత్యం ఆరుద్ర.

సిరి సంపదలు సినిమా నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట, సంగీతం మాస్టర్ వేణు, సాహిత్యం ఆత్రేయ.

చదువుకున్న అమ్మాయిలు సినిమా నుండి పి సుశీల పాడిన పాట, సంగీతం సాలూరి రాజేశ్వరరావు, సాహిత్యం దాశరథి.

పూజా ఫలం సినిమా నుండి ఎస్ జానకి పాడిన పాట. సంగీతం సాలూరు రాజేశ్వరరావు, సాహిత్యం ఆచార్య సి నారాయణరెడ్డి.

మంచి మనుషులు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

ఇంటింటి రామాయణం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. సంగీతం రాజన్ నాగేంద్ర, సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి.

డాక్టర్ చక్రవర్తి సినిమా నుండి పి సుశీల పాడిన పాట. సంగీతం సాలూరు రాజేశ్వరరావు, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

మూగ మనసులు సినిమా నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

ఆరాధన సినిమా నుండి మహమ్మద్ రఫీ ఎస్ జానకి పాడిన పాట. సంగీతం సాలూరి హనుమంతరావు, సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి.

సత్యకాలపు సత్తయ్య సినిమా నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, సాహిత్యం ఆరుద్ర.

గోరింటాకు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం దాసరి నారాయణరావు.

గుండమ్మ కథ సినిమా నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట. సంగీతం ఘంటసాల, సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

0: someone found violating the law. Meanwhile, due to security reasons, the entry and exit facility will remain closed at 45 metro stations from 9 p.m. tonight till tomorrow until further notice. However, interchange facility will remain available at all the concerned metro stations except New Delhi Metro Station. The Supreme Court has directed the centre and authorities to ensure that there is no complete suspension of Delhi Metro and railway services in the national capital in view of the CJP protest scheduled for tomorrow. A bench headed by Chief Justice of India Surya Kant and said that public transport services must continue in a regulated manner to minimise inconvenience to commuters. A delegation of opposition MPs met President Draupadi Murmu at Rashtrapati Bhavan this evening regarding allegations on functioning of the Election Commission. Talking to media after the meeting, Congress President Mallikarjun Kharge said they apprised the President about the alleged discrepancies in Special Intensive Revision or SIR exercise. He said the opposition leaders have demanded that EVMs be rolled back and elections be conducted using ballot paper. South African jurist of Indian origin Navaneetham Navi Pillay has won the Nobel Peace Prize today for her contributions to promoting peace and international law. A former UN human rights chief and a judge at the International Court of Justice, Pillay grew up under apartheid and went on to build a career defending anti-apartheid activists and advancing human rights and equality. In cricket, West Indies defeated India by 6 wickets in the second T20 International in Ranchi today to level the 5-match series at 1-1. Chasing 250 for victory, West Indies overhauled the target with 6 wickets in hand and 9 balls to spare. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం కార్యక్రమంలో జయ జయ హే భారతి బృందగానం వింటారు. రచన శ్రీ హరేరామ ఆచార్య, సంగీతం శ్రీ బిఏ నారాయణ. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గద్యం కీర్తనలు వింటారు. 6:30 చింతన కార్యక్రమం వింటారు వ్యాఖ్యాత శ్రీ అక్కినపల్లి రాధా ప్రసాదరావు. 6:35 పొలం పనులు, 7:15 ఉదయ సమీరాలు. కార్యక్రమంలో భాగంగా నేటి మాట ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వివరాలు వింటారు. అలాగే ప్రముఖ నవల రచయిత ఆర్కే నారాయణ్ గారి జయంతి, ప్రముఖ సంగీత విద్వాంసురు నేదునూరి కృష్ణమూర్తి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. తరువాత అంశంగా కవన విజయం సమస్య పూరణం వింటారు. నిర్వహణ శ్రీ రామ్ భట్ల నృసింహ శర్మ. అలాగే పుష్పాంజలి సమాచారవాణి కార్యక్రమాలు కూడా ఉంటాయి. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ శ్రీ ఐ సుబ్బారావు అందించనున్నారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు వయలిన్ డాక్టర్ ఏ కన్యాకుమారి, మృదంగం శ్రీ కెవి ప్రసాద్, ఘటం శ్రీ టీవీ వాసన్. 10:00 ప్రపంచ వార్తల వారాంతపు సమాహారం వసుధైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ కేఎల్ఎన్ మూర్తి పాడిన లలిత గీతాలు వింటారు కీబోర్డ్ శ్రీ కె హరి, తబలా శ్రీ జె రామ్మూర్తి. 1:33 మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం మహిళా వాణి. 2:31 సైనిక్ మాదిరి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ డాక్ దివాన్ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సాయంత్రం ప్రసారం 5:00 యువవాణితో మొదలు, 6:30 సాయం సమీరం, 7:15 కిసాన్ వాణి కార్యక్రమం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 దార్శనిక భారత్ ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:00 సెంట్రల్ మ్యూజిక్ యూనిట్ వారి ఆధ్వర్యంలో నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్ కార్యక్రమంలో అర్చన జి ఉపాధ్యాయ గాత్ర కచేరీ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపటి ప్రసార విశేషాలు. వాతావరణ సమాచారం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.1 డిగ్రీ సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.8 డిగ్రీల సెల్సియస్. గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 33 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షం గాని ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తీర ప్రాంతాలలో చేపలు పట్టే మత్స్య

వినియోగదారులకు ఎటువంటి వాతావరణ హెచ్చరిక లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11:13:17. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రసారాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. అంతవరకు సెలవు, నమస్కారం, శుభరాత్రి, జై హింద్.